శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరుగు దక్షిణంలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నేహాల్, నిత్య సంతోషిని ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సూక్తి సుధ, డాక్టర్ గంగుల నాగరాజు గారి హితోక్తులు వింటారు.
1: చదువనివాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్, చదువగవలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఈ పద్యం బమ్మెర పోతనామాత్య వేచితమైన మహాభాగవతం నుండి చూస్తున్నాం. బడి నుంచి ఇంటికి వచ్చి బ్యాగు పడేసి టీవీ ఆన్ చేస్తూ గేములు ఆడుకుంటూ పిల్లలు ఇటీవల కాలం గడుపుతున్నారు. మరి అలాంటి పిల్లలకు తల్లి తండ్రి అనుభవమే గొప్ప పాఠం. ఈ పద్యం తాత నాకు చెప్పాడు అని పిల్లవాడు ఇలా అంటున్నాడు. ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను, రేపు నీవు నీ బిడ్డకు చెప్పాలి. చదవనివాడు అగ్నుండగు చదవకపోతే చీకటి నాయన. నేను చిన్నప్పుడు పొలం పనులు చేస్తూ చదువుకున్నాను. లైటు లేక కిరోసిన్ దీపం దగ్గర చదివాను. ఎందుకో తెలుసా? చదువు లేకపోతే మనిషి గుడ్డివాడితో సమానమని తెలుసు కాబట్టి. చదువని వాడికి ప్రపంచం అర్థం కాదురా. పేపర్లో వార్త చదవలేడు, బ్యాంకులో ఫారం నింపలేడు, మోసపోతాడు. నువ్వు అలా ఉండకూడదు. నా కొడుకు తలెత్తుకొని నిలబడాలి. అందుకే రోజు 2 గంటలైనా పుస్తకం పట్టుకొని చదువు నాయన అని మా తాత నాకు చెప్పాడని పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత తన కుమారునికి చెప్తున్నాడు. చదివిన సదసద్వివేక చతురత గలుగును. చదివితే వివేకం వస్తుంది చూడు నాయన. ఈరోజు మొబైల్లో ఎన్నో వస్తాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. స్నేహితులు ఏదో చెబుతారు, టీవీలో ఏదో చూపిస్తారు, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుస్తుంది. చదువు వల్లనే ఆ వివేకం వస్తుంది. పెద్దల జీవిత కథలు చదివితే ధైర్యం వస్తుంది. సైన్స్ చదివితే ప్రశ్నించే గుణం వస్తుంది. పురాణాలు చదివితే ప్రహ్లాదుడిలాగా, శ్రవణ కుమారునిలాగా సత్యానికి కట్టుబడే మనసు వస్తుంది. అందుకే చదువు అంటే కేవలం మార్కుల కోసం కాదు, జీవిత ఆశయం కోసం చదవాలి. మరి చదువగవలయుని జనులకు, చదువు అందరి బాధ్యత నాయన. నువ్వు ఒక్కడవే చదివితే చాలదు. నీ చెల్లెలకి డౌట్ వస్తే నువ్వు చెప్పాలి. నీ స్నేహితుడు బడికి రాకపోతే రానాయనా అని పిలవాలి. చదువుకున్నవాడు ఇతరులకు కూడా చదువు చెప్పాలి. అప్పుడే మన ఊరు, మన దేశం బాగుపడుతుంది. నువ్వు పెద్దయ్యాక ఒక పేద పిల్లవాడికి పుస్తకాలు కొనిపెట్టు. అదే అసలైన చదువు, అదే అసలైన సహాయం. కాబట్టి నిన్ను పెద్దల వద్ద చదివిస్తాను, చదువుము తండ్రి, గురువును గౌరవించు. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన మాట నాయన. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర నేర్చుకోవద్దు. సంస్కారం ఉన్న గురువును ఎంచుకో. టీచర్ క్లాసులో మందలిస్తే కోపపడకు, అది నీకు మంచి కోసమే. నేను నీకు తండ్రిని, కానీ నీకు అక్షరం నేర్పింది టీచర్. కాబట్టి గురువుని దేవుడిలా చూడు. వారి ఆశీర్వాదం ఉంటేనే నువ్వు గొప్పవాడివి అవుతావు. నాయనా, నాకు తెలుసు, ఆటలు ఆడాలనిపిస్తుంది, ఫోన్ చూడాలనిపిస్తుంది, కానీ తరగతి గదిలో పాఠ్యాంశాలను, హోంవర్క్ను సకాలంలో చేసుకొని నీ విద్యకు, నీ జీవితానికి పునాది వేసుకోవాలి. ఇప్పుడు కష్టపడితే రేపు నువ్వు మంచి ఉద్యోగం సంపాదించి గౌరవప్రదమైనటువంటి స్థానంలో, సమాజంలో జీవిస్తావు. నేను రోజుకు 12 గంటలు కష్టపడేది నీకోసమే కదా. నీకు మంచి బట్టలు, మంచి పాఠశాలను ఇవ్వాలని నా కల ఏంటో తెలుసా? ఒకరోజు నువ్వు స్టేజ్ మీద నిలబడి నా తండ్రి నాకు చదువు విలువ చెప్పాడు అని చెప్పడం, ఇదేనైనా నా కోరిక. చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు, గురువును గౌరవించడం చదువు, తల్లిదండ్రుల మాటను వినడం చదువు, అనాథలకు సహాయం చేయడం చదువు, ఓడిపోయినా లేచి నిలబడి ఓర్పుతో ముందుకెగడం చదువు. కాబట్టి నేటి విద్యార్థులు, చదువు అంటే కేవలం మార్కుల కోసమో, గ్రేడుల కోసమో కాదు, సంస్కారం కోసం, తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టి వంశ ప్రతిష్టను పెంచేటువంటి చదువు గొప్పతనాన్ని తెలుసుకొని ముందుకు పోవాలని

0: ఈ భాగవత పద్యం యొక్క సారాంశం.
1: డాక్టర్, గంగుల నాగరాజు గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

రాష్ట్రంలో బిందు సేద్యం చాలామంది రైతులు తమ పండ్ల తోటలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బిందు పరికరాలను ఏర్పరచుకుంటున్నారు. పరికరాల నాణ్యతతో పాటు వాటిని ఎలా అమర్చాలి, ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో రైతుల్లో అవగాహన పెరగాలి. బిందు పరికరాలన్నీ బిఐఎస్ లేదా ఐఈఎస్ఓ నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలి. డ్రిప్ పెట్టుకోవాలంటే ముందుగా తేమ అందించాల్సిన నేల విస్తీర్ణం, నేల స్వభావం, వాలు, నీటి వసతి, నీటి నాణ్యత వివరాలు, మట్టి నమూనా పరీక్ష ఫలితాలు, పండించదలచిన పంటలు, అక్కడ వాతావరణ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకొని ప్రణాళిక తయారు చేసుకోవాలి. పంట కీలక దశలో తగినంత తేమ ఇవ్వగల నీటి వసతి ఉన్నప్పుడే డ్రిప్ అమర్చుకోవాలి. డ్రిప్పర్ రంధ్రాల ద్వారా విడుదలయ్యే నీరు నేలపై ప్రవహించే విధంగా అమర్చకూడదు. డ్రిప్ సామర్థ్యం అన్ని పైర్ల కీలక దశల్లో తగినంత తేమను అందివ్వగలిగేదిగా ఉండాలి. పైపుల్లో తగినంత పీడనం ఉండే విధంగా డ్రిప్ పరికరాలను అమర్చాలి. అవసరమయ్యే పీడనం పైపుల్లో ఉండే విధంగా పంపును అమర్చుకోవాలి. కంపెనీ అధికృత ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలోనే డ్రిప్ వ్యవస్థను అమర్చుకోవాలి. డ్రిప్ పారుదల వ్యవస్థలో హెడ్ కంట్రోల్ ఫిల్టర్ యూనిట్ల వద్ద కాంక్రీట్తో కూడిన సిమెంట్ ప్లాట్ఫారంను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల హెడ్ కంట్రోల్కు దృఢత్వంతో పాటు వ్యవస్థ నిర్వహణకు అనువుగా ఉంటుంది. క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరీక్షించుకోవాలి. వాటి ద్వారా సక్రమంగా నీరు విడుదలవుతున్నది లేనిది గమనించాలి. ఎరువులను ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు అందించవచ్చు. డ్రిప్ వ్యవస్థ ప్రధాన పైపులైను ఉప ప్రధాన పీవీసి పైప్లైన్ల కోసం భూమిలో గాడులు తీయాల్సి ఉంటుంది. ప్రధాన పైపునకు 0.75 నుంచి 0.9 మీటర్ల లోతు, 0.3 మీటర్ల వెడల్పు, ఉప ప్రధాన పైపులకు 0.6 మీటర్ల లోతు, 0.25 మీటర్ల వెడల్పు గాడులు అవసరం. పీవీసి ప్రధాన ఉప ప్రధాన పైపులను బాటకు పక్కన వచ్చే విధంగా అమర్చుకోవాలి. గాడిలో పీవీసి పైపు వేసిన తర్వాత పైపులను అమర్చిన ఎల్ బెండ్ టీ రెడ్యూసర్ల వద్ద దృఢత్వం కోసం పక్కలకు సిమెంట్ కాంట్రాక్ట్ బ్లాకులు అమర్చుకోవాలి. మొత్తం డ్రిప్ వ్యవస్థ అమర్చిన తర్వాత పైపుల్లో నీరు వదిలి వ్యవస్థ పనితనాన్ని పరీక్షించాలి. ఒకవేళ డ్రిప్ రంధ్రాలు మూసుకుపోయి నీరు సక్రమంగా బయటకు విడుదల కానట్లయితే అవసరాన్ని బట్టి ఆమ్ల క్లోరిన్ వాషులు నిర్వహించాలి. డ్రిప్ వ్యవస్థ నిర్వహణ విధానం అందులో భాగాలైన ఫిల్టర్లను, ఉప ప్రధాన పైపులను, లాటరల్స్, డ్రిప్ లైన్లను శుభ్రపరచడం, ఆమ్ల లేదా క్లోరిన్ చికిత్స విధానం, కంట్రోల్ వాల్వులు తెరిచే ప్రక్రియ, ఎరువుల ట్యాంకును ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. సాధారణంగా తీగజాతి కూరగాయలను పొలంలో నేలపై పాకించి సాగు చేస్తారు. ఈ పద్ధతిలో పొలమంతా తీగలు అల్లుకొని ఇతర సేద్యపు పనులకు అడ్డంకిగా ఉంటాయి. నేలకు తాకిన చోట కాయల రంగు మారుతుంది. అధిక తేమ ఉన్న చేలలో నేలపై ఉన్న కాయలు కుళ్ళిపోతాయి. ఈ పద్ధతిలో కాయలు పరిమాణం, నాణ్యత తక్కువగా ఉండి

అధిక ధర పలకవు. అందువల్ల రైతు సోదరులు పందిరి సాగుతో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఈ పందిరితో ప్రయోజనాలను చూసినట్లయితే పందిరిపై తీగలు వేగంగా పెరుగుతాయి. ఈ కాయల నాణ్యత బాగుంటుంది. కాయలపై కుళ్ళు తెగుళ్ల బెడద ఉండదు. నీటిపారుదలకు మందుల పిచికారీకి అనువుగా ఉంటుంది. ఈ కాయలకు మార్కెట్లో అధిక ధర వస్తుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 4 టన్నుల దిగుబడి వస్తే ఈ పద్ధతిలో 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇక ఊతం ఏర్పాటు చూసినట్లయితే తీగజాతి మొక్కలకు పాదుల్లో కర్రలు ఎండిన అడవి మొక్కలతో ఊతం ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి పొందవచ్చు. కర్రలతో 6-7 అడుగుల ఎత్తు వరకు పందిరి ఏర్పాటు చేసి సాగు చేస్తే దిగుబడి పెరుగుతుంది. అయితే 10 అడుగుల పొడవు రాతి స్తంభాలతో కానీ 7-8 అడుగుల ఎత్తులో ఇనుప తీగను అల్లుకొని శాశ్వత పందిళ్ళు ఏర్పాటు చేసి కాకర, బీర, దోస, దొండ, పొట్ల లాంటి పంటలను లాభదాయకంగా సాగు చేయవచ్చు.

0: పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
1: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
0: అవగాహన పెంపొందించుకోవటం 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మనం మన విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అలాగే రెండవది, ఆ విజ్ఞానాన్ని ఇతరులకు అందచేయటానికి కూడా తగిన సామర్థ్యం మనకు లభిస్తుంది. అసలు పడిపోని వాడికంటే పడి లేచేవాళ్లే గొప్పవాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళు పడిపోవడంలోని లోతుపాతులను చూసి ఉంటారు కనుక. అసూయ లేనివాడు అందరికంటే ఉత్తముడు. అహంకారానికి, దుఃఖానికి, అహంకారం దుఃఖానికి, ఆత్మజ్ఞానం సుఖానికి కారణాలుగా ఉంటాయి. ఆకాశానికన్నా ఉన్నతమైనది పితృహృదయం అని తెలియచేస్తుంది మహాభారతం. అగ్రహావేశం ముగియగానే తిరిగి ఆలోచించుకునే వ్యక్తి మళ్ళీ తన మీద తానే కోప్పడతాడు. ఆచితూచి అడుగు వేయటం ధైర్యవంతుల లక్షణం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్న

0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కెఎచ్ఆర్ నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్ డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ హై స్కూల్ ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్టు, లోపల పోతే పోవాలి అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
3: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలు హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గలంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు.

ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు 7:05. 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం మహాభారతంలో గంగ ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది 8:30. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. ఇక 9:30 చిత్రాంజలి తెలుగు ఫిలిం గీతాలు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి 12:30. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 5:00 విరిసే మొగ్గ నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక వింటారు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం 6:25. కుటుంబ సంక్షేమ గీతం 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. వికసిత్ భారత్ 7:45 ఇవాటి కార్యక్రమంలో కొత్తగూడెం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం. ఇవాటి కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణలో మహిళల పాత్ర గురించి శ్రీమతి సి లీలావతమ్మ గారి ప్రసంగం ఉంటుంది. రాత్రి 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 8:40 లలిత గీతం. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన అల్లరి మొగుడు చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ఇంతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం ఒక భావగీతం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం.

0: ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: अलगे లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసింది.

0: చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్ట వేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మహాభారతంలో గంగ, డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
5: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
4: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
5: ఎలా తెలుసుకోవచ్చు?
4: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
5: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
4: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
6: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడొక పాట విందాం. నిందాస్తుతి అనే ప్రక్రియలో కొనసాగిన గీతమిది. శివుడిలోని అమాయకత్వాన్ని, కోపాన్ని ఎత్తిచూపినట్లు చూపించే గీతం. అయితే శివతత్వాన్ని, సృష్టి రహస్యాన్ని ఎంతో లోతుగా కీర్తించటం ఈ పాట యొక్క ప్రత్యేకత. ప్రపంచాన్ని సృష్టించిన ఆ ఆదిదేవుడే దిగంబరుడై ఒంటి నిండా బూడిద రాసుకుని భిక్షువులా తిరుగుతుంటే సర్వం వదిలేసిన ఆ స్వామిని మనం ఇంకా లౌకిక కోరికలు ఏమని అడగగలం? ఆయన ఇచ్చేది కేవలం విభూతి, బూడిద మాత్రమే. అంటే మన కోరికలన్నీ ఆఖరికి బూడిదతో సమానమని కవి హెచ్చరిస్తున్నారు. దీని సారాంశం ఏమిటంటే, సర్వం త్యాగం చేసిన ఆ ఆదిభిక్షువుని మనం ఏమడగగలం? సృష్టిలో లాభ నష్టాలు, న్యాయ అన్యాయాలు ఆ పరమేశ్వరుడి లీలకే వదిలేసి ఉన్నదానితో తృప్తిపడటమే మానవ ధర్మం అనే గొప్ప వేదాంతాన్ని తెలియజేసే పాట ఇది. సిరివెన్నెల గారి కలం నుండి జాలువారిన ఈ తొలి నంది అవార్డు గెలుచుకున్న గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గంభీరమైన గొంతుకలో అమరత్వ క్షేత్రాన్ని అందుకుంది.

పాట విన్నారు కదా, ఇక ఇప్పుడు విందాం. పత్రికా సమాచారం, వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేరుతో సైబర్ నేరస్తులు విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లింకులు పంపి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు, నగదు జమ తదితర అంశాల పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. ఆ లింకుల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఓటీపీలు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు గాని, సైబర్ క్రైమ్ వెబ్ పోర్టల్లో గాని సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. నగరంలోని కలెక్టరేట్లోని ఈరోజు సునైనా ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100 ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ప్రజల సమస్యలను అధికారులు సామరస్యంగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేస్ సూచించారు. ఆయన గీతా ముఖర్జీ నగర్ రోడ్డు నంబర్ 5లో కొన్ని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ విభాగ అధికారులతో వారి సమన్వయంతో బాధితులతో మాట్లాడి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అనురాగ్ ఎస్టేట్లోని పార్కు స్థలం రహదారిని కమిషనర్ పరిశీలించారు. పార్కు స్థలానికి ప్రహరీ నిర్మాణం, నడకబాట, విద్యుత్ దీపాలు, బెంచీలు ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ మాట్లాడుతూ మౌలిక వసతుల పనులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డిఈఈ శ్రీనివాసన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ విభాగ అధికారులతో వారి సమన్వయంతో బాధితులతో మాట్లాడి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అనురాగ్ ఎస్టేట్లోని పార్కు స్థలం రహదారిని కమిషనర్ పరిశీలించారు. పార్కు స్థలానికి ప్రహరీ నిర్మాణం, నడకబాట, విద్యుత్ దీపాలు, బెంచీలు ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ మాట్లాడుతూ మౌలిక వసతుల పనులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న కర్నూలుకు చెందిన కూచిపూడి భరతనాట్యం నృత్య గురువు ఎస్ కరీముల్లాను ఘనంగా సత్కరించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ సభలో జి పుల్లయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్నం పత్తి బోబలయ్య చేతుల మీదుగా వీరికి శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. కోవిడ్పై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఓర్వకల్ సిహెచ్సి ఓర్వకల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి కిషోర్ రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా సిహెచ్సి ఓర్వకల్లో ఆక్సిజన్ సౌకర్యంతో పాటు 5 ప్రత్యేక పరికరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దం చేశామన్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలన్నారు. అవసరమైన సందర్భాల్లో మాస్కులు ధరించటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, రద్దీ ఉన్న ప్రాంతాల్లో అనవసరంగా గుమికూడకుండా ఇటువంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడుమూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. స్థానిక ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 రాష్ట్రంలో నెలకొన్న కేసుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని సూచించారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే మాస్క్ ధరించాలి, చేతులను తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా విశ్రాంత ఉద్యోగులు ముందుకు వచ్చారు. మొక్కలు నాటి భావి తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు నడుం బిగించారు. ఆదివారం నగర శివారులోని పెద్దపాడులోని లక్ష్మీ చెన్నకేశవస్వామి గుడి ఆవరణలో సిండికేట్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం రీజనల్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా 58వ బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో విధిగా 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడల్లో పాల్గొనాలని గ్యాస్ట్రో ఎండ్రాలజిస్టు వైద్యుడు శంకర్ శర్మ అన్నారు. ఆదివారం స్థానిక కిడ్స్ వరల్డ్లోని నిర్వహించిన తైక్వాండో బెల్ట్ ట్రస్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తైక్వాండోతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. తైక్వాండో వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతనగరంలోని జమ్మిచెట్టు సమీపంలోని లలితాపీఠంలో వారాహిదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు గత 4 రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం 5 రోజున అమ్మవారికి వేకువజామునే సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, విశేష పుష్ప అలంకరణ సేవ, అష్టోత్తర శతనామావళి పారాయణం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆదివారం సాయంత్రం అమ్మవారికి నిమ్మకాయలతో విశేష అలంకరణ చేసి మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చనలు చేపట్టారు.

0: మొత్తం 10 మందిపై కేసులు నమోదు కాగా 4.10 లక్షల జరిమానా రూపంలో వసూలు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని సూచించారు. నగరంలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖకు చెందిన డీఈఈ నాగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అభివృద్ది పనులు చేపడుతున్న కారణంగా నగరంలోని డీమార్ట్ ఏరియా వెనుక ఉన్న నిర్మల్ నగర్, గీతానగర్, కృష్ణారెడ్డి నగర్, శ్రీనివాసనగర్, రాజభోజనం హోటల్ ఏరియాలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. తుంగభద్ర జలాలు ఎట్టకేలకు హాలహర్వి మండలం సరిహద్దును చేరుకున్నాయి. ఈ నెల 16న తుంగభద్ర డ్యాం నుండి ఎల్ఎల్సీకి విడుదల చేసిన నీరు ఆదివారం చింతకుండ 135వ కిలోమీటర్ వద్దకు చేరుకున్నాయి. ఈ జలాలను చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఎల్సీకి విడుదలైన నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని, ఎవరూ పొలాలకు వినియోగించకూడదని డ్యాం అధికారులు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆస్పరి, కోడుమూరు, పెద్దకడబూరు, గోనెగండ్ల, ఆదోని, కౌతాళం, హోళగుంద, కోసిగిలో జల్లులు మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లా మొత్తంగా 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జులై నెల సాధారణ వర్షపాతం 90.5 మిల్లీమీటర్లు ఉండగా 19 రోజుల్లో కేవలం 13.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. శ్రోతలింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ప్రకటన విన్నారు. ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలేంటో ఒకసారి గమనిద్దాం. ఈరోజు జులై 20వ తేదీ, బ్రూస్లీ వర్ధంతి. ఈరోజు ప్రపంచ సినిమా దిగ్గజం మార్షల్ ఆర్ట్స్ రారాజు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ బ్రూస్లీ 1973 జులై 20న కన్నుమూశారు. యాక్షన్ సినిమాల రూపురేఖలకు మార్చేసిన ఆయన మరణం హాలీవుడ్తో పాటు ప్రపంచ సినిమా పరిశ్రమకు తీరని లోటు. నేటికి యాక్షన్ కొరియోగ్రఫీలో ఆయన ఒక రోల్ మోడల్. అలాగే తెలుగు దర్శకుడు వేణు ఊడుగుల జన్మదినం ఈరోజు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడు వేణు ఊడుగుల జులై 20న వీరు జన్మించారు. సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను తెరపైకి తెచ్చే దర్శకుడుగా ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే సినిమా వ్యాపార చరిత్రలోనే పెద్ద మలుపు 1938 జులై 20న చోటు చేసుకుంది. అమెరికా ప్రభుత్వం నాటి హాలీవుడ్ స్టూడియోల ఏకచిత్రాధిపత్యంపై కోర్టులో కేసు వేసింది. దీనివల్ల థియేటర్లు కేవలం పెద్ద స్టూడియోల చేతుల్లోనే కాకుండా స్వతంత్ర నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేసుకునే హక్కును సాధించారు. ఇది ప్రపంచ సినిమా మార్కెట్ రూపురేఖలను మార్చివేసింది. ఇక మరో ముఖ్యమైనది, చంద్రునిపై తొలి మానవుడు వెళ్లిన రోజు ఈరోజు. చంద్రునికి మానవ జీవితానికి ఎంతో సంబంధముంది. చంద్రుణ్ణి అమ్మ, తమ్ముడు, మామగా చందమామ అని అంటాం. పిల్లల కోసం చందమామ రావే, జాబిల్లి రావే వంటి పాటలు, చందమామ కథలు ఉన్నాయి. ప్రేమికులకు చంద్రుడు వెన్నెలపై ఎంతో సాహిత్యం అల్లారు. అలాగే అలాంటి చంద్రుడిపై మనిషి వెళ్లాలంటే అదొక అద్భుతమైన విషయమే. అక్కడ వేసిన మొదటి అడుగు ప్రపంచ మానవ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించారు. 1969 జులై 16న అపోలో 11 అనే అంతరిక్ష నౌకలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైకేల్ కోలిన్స్ అనే 3 అమెరికా అంతరిక్ష యాత్రికులు ప్రయాణం ప్రారంభించారు. 4 రోజుల తర్వాత జులై 20వ తేదీన చంద్రునిపైకి చేరారు. మొదట నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపైన దిగి కాలుమోపాడు. మానవ జాతి కోసం వేస్తున్న చిన్న అడుగు ఇది అనే మాటలన్నాడు. మానవుడు ఇతర గ్రహంపై కాలుమోపిన

నగరంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా చోట్ల కాలం చెల్లిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, పెరుగు, కేసరి, పిస్తాలను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. నమూనాల పరీక్ష ఫలితాల ఆధారంగా అధికారుల సంబంధిత వ్యాపారులను జిల్లా సంయుక్త కలెక్టర్ కోర్టులో హాజరుపరచగా వారికి భారీగా జరిమానాలు విధించారు.

0: మొట్టమొదటి సందర్భం. ఆ తర్వాత 20 నిమిషాలకు ఆల్డ్రిన్ దిగాడు. 3వ వ్యోమగామి అంతరిక్ష నౌకలోనే ఉండి ప్రయోగాలు నిర్వహించాడు, క్రిందకు దిగలేదు. ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ కలిపి చంద్ర ధూళిని, శిలల్ని భూమికి తీసుకొచ్చేందుకు సేకరించారు. చంద్రుడిపై అమెరికా జెండా పాతారు. అక్కడ భూగ్రహం నుండి వచ్చిన మానవులు క్రీస్తుశకం జులై 1969లో ఇక్కడ చంద్రుడిపై కాలుమోపారు. మేము మానవజాతిని అంతటికీ శాంతి కోసం వచ్చాం అని రాసి ఉన్న ఫలకాన్ని అక్కడ ఉంచారు. అక్కడి నుండి అమెరికా అధ్యక్షునితో వారు సంభాషించారు. చంద్రుని ఉపరితలంపై ఆర్మ్స్ట్రాంగ్ సుమారు 2.5 గంటలు గడిపారు. వారి వర్క్ స్టేషన్లో ముగ్గురూ కలిపి చంద్రునిపై 21.5 గంటలు ఉన్నారు. ఆ యాత్ర ముగించుకుని 1969 జులై 24న భూమిపైకి తిరిగి వచ్చారు. ఇదండి చంద్రునిపై మానవుడు తొలి అడుగు మోపిన ఘట్టం. ఇవి చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి మహాభారతంలో గంగ, డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి ప్రసంగం.
4: మహాభారతంలోని మొదటి తరానికి చెందిన స్త్రీ పాత్రలలో గంగ పాత్ర విశిష్టమైనది. నదీదేవత అయిన గంగ స్త్రీరూపధారిణి అయి ఒకనాడు బ్రహ్మసభకు వస్తుండగా గాలితాకిడికి ఆమె వలువలు తొలగగా దేవతలంతా ముఖం ప్రక్కకు త్రిప్పుకుంటారు. మహావిషుడనే రాజు 1000 అశ్వమేధయాగాలు, 100 రాజసూయయాగాలు చేసి దేవతలను సంతుష్టులను చేసి దేవలోకానికి వెళ్లినవాడు బ్రహ్మ కొలువులో ఉండి ఆమెను సాభిలాషంగా చూస్తాడు. అది చూసి బ్రహ్మ అతనిని మరలా మానవజన్మ ఎత్తమని శపిస్తాడు. రాజర్షులలో పుణ్యచరిత్రుడైన ప్రతీపుని కుమారునిగా జన్మిస్తానని అతడు వేడుకోగా బ్రహ్మ సరేనంటాడు. గంగ కూడా మహావిష్ణుని గొప్పతనం, రూప సౌందర్యాలు మనస్సును దోచుకోగా అతనికి తనపై గల అభిలాష నిరిగి మానవలోకానికి వస్తూ ఉంటుంది. వశిష్ఠుని శాపం వల్ల దేవలోకాన్ని వీడి వస్తూ ఉన్న 8 మంది వసువులు ఆమె కంటబడతారు. వారి స్థితికి కారణమేమని ఆమె అడుగగా వశిష్ఠుని శాపం వల్ల తాము మానవలోకంలో జన్మించబోతున్నామని, తామామె కడుపున జన్మిస్తామని, మహావిష్ణుడు ప్రతీపుని కుమారుడు శంతనునిగా జన్మించబోతున్నాడని, తమ జన్మకాతడు నిమిత్తమవుతాడని వసువులు పేర్కొంటారు. గంగ సంతోషంగా తన కోరిక అదేనని, తాను వారికి ఉపకారం చేస్తానని కరుణతో పలుకుతుంది. అలాగైతే తాము పుట్టిన వెంటనే నీళ్లలో వేస్తూ మానవలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా చేయమని, తమకు వశిష్ఠుని అనుజ్ఞ కూడా అలాంటిదే అని వసువులు చెబుతారు. గంగ తనకు దీర్ఘాయుష్మంతుడైన కొడుకొకడు కావాలంటుంది. తమలో ఒక్కొక్కరి ఆయుష్లో 4వ వంతు పొంది దీర్ఘాయువు, శుభచరిత్ర కలిగిన 8వ వసువు ఆమె పుత్రుడై ఆమె కోరిక తీర్చగలడని వారు చెబుతారు. ప్రతీపుడు గంగాతీరంలో తపస్సు చేస్తూ యమ నియమ వ్రత పరాయణుడై ఉండగా గంగ దివ్యాంగనగా సాక్షాత్కరించి మన్మథవశమైన చిత్తంతో అతని కుడిదుడపై విలాసంగా కూర్చుంటుంది. ప్రతీపుడు ఆశ్చర్యపోయి ఆమె వృత్తాంతం అడుగగా తాను జన్మముని కుమార్తెనని, తనను భార్యగా స్వీకరించమని కోరుతుంది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీని తప్ప అన్య స్త్రీని మనస్సులో సైతం తాను తలచనని, కుమారుడు కూర్చుండవలసిన కుడితుడపై కూర్చున్న ఆమె తన పుత్రుని భార్య కావాలని ప్రతీపుడు అభ్యర్థిస్తాడు. సరేనని గంగ అదృశ్యమవుతుంది. భార్యాసహితుడై సకల తీర్థాలు సేవించి వ్రతాలు సల్పిన ప్రతీపునికి శంతనుడు కలుగుతాడు. అతడు పెరిగి పెద్దవాడైన పిదప ప్రతీపుడు అతన్ని రాజుగా అభిషేకించి గంగ వృత్తాంతం చెప్పి ఆమెను భార్యగా స్వీకరించమంటాడు. అంతేగాక ఆమె కులగోత్రాలు పేరు అడగవద్దని, ఆమె ఇష్టప్రకారం నడుచుకోమని చెబుతాడు. గంగాతీరంలోని వనంలో వేటాడుతున్న శంతనునికి గంగ అపూర్వ రూప విలాసంతో సాక్షాత్కరిస్తుంది. ఇరువురు పరస్పర ఆకర్షణకు లోనవుతారు. ఆమె వృత్తాంతమడిగిన శంతనునితో తనను భార్యగా స్వీకరించడం ఇష్టమైతే తానేది చేసినా వారించకూడదని, తనతో అప్రియాలు పలకకూడదని షరతులు విధిస్తుంది. అప్రియాలు పలికిన మరుక్షణం తానతన్ని వదలి వెళ్లిపోతానని చెబుతుంది. శంతనుడు అంగీకరిస్తాడు. గంగ మనుష్య స్త్రీ రూపధారిణి అయి అతనితో కాపురం చేస్తుంది. వరుణుడు మొదలైన వసువులు 7 మందిని పుట్టిన వెంటనే నీటిపాలు చేస్తుండగా చూసిన శంతనుడు కారణమడిగితే ఎక్కడ తనను వదిలివేస్తుందోనని ఆమె నిర్దయాత్మక చర్యలను సహిస్తాడు. కానీ అష్టమ వసువు జన్మించిన వెంటనే పుత్ర వ్యామోహంతో శంతనుడు ఆ శిశువును చంపనీయక ఇన్నాళ్లు కన్నబిడ్డలందరినీ ఏటిపాలు చేసి

చేసిన పుత్రఘాతినివైనా సహించాను. సూర్య సమాన తేజుడైన ఈ బిడ్డను నేను విడిచిపెట్టను అని అప్రియాలు పలుకుతాడు. గంగ తమ ఉడంబడికను గుర్తుచేసి, నీతో సాంగత్యం నాకింతవరకే. నేను పుణ్యజల ప్రవాహ పవిత్రతచే త్రిభువన పావనినైన గంగను, వసువులు వశిష్ఠుని శాపంచేత భూలోకంలో పుట్టవలసి ఉండి మేము వేరొక చోట పుట్టము, నీయందు జన్మిస్తాము, భూలోకంలో మేమెక్కువ కాలం ఉండకుండా వెంటనే మమ్మలను విముక్తులను చేయమని ప్రార్థించినందువలన దేవహితార్థమై మనుష్య స్త్రీ రూపం దాల్చి నీ వల్ల ఈ వసువులకు జన్మనిచ్చి వారికి విముక్తి కలిగించాను. ఇందువల్ల నీకు అక్షయమైన పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ అష్టమపుత్రుడు వసువులలో ఒక్కొక్కరి నుండి నాలుగవ అంశాన్ని గ్రహించి సకల ధర్మమూర్తి అయి పుట్టినాడు. లోకహితార్థమై మానవలోకంలో చిరకాలం ఉండగలడు అని చెబుతుంది. వసువులు దేవతలు, లోకంలో పూజనీయులు. వారిని వశిష్ఠుడు శపించడానికి వారు భూమిపై పుట్టి స్వర్గానికి వెళ్లినా ఈ అష్టమ వసువు మానవలోకంలో చాలా కాలం ఉండడానికి కారణమేమిటి అని ప్రశ్నించిన శంతనునికి గంగ ఆ వృత్తాంతం వివరిస్తుంది. దక్ష ప్రజాపతి పుత్రికే అయిన సురభికి, కశ్యపునికి పుట్టిన నందిని తనకు హోమధేనువై కోరిన వస్తువులనిస్తూ ఉండగా వశిష్ఠుడు ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉంటాడు. అష్టవసువులు భార్యాసహితులై క్రీడార్థం అక్కడికి వచ్చి నందిని చూసి దాని నడవడికి ఆశ్చర్యపోతారు. వారిలో అష్టమవసువు భార్య, మానవులు దీని పాలు త్రాగితే 10,000 సంవత్సరాలు వృద్ధాప్యం మరణం లేక దేవతలలాగా సుఖంగా జీవించగలుగుతారట. దీనికి ప్రభువైన వాడే అందరికన్నా గొప్పవాడు. భూలోకంలో ఉసీనర భూపతి కూతురు జితవతి నా స్నేహితురాలు. నేనెప్పుడు ఆమెకు మేలు చేయాలనుకుంటాను, కాబట్టి ఈ ఆవును ఆమెకిచ్చి వెళదాము అంటుంది. సరేనని అష్టమవసువైన ప్రభాసుడు అన్నల సహాయంతో నందిని పట్టుకుని తీసుకుని వెళ్తాడు. తన దివ్య దృష్టితో విషయం తెలుసుకున్న వశిష్ఠుడు వారిని మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు. వారి ప్రార్థనపై అందరినీ క్షమించిన ఈ ప్రభాసుడు నిర్దయగా గొప్ప అపరాధం చేశాడు. వీడు మానవలోకంలో అనపత్యుడిగా చాలా కాలం జీవిస్తాడు అని శపించినాడని గంగ వివరిస్తుంది. తన నిజరూపం చూపించి బిడ్డను కొంతకాలం తానే పెంచుతానని భర్తచే అనుజ్ఞ పొంది కొడుకును తీసుకుని వెళ్తుంది. చాలా కాలం తర్వాత ధనుర్విద్యాభ్యాసం చేస్తున్న యువకుణ్ణి గంగాతీరంలో వేటాడుతూ ఉన్న శంతనుడు చూస్తాడు. కాని తన కుమారుడని గుర్తించలేడు. గంగ ప్రత్యక్షమై, వీడు నీ కొడుకు, వశిష్ఠుని వద్ద సకల వేదాలు శస్త్రాలు, పరశురాముని వద్ద అస్త్రవిద్య నేర్చినాడు, ఆత్మవిజ్ఞానంలో సనత్కుమారాదుల వంటివాడు, స్వీకరించు అని అప్పగించి వెళ్ళిపోతుంది. అంబోపాఖ్యానంలో భీష్ముడు పరశురామునితో తలపడడానికై కురుక్షేత్రానికి వస్తూ ఉండగా గంగ స్త్రీరూపధారిణి అయి వచ్చి కారణం తెలుసుకుని కొడుకును కోప్పడుతుంది. పరశురాముని వద్దకు వెళ్ళి తన కుమారునిపై కోపగించవచ్చునా అని అడుగుతుంది. జవాబు లభించక కొడుకు వద్దకు వస్తుంది. అతడు మెత్తబడకపోవడంతో నిస్పృహతో వెళ్ళిపోతుంది. 22 రోజులు మహాభయంకరంగా సాగిన భీష్మ పరశురాముల భీకర పోరాటాన్ని విరమింపజేయడానికి గంగ మునులు అనేక విధాలుగా చెప్పి పరశురాముని కోపాన్ని విరమింపజేస్తారు. యమునా నదీ తీరంలో అంబ ఘోర తపస్సు చేస్తుండగా గంగ ప్రత్యక్షమై కారణం అడుగుతుంది. భీష్ముని అంతమే తన లక్ష్యమన్న అంబతో, గంగ, నా కొడుకును గుర్చి కుటిల ప్రచారం చేస్తున్న నీవు ఈ శరీరం విడిచి నదివై ప్రవహిస్తావు, ఇంకేమీ చేయలేవు అని శపిస్తుంది. భీష్ముడు ఊర్ధ్వలోకగతుడైన తరువాత విదుర ధృతరాష్ట్రులు పాండవులు అతని దేహానికి అగ్ని సంస్కారం చేసి గంగానదికి వెళ్ళి భార్యాసహితులై తిలోదక ప్రదానం చేస్తారు. ఆ సమయంలో నీటి నుండి పైకి వచ్చిన గంగాదేవి శోకవిహ్వలయ్యి వికలమైన నడకతో ముఖాన్ని కన్నీటి బిందువులు తడిపివేస్తుండగా వారి వద్దకు వచ్చి నిలిచి తన కొడుకును గూర్చి విలపిస్తుంది. బ్రహ్మచర్యాన్ని పరమనిష్టగా ఆచరించినవాడు, గొప్ప దయాళువు, పితృభక్తి ధుర్యుడు, రాజవృత్తాఢ్యుడు, పెద్దలకు అనుకూలుడు, విద్యా పరిశ్రమలో ఘనుడు పరశురాముడే అతన్ని ఎదుర్కొనలేకపోయినాడు. అంతటివాడు ఆ శిఖండిచే ఆ విధంగా కావడం చూసి కూడా నా గుండె బ్రద్దలు కావడం లేదంటే అది వజ్ర సదృశ కఠినమై ఉండాలి అని శోకిస్తుంది. వ్యాసుడామెను, నీ కుమారుడు మోక్షం పొందినాడు, సాటిలేని మహానుభావుడు, శాపవశాత్తు వసువు మానవుడై వర్తించినాడు, శిఖండి కాదు దేవేంద్రుడైనా అతన్ని ఏమీ చేయలేడు, తన ఇచ్ఛతో తాను అర్జునుని బాణాలకు దేహాన్ని అర్పించినాడు, తాను తలచినప్పుడే దేహాన్ని త్యజించినాడు అని ఊరడిస్తాడు. ఇది మహాభారతంలో గంగ కథ. దివ్యాంగనయైన గంగ మహావిష్ణుని ప్రేమలో పడటం, అతన్ని పొందడం కోసం తాను మానవ స్త్రీగా అవతారమెత్తడం అత్యంత సహజమైన మానవ మనోప్రవృత్తికి నిదర్శనాలు. కానీ గంగ ప్రతీపునికి సాక్షాత్కరించి తనను పెళ్లాడమని కోరడమన్నదే అర్థం కాని విషయం.
అష్టవసువుల శాప విమోచనం కోసం కరుణార్ద్ర చిత్తంతో వారికి వాగ్దానం చేసిన గంగ మాతృత్వ సౌభాగ్యాన్ని పొంది నవమాసాలు మోసి జన్మనిచ్చిన శిశువులను పుట్టిన వెంటనే ఏటిపాలు చేయడానికి

0: ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉంటుందో ఎవరు ఊహింపగలరు? పుత్రఘాతిని అన్న నిందను భర్త నోటి వెంట విని భరించవలసి వచ్చింది. స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారంతో తనకు దీర్ఘాయుష్మంతుడైన కుమారుడు కావాలని వసువులను కోరి ఆ ప్రకారమే అష్టమ వసువైన చివరి పుత్రుణ్ణి తానే పెంచి పెద్ద చేస్తానని భర్తను కోరిన గంగ కన్నబిడ్డ ఆలన పాలన ముద్దు ముచ్చటలు తనివి తీర అనుభవించి ఆ బిడ్డడిని సకల శాస్త్ర పారంగతునిగా ధనుర్విద్యా విశారదునిగా తయారు చేసి చివరకు భర్తకు అప్పగించి నిష్క్రమించేటప్పుడు ఆమె మాతృహృదయం ఎంత పుత్రవియోగ దుఃఖాన్ని అనుభవించి హణచుకున్నదో. సమయపాలన పేరుతో భర్తృవియోగం తనకు తానే విధించుకున్నది. ప్రేమించిన వాని కోసం తన దైవత్వాన్ని వదులుకున్న ప్రేమమయ్యగా, కన్నబిడ్డలను నీటిపాలు చేసిన కసాయిదానిగా భర్త తనను భావించిన, అష్టవసువుల శాప విముక్తి కోసం స్థిర చిత్తంతో కర్తవ్యాన్ని నెరవేర్చిన దృఢ మనస్కురాలిగా, మాతృత్వపు మమకారానికి ప్రతీక అయి అష్టవసువుల నుండి పుత్రభిక్ష పొంది తల్లిగా జీవితాన్ని చరితార్థం చేసుకున్న ధన్యమూర్తిగా, పరమయోగ్యునిగా తీర్చిదిద్దుకున్న బిడ్డను చివరకు కన్నతండ్రికి అప్పగించి పుత్రవియోగాన్ని సహించిన త్యాగమయిగా, గంగ భారతంలోని స్త్రీపాత్రలలో చిరస్మరణీయమైనది. స్త్రీలలోని మహోన్నతమైన గుణాలకు దృష్టాంతమైనది. అంబ కోపాగ్నికి తన కుమారుడు ఆహుతి కాకూడదని అడుగడుగున ఆ తల్లి పడిన ఆరాటం, వసువులతో కలిసి భీష్మ పరశురాముల యుద్ధాన్ని విరమింపజేయడం, కఠోరమైన దుష్కర వ్రతాలతో తపస్సుతో భీష్ముని అంతం చేయదలిచిన అంబను నదివైపొమ్మని శపించడం గంగ మాతృహృదయాన్ని ఆవిష్కరించే కమనీయ ఘట్టాలు. భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందిన తర్వాత ధృతరాష్ట్రాదులు అతనికి తిలోదక ప్రదానం చేస్తున్న సమయంలో అవతరించిన గంగ మూర్తీభవించిన పుత్రశోకం. లోకంలోని అందరు తల్లులలాగా ఆమె తన కుమారుని గుణగానం చేస్తుంది. అతని పరాక్రమాన్ని కీర్తిస్తుంది. అంతటివాడు శిఖండి చేతిలో దుర్మరణం పాలవడం చూచి కూడా తన హృదయం బ్రద్దలు కాలేదంటే అది వజ్ర సదృశ కఠినమని వాపోయిన గంగ ఎంతటి దివ్య వనితలకైనా పుత్రశోకం సామాన్యమని నిరూపిస్తుంది.
1: మహాభారతంలో గంగ ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

గంగోత్రి చిత్రం కోసం ఎస్పి చరణ్ సునీత ఆలపించిన గీతమది ఎంఎం కీరవాణి స్వరకల్పనలో. ఇప్పుడు అనాస అద్భుతమేంటో ఒకసారి గమనిద్దాం. ఏ పండైనా చూడగానే చక్కని రూపంతో తినాలనిపించేలా ఉంటుంది. కానీ పైనాపిల్ మాత్రం అందుకు భిన్నం. ముళ్ళు ఆకులతో ఉండే విచిత్రమైన ఆకారం చాలామందికి దాన్ని దూరం చేస్తుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుందని, కోయడం కష్టమని చెబుతూ కొందరు, అలాగే అసలు దాని వంకే చూడటం మానేస్తారు. కానీ అదే పండులో కనువిందు చేసే రంగుల రకాలు, మిఠాయిల తీయటి రుచులు, వెరైటీలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకమైన ఈ పైనాపిల్స్ మన దగ్గర దొరుకుతూ ఉన్నాయి. అనాస అంటే అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే దీన్ని పైనాపిల్ అన్న పేరుతోనే ఎక్కువగా పిలుస్తారు. యూరోపియన్లు ఏ పండునైనా యాపిల్ అని పిలిచేవారట. ఇది చూడ్డానికి పైన్ చెట్టు కోన్స్లా ఉండటంతో అలా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని పైన్ యాపిల్ అనే పేరు పెట్టడం జరిగింది. చిన్న పొడవటి పొదలాంటి మొక్కకు కాసే ఈ పైనాపిల్ పుట్టింది దక్షిణ అమెరికాలో, అయినా తర్వాత తర్వాత అన్ని దేశాలకు పాకిపోయింది. విదేశీయులు అదృష్టానికి చిహ్నంగా భావించే ఈ పండులోని పోషకాల విలువలు తెలుసుకుని అన్ని ప్రాంతాల్లో తినటం మొదలుపెట్టారు. ఇలా ఇప్పుడు కోస్టారికా, ఫిలిప్పైన్స్ దేశాలు అత్యధికంగా అనాస పళ్ళను పండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా వీటిని ఎక్కువ మోతాదులోనే సాగు చేస్తున్నారు. మనకు కనిపించే సాధారణ పైనాపిల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందల రకాలు ఉన్నాయట. అందులో చెప్పుకోదగ్గ వెరైటీలు చాలానే ఉన్నాయి. గులాబీ రంగులో మెత్తటి గుజ్జుతో నోరూరించే పింక్ పైనాపిల్ కంటికి కాదు, నోటికి కూడా కొత్త రుచిని అందిస్తుంది. కమ్మటి వాసనతో నోరూరుస్తుంది. పండ్ల రసాలు, స్మూతీల్లో ఎక్కువగా వాడే ఈ పింక్ గ్లో పైనాపిల్ని ప్రత్యేకంగా జన్యు మార్పిడి చేసి పండించారు. పండును పసుపు రంగులోకి మార్చే ఎంజైమ్ను పనిచేయకుండా చేయటం ద్వారా ఈ గులాబీ రంగు పైనాపిల్ జాతిని సృష్టించారట. దీంతోపాటు ఎర్రటి రంగులో ఆకర్షించే ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. వాటిలో రెడ్ స్పానిష్ పైనాపిల్ ఆకారము, పరిమళము అందరికీ నచ్చిస్తాయి. కోస్టారికాలో పండ్లు అలంకరణల కోసం కెంపు రంగులో మెరిసే రూబిగ్లో పైనాపిల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇవే కాదు, ఐస్ క్రీమ్లా తెల్లటి గుజ్జుతో ఉండే షుగర్లోఫ్ పైనాపిల్, బయట నుండి మామూలుగా కనిపించే పండును కోయగానే మాత్రం గుజ్జు రంగు వేరుగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే దాని తీయటి రుచి మరింత ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి పైనాపిల్ను కోయడం అంటేనే ఒక పెద్ద పని. ముక్కలు చేస్తే కానీ అసలు నోట్లో పెట్టలేం. కానీ బోగర్ అనాసని మాత్రం అడుగు తీసేసి సీతాఫలం పండులా ఒలుచుకుని తింటే తినేసేయచ్చు. ఏ ముక్కకు ఆ ముక్కలా వచ్చే దీన్ని స్నాక్ పైనాపిల్గా పిలుస్తారు.

ఎన్నో ఏళ్లుగా జపాన్లో ఈ పండ్లను సాగు చేస్తున్నారు. ఇంకా ఈ మధ్య చిట్టిపొట్టి సైజులో ఉండే బేబీ పైనాపిల్స్కి డిమాండ్ పెరిగింది. అరచేతిలో ఓ ఐదారు పట్టేంత పరిమాణంలో ఉండే ఈ బుల్లి పైనాపిల్స్ను తోలు తీసేసి ఉన్నపళంగా అలాగే తినేసేయచ్చు. పైనాపిల్ పోషకాల గని, మన శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు అందిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండే ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఒక్క కప్పు పైనాపిల్ ముక్కలు తింటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి దొరికినట్లే. వ్యాధి నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి వ్యాధులను దరి చేరనివ్వదు కూడా. మెటబాలిజం పనితీరు సరిగ్గా ఉండేందుకు అవసరమయ్యే మ్యాంగనీస్ దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఇది పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. బ్రోమలిన్ ఎంజైమ్ను అందించే ప్రత్యేకమైన ఆహారం పైనాపిల్. ఈ ఎంజైము చర్మాన్ని, కణజాలాన్ని బాగు చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే శస్త్రచికిత్సలు జరిగినప్పుడు, అలాగే దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ పైనాపిల్ పండును ఎక్కువగా ఇస్తూ ఉంటారు. జీర్ణ వ్యవస్థనిది బాగు చేస్తుంది. పొట్ట ఆరోగ్యానికి కావలసిన పీచు కూడా ఈ పండు ద్వారా అందుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని తినొచ్చు. ముఖ్యంగా పొట్ట దగ్గర చేరిన అధిక ఫ్యాట్ని ఇది కరిగిస్తుంది కూడా. అనాసలో ఉండే ఎంజైమ్స్ వల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పైనాపిల్ రసాన్ని తాగటం వల్ల తక్షణ శక్తి అందటంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట. ఇంకా వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు మన జోలికి రావట. చర్మంలో కొలాజన్ ఉత్పత్తికి, మృతకణాలను తొలగించటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి కూడా ఈ అనాస పండు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంట్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే రకరకాల కంటి సమస్యలను పోగొడతాయి. అనాసలో పొటాషియం, ఇంకా కాపర్, ఐరన్, ఖనిజాలు ఎక్కువే. యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను ఇది చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా నెలసరి క్రమబద్ధం చేయటంతో పాటు ఆ సమయంలో ఎదురయ్యే కాళ్ళనొప్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలను అదుపులో ఉంచుతుంది పైనాపిల్. తాజా పండ్లు, జ్యూస్లే కాకుండా పైనాపిల్ పొడులు, చిప్స్ వంటివి కూడా దొరుకుతున్నాయి. ఈ పండుతో అందే పోషకాలను సులువుగా శరీరానికి అందించడానికి అనాస మందుపిల్లలు కూడా వచ్చాయి. ఇంకా చర్మానికి, జుట్టుకు అవసరమైన పోషకాలతో ఉండే అనాసతో సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్స్, సీరమ్స్ వంటి సౌందర్య ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, అటు ఆరోగ్యానికి, ఇటు అందానికి అనాస వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో. ఇక ఆలస్యం దేనికి, చూడ్డానికి స్వచ్ఛంగా ఘాటువాసనతో కనిపించే పైనాపిల్ పండును పక్కన పెట్టేయకుండా ఇకనుండైనా తినడం ప్రారంభించండి. ఇక ఇంతటితో ఈనాటి కాంతరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచిలో మళ్ళీ కలుద్దాం.

0: World Cup trophy, but was also named the best player of the tournament, receiving the Golden Ball Award. Golden Globe Award was won by Une Seaman of Spain, while Young Player Award went to his teammate Pau Kubarsi. Komudi Parekh, Akashwani News, Delhi.
1: In men's cricket, England beat India by 27 runs in the third ODI and sealed the three-match series 2-1 at Lord's in London last night. Despite Rohit Sharma's magnificent score of 138 runs, Shubman Gill 77 and Virat Kohli 74, India only managed 360 for 7 in pursuit of a mammoth target of 388, built on the back of a career-best 142 from Ben Duckett and 91 from Jacob Bethell. Opting to bat first, England scored 387 runs for the loss of 3 wickets in the allotted 50 overs. Chasing the target, visitors could score 360 runs for 7 in 50 overs. Jacob Bethell was declared player of the match and Joe Root was adjudged player of the series. And now, for a look at today's newspapers, it's over to Nina Arakel.
2: Thank you, Shagun. The Asian Age informs Shah to introduce Rajya Sabha Vande Mataram Protection Bill today. Armenia and Saudi Arabia, among six nations eyeing India's battle-tested Astra missiles, headlines the Hindu Business Line. In its editorial piece titled Two Pillars of Space Success, Hindustan Times writes, a robust talent pipeline will ensure India's continued public sector success and spur private sector momentum in the space sector. From punching above its weight with a low-cost Mars orbiter mission to establishing itself firmly in the club of elite space-faring nations with its superstardom, India has enough claims to space superstardom. Also, India became the third country in the world after the US and China to have private sector capacity in orbital launch, a critical threshold demonstrating technological sophistication. Hindustan Times headlines Sindhu ends two-year title drought in style, adding the 31-year-old become first Indian to win Japan Open, combining relentless attack and tactical discipline and composure. And finally, coming soon in Gujarat, a life-size Harappan town with markets, dockyards. Very soon, visitors to Lothal, one of the most prominent outposts of the Indus Valley civilization, will be able to get a feel of walking through the Harappan streets and civic spaces, informs the Indian Express. And with that, it's back to you, Shagun.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Monsoon session of Parliament begins today. Government seeks cooperation of all political parties for smooth functioning of Parliament. President Draupadi Murmu to hold delegation-level talks with the Moldovan counterpart Maya Sandu in Chisinau today. Madhya Pradesh Cabinet approves Uniform Civil Code Bill. Tribal communities to be kept outside its purview. Flash floods and landslides claim 11 lives in Rajouri and Poonch districts of Jammu and Kashmir. 8 people still missing. And Spain beat defending champions Argentina 1-0 in extra time to win FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani Kannur Jilla Samachara Lekha Vintaru Rachana Sri CH Ramanjaneyulu.
4: కర్నూలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని, గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు, కర్నూలు ఎయిర్పోర్టుకు 38.5 ఎకరాల భూసేకరణ, పాఠశాలల అభివృద్ధికి 102.91 కోట్ల నిధులు, మంత్రి టీజీ భరత్ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్ సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో పీఎండిఎస్ పద్ధతి, బహుళ పంటలు, అంతర్ పంటల సాగును తప్పనిసరిగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట కార్యాలయం నుంచి ఆయన ప్రకృతి వ్యవసాయం విస్తరణపై కలెక్టర్ సిరి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం, పీఎండిఎస్, బహుళ పంటల సాగును అమలు చేసి వాతావరణ మార్పులను విజయవంతంగా ఎదుర్కొనేలా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులతో సమీక్షించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరంలో చేరడానికి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని బనవాసి

0: జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పద్మావతి సూచించారు. విద్యార్థులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారై ఉండి 2026-27 సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, జులై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కారుణ్య నియామకాల కింద కర్నూలు జిల్లాలోని 14 ప్రభుత్వ శాఖల పరిధిలో 23 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతేడాది సెప్టెంబర్లో జిల్లాలో తన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కింద 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరో 20 మంది అర్హులను త్వరలోనే వివిధ శాఖల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లా గ్రంథాలయంతో పాటు మండలాల్లోని గ్రంథాలయాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రంథాలయ చైర్మన్ టి నాగేంద్ర చెప్పారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్లూరులో గ్రంథాలయం భవన నిర్మాణానికి పవర్ గ్రిడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి 12.5 లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. తుగ్గలి, కోడుమూరు, గార్గేయపురంలో కొత్త భవనాల నిర్మాణానికి 20 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువత కోసం 20 లక్షలతో పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు మండల పరిధిలోని జిల్లా కారాగారం, బాలల పరిశీలనా గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లా కారాగారంలో ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్, ములాఖత్ ప్రదేశాలను పరిశీలించారు. ఖైదీలతో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కర్నూలు విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 38.5 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులు డిఆర్ఓ వెంకటనారాయణమ్మను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్పోర్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రాష్ గేట్ 10 ద్వారా అగ్నిమాపక వాహనం సులువుగా కదిలేందుకు అదనంగా 3 ఎకరాల భూమి అవసరమని ఎయిర్ఫీల్డ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. వేస్ట్ డిస్పోజల్ యాడ్ నిర్మాణానికి భూమి గుర్తించినప్పటికీ ఇంకా బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను కేటాయించాలని, ప్రమాదాల నివారణకు జిల్లా అగ్నిమాపక శాఖ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీరు ఇంతవరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా అభిలాష చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. సంగీతం ఇళయరాజా. వినిపించమంటున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హన్మండ్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీచారి, భాగ్యవీర్ చారి. ఇంకా గ్రామ రేడియో శ్రోతలందరి కోసం అంటూ రాశారు. అలాగే ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామం నుండి ఎస్ మొహమ్మద్ రఫీ, రజియా, రహమద్ బి, శేషావళి, శేఖావళి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మి, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్ ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ ఉంటుంది. మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: కార్యక్రమంలో తర్వాత గోదావరి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించిన గీతం, వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ స్వరకల్పన. వినిపించమంటున్నారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. సికింద్రాబాద్ బురిదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య.

ಸ್ವರೂಪ, ಸಿರೀಶ, ವಿವೇಕ್, ರಜಿತಾ, ವಿಮಲಾ ಶ್ರೀನಿವಾಸ್, ರಾಜ್ಕುಮಾರ್, ಲಲಿತಾ, ಶ್ರೀಜಾ, ಅಭಿಲಾಷ್. ಈಗ పెద్దపాడు రోడ్డు రేణుకానగర్ నుండి ఉమాశంకర్, మల్లికార్జున్, జగదీష్, ఈశ్వర్, కాంచన, సుశీలా.

0: அஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: తర్వాత వేటూరి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. సినిమా పేరు ఒంటరి పోరాటం. వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వెంకటేశ్వర్లు నంగి రామకృష్ణయ్య గంగాధర శ్రీనివాస్ సుంకే కార్తీక్ యాడల అమరేందర్ శివకోటి శేఖర్ ధారా ఈశ్వర్ కె భిక్షపతి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ ప్రత్యూష దిలీప్ హన్విత్ అనిత అరుణ బుజ్జి రాజు పూజ ధనుంజయ్ ఇక రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య చంద్రకళ రాధిక రజిత సునీత చిట్టి రిక్కి విఘ్నేష్.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: తర్వాత ఆరుద్ర సాహిత్యం, ఘంటసాల సంగీతం, తులసి చిత్రం కోసం గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి, సమ్రీన్, ఉమే సల్మా, లుబినా, అహిల్, ముజామిల్, షహారా, ఘోరా వారి మిత్రబృందం అంటారా సార్. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: కార్యక్రమంలో తర్వాత గోరింటాకు చిత్రం కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, మన్విత్, ఆనంద్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భావ్యశ్రీ, శ్వేత, వీరేష్ వారి మిత్ర బృందం అంటూ రాశారు. ఇక కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు.

కుటుంబంలో తర్వాత మట్టిలో మాణిక్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం. గీత రచన ఆత్రేయ, స్వరరచన సత్యం. వినిపించమంటున్నారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, మణిదీప్, మణిచంద్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, జ్యోతిబాయ్, భారతీబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విష్ణులోత్, లక్ష్మీప్రసాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తర్వాత బాలమిత్రుల కథ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం వేటూరి.

ఈ సాహిత్యం సత్యం సంగీత నిర్వహణ వినిపించమంటున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కలవరాల గ్రామం నుండి చంచల, విష్ణువర్ధన్, సంతోష్, శాంతి, కార్తీక్, రమణ, లలిత, సునీత, రవికుమార్, సిరిచందన, రాధాకృష్ణ, విజయకృష్ణ, కిషన్, చిన్న, ప్రభావతి, బుచ్చన్న, శ్రీనివాసులు, వెంకటేష్, లాస్య, జయంతి, ప్రకాష్, గోవింద్, శేఖర్, వాచస్పతి, కృష్ణ, రాంబాబు, బీకెంప్ అరోరా నగర్ కర్నూలు నుండి శ్రీహరి, గీత, అశ్విన్, అశ్విత, పాలిత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, దివ్య, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ వారి మిత్రులందరి కోసం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

కార్యక్రమంలో తర్వాత సీతారత్నం గారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, సంగీతం రాజ్ కోటి. వినిపించమంటున్నారు భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామం నుండి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి కె లక్ష్మయ్య, బాలిశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుమ్మిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ. మరి మీరందరి కోరికపై ఈ పాట

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు.
0: 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రాముని వెంచిన రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం టి చలపతిరావు. వినిపించమంటున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నపురం, దశరథ్, మనజ, బాలనరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్, అలాగే జాన్కంపేట్ మేడ్పల్లి నిజామాబాద్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున, ఇక ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సాయి, తేజ, లీలాసింగ్, సుధారాణి.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా మల్లె మొగ్గలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, వేటూరి సాహిత్యం, రమేష్ నాయుడు సంగీతం వినిపించమంటున్నారు. కర్నూలు మధుర నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరి, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, శారద, విజయ, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత్, నవిఘ్న, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజని, బండారు, త్రిమూర్తులు, గుప్తా, రాజశేఖర్, రవి, కోటి, రాము, పైడితల్లి, మాణిక్యాలరావు, వెంకటేష్, ప్రసాద్, కృష్ణవేణి, ఈశ్వర్రావు వారి గ్రామ ప్రజలందరి కోసం అంటూ రాశారు. ఇక రంగారెడ్డి జిల్లా కర్తాల నుండి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీరందరి కోసం ఈ పాట

శ్రోతలింతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. ఈరోజు ఎస్జే సూర్య భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, అలాగే స్క్రీన్ రైటర్. ఆయన పూర్తి పేరు జస్టిన్ సెల్వరాజ్. వీరి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా వీరి గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ వారు దర్శకత్వం వహించిన అలాగే నటించిన సినిమాల నుంచి కొన్ని పాటలు విందాం. నడిప్పు అరక్కన్ అని పిలువబడే ఎస్జే సూర్య అసలు పేరు సెల్వరాజ్ జస్టిన్ పాండ్యన్. ఆయన 1968 జూలై 20 తమిళనాడులోని వాసుదేవ నల్లూరులో జన్మించారు. మధురైలో ఇంజనీరింగ్ చదివే అవకాశం వచ్చినా కేవలం నటుడు కావాలనే కోరికతో దాన్ని వదులుకుని చెన్నైలోని లయోలా కాలేజీలో ఫిజిక్స్ డిగ్రీలో చేరారు. చెన్నైలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సినిమాల్లో ప్రయత్నిస్తూనే హోటళ్లలో వెయిటర్గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈ మెలోడీ సాంగ్ ఆయన తొలి రోజుల కష్టాలను ఆశలను ప్రతిబింబిస్తుంది. బొమ్మరిల్లు చిత్రం నుండి సాగర్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యమది, దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో. నటుడిగా అవకాశాల కోసం వెయిట్ చేస్తూనే దర్శకత్వం వైపు అడుగులు వేశారు ఎస్జే సూర్య గారు. భాగ్యరాజ్, వసంత్, శరవణ సుబ్బయ్య వంటి

దర్శకుల వద్ద అసిస్టెంట్గా కూడా పనిచేశారు. 1999లో అజిత్ కుమార్తో ఆయన తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ వాలీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఆయనను స్టార్ డైరెక్టర్ను చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో పవన్ కళ్యాణ్తో ఆయన తెరకెక్కించిన చిత్రం ఖుషి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. అలాగే మహేష్ బాబుతో నాని, పవన్ కళ్యాణ్తో కొమరంపులి చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. మరి ఆ చిత్రాల్లోని పాటలు ఇప్పుడు విందాం.

వాలీ చిత్రం కోసం మనో స్వర్ణలత ఆలపించిన గీతం ఇది. ఎస్జే సూర్య గారి గురించి చెప్పుకుంటున్నాం. వీరు 2004లో వచ్చిన న్యూ చిత్రంతో దర్శకుడిగానే కాకుండా హీరోగా, ప్రొడ్యూసర్గా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా మల్టీ టాలెంట్ చూపించారు. కానీ మహేష్ బాబు స్పైడర్ సినిమాలో ఆయన పోషించిన సుడైలై అనే క్రూరమైన విలన్ పాత్ర ఆయన నటనలోని అసలు విశ్వరూపాన్ని తెరకు పరిచయం చేసింది. ఆ తర్వాత మెర్సల్, మానాడు, మార్క్, యాంటోనీ, సరిపోదా శనివారం, అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాల్లో ఆయన చూపించిన ఎక్సెంట్రిక్ విలనిజం, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాని చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో ఈ పాట విందాం.

నాని చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో హరిహరన్ హరిణి ఆలపించిన గీతం విన్నారు. ఖుషీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో.

సినిమాకే అంకితం చేశారు. సినిమానే తన ప్రపంచంగా భావించే ఈయన అద్భుత నటనకు గాను ప్రతిష్టాత్మకమైన సైమా అవార్డులు, అలాగే తమిళనాడు ప్రభుత్వం నుండి కళలకు గుర్తింపుగా కలైమా మణి పురస్కారాన్ని అందుకున్నారు. వీరు కేవలం తమిళ తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా మోస్ట్ వాంటెడ్ వర్సటైల్ పాన్ ఇండియన్ నటుడిగా దూసుకుపోతున్నారు. ఖుషీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, మణిశర్మ సంగీతం.

కొమరం పులి చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో చిత్ర, మధుశ్రీ, హరిణి ఆలపించిన గీతం అది. ఎస్జే సూర్య గారు తన జీవితాన్ని మొత్తం

0: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీయం రోహిత్ లలిత్ బాబు గారు, చెస్ గ్రాండ్ మాస్టర్, పరిచయకర్త రాహుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ తెలుసు ఆటలన్నింటిలో ఆధిపత్యం మానసిక మేధస్సుతో ఆడేదే చెస్ అని. విజయం కోసం ప్రతి కదలిక వెనుక చక్కటి వ్యూహం అవసరం. అలాంటి చెస్ ప్రపంచంలో భారత్ ను గర్వించగల స్థాయికి చేర్చిన వారిలో ఒకరు ఈ రోజు మనతో ఉన్న గ్రాండ్ మాస్టర్. విజయవాడలో పుట్టి ప్రపంచాన్ని మెప్పించిన తెలుగు వ్యక్తి ఇతను. 2012లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 4వ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్. జూన్ లో జరిగిన ఆరియన్ ప్రో ముంబై గ్రాండ్ మాస్టర్ ఓపెన్ 2025 విజేతగా, థాయిలాండ్ పట్టాయ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ గా, 2017లో నేషనల్ చెస్ ఛాంపియన్ గా, 2014లో భారతదేశానికి చెస్ ఒలింపియాడ్ లో మొదటి బ్రాంజ్ మెడల్ తెచ్చిన టీంలో సభ్యుడిగా, సెంచరీలు కాకపోయినా విజయాలపై లెక్కలేనన్ని మెడల్స్, కామన్వెల్త్ గోల్డ్, ఆసియన్ సిల్వర్, ఎన్నో అంతర్జాతీయ గెలుపులు పొందిన ఇతను మరెవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ముసునూరి రోహిత్ లలిత్ బాబు గారు. ఈనాటి కార్యక్రమంలో లలిత్ బాబు గారు విజయాల వెనుక ఉన్న శ్రమ, శిక్షణ, స్ట్రాటజీ ఇవన్నీ ఇప్పుడు మనం స్వయంగా ఆయన మాటల్లోనే వినబోతూ ఉన్నాం. మరికెందుకు కలిసిన శ్రోతలు, మన ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారిని పలకరించేద్దామా? సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
1: సార్ మీరు విజయవాడ నుంచి ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎదగడం నిజంగా గర్వించదగిన విషయం. సో ఈ యొక్క అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ఆ విషయాలు ఒకసారి గుర్తు చేసుకోగలరా సార్?
2: ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు. నా చెస్ జీవితం అనేది 2003 సుమారుగా తెలియదు కానీ 2002 గాని 2003 అంటే చెస్ కొంచెం ఓనమాలు పరిచయం అయింది సమయం అయితే అది. చెస్ కి ఎట్లా అంటే మా కుటుంబంలో ఎవరు స్పోర్ట్స్ ప్లేయర్స్ కారండి. చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఆ వీడియో గేమ్స్ ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న మ్యారియో ఇవన్నీ సమ్మర్ హాలిడేస్ లో ఆడుతున్న టైంలో, అంటే నాకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అప్పుడు నాకు బాల ప్రతిభ అవార్డు వచ్చింది. అంటే ఈ కంట్రీస్ ఐడెంటిఫై చేయడం కానీ ఇలా. సో చిన్నప్పుడే కింద టాలెంట్ ఉంది, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వేస్ట్ చేస్తున్నాడని మా అమ్మగారు వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ కూడా పిల్లలు నేర్చుకుంటుంటే ఆ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి అట్లా నా చెస్ ఇంట్రడక్షన్ అది. అసలు చెస్ అంటే ఏంటి, గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి అని అంటే అప్పుడు దాకా ఓనమాలి, ఇప్పుడే చిన్న చిన్న టోర్నమెంట్లు ఇక్కడ ఉండి. సో మా గురువు గారు మురళీకృష్ణ గారు అప్పుడు 2003లో లగాన్ సినిమా రిలీజ్ అయింది హైదరాబాద్ లో ఎల్బి స్టేడియం లో. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కోనేర్ హంపి అక్కను, హరికృష్ణ అన్న ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. అప్పుడు మేము ఇప్పుడు శాతవాన్ ఎక్స్ప్రెస్ వెళ్ళి సినిమా చూసి సాయంత్రం ప్లే స్టేషన్ ఫంక్షన్ వెళ్ళాం, పెద్ద స్టేడియం అది. సో అది నా ఫస్ట్ ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి, చెస్ అంటే ఏంటి. అప్పుడు మా గురువు గారు నన్ను తీసుకెళ్లి ఇట్లా ఉంటదరా, సో ఇట్లా అయితే నీకు దిస్ ఇస్ వాట్ రికగ్నైజేషన్ అనేది అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. అప్పుడు ఒక మోటివేషన్ అనమాట, ఓకే మనకి తెలిసేది అంటే ప్రపంచం అంత తెలియదు మనకి, ఫస్ట్ టైం వాట్ ఈస్ చెస్ త్రూ మై కోచ్ చూపించడం జరిగింది, అంటే ఇటు సాధిస్తే ఎట్లా ఉంటది అనేది ఒక చిన్న మోటివేషన్. అక్కడ నుంచి స్టార్ట్ అయితే అప్పటికే నాకంటే మా చెల్లెలు బాగా ఆడేది, షీఈస్ ఆల్రెడీ 9 under 10 లో కొంచెం నేషనల్ అచీవ్మెంట్స్ కూడా వచ్చాయి, నాకేం లేదు. సో ఇద్దరికి కష్టం అని 2005 or 6 ఆ టైంలో అమ్మ మా కోచ్ ఇద్దరు ఆలోచించుకున్నారు అనమాట. ఎందుకంటే విమెన్స్ లో ఎప్పటికీ దే హావ్ మచ్ మోర్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి, మెన్ లో కాంపిటీషన్ తెలిసిందే ఎందుకో. మరి చెల్లి కూడా స్టడీస్ కి వెళ్తానైంది. అప్పుడు నా ఫస్ట్ అంటే ప్లేయర్ గా రికగ్నైజేషన్ వచ్చిన 2005 or 2006 లేదో అక్కడక్కడ, అచీవ్మెంట్స్ అయితే ఏం రాలే మెడల్స్. ఫస్ట్ అనేది 2007 లో అంటర్ 17 నేషనల్స్ మేజర్ బ్రేక్ త్రూ, అంటే స్టార్ట్ చేసిన 4-5 ఇయర్స్ లో కూడా అచీవ్మెంట్ లేకుండా ఎవరు ఉండరు కదా, మీకు తెలిసిందే కదా స్పోర్ట్స్ లో. సో అమ్మగారు కూడా చాలా సార్లు ఏంటి అన్న తప్పు చేశానా ఈయన ఆడిపించి, కోచ్ కూడా మురళి సార్ మాత్రం ఎప్పుడు కాన్ఫిడెంట్ ఏదో ఒకటి సాధిస్తాడు మీరు ఉండండి పేషెన్స్ ఓపిక్ కావాలని. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ 2007 లో అంటర్ 17 నేషనల్స్. దాని తర్వాత వెంటనే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ముందు ఇంటర్నేషనల్ మాస్టర్ ఉండాలి. సో ఫస్ట్ ఐఎం నామ్ ఇంటర్నేషనల్ నామ్ అట్లా ఇంకప్పుడు కంటిన్యూస్ అచీవ్మెంట్స్ 7, 8, 9 కామన్వెల్త్ కానివ్వండి ఇట్లా. సో అది ఒక నాదొక బిగినింగ్. సో అయిన తర్వాత కూడా అంత సులువు

0: అయితే ఏమీ రాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాలో అప్పుడు తక్కువ అండి టోర్నమెంట్స్. ఈ నామ్స్ కావాలంటే గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఏవైతే నామ్స్ కావాలంటే ఎట్లా అంటే మన ఒక క్రైటీరియా ఉంటుంది, ఇంతమంది ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ టైటిల్ హోల్డర్స్ ని కలవాలి. అది కూడా ఆ టైంలో ఎట్లా అంటే ఇప్పుడు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఈజీ అయినాయి కానీ ఆ టైంలో ఏంటంటే ఒక 5 to 6 ఫెడరేషన్ నుంచి కలవాలి ఒక టోర్నమెంట్ లో. కలిసి వాళ్ళ మీద 9 రౌండ్స్ లో ఒక 7, 7.5 పాయింట్ స్కోర్ చేయాలి, అప్పుడు మీకు ఒక నామ్ వస్తుంది. అట్లా 3 నామ్స్ చేయాలి. సో ఇండియాలో అంత పెద్ద టోర్నమెంట్స్ అయితే 1, 2 బయటికి వెళ్ళాలంటే అంత స్తోమత ఉండేది కాదు. సో ఇట్లా అండర్ 17, అండర్ 19 జూనియర్ నేను గెలిచినప్పుడు సాయి వాళ్ళు టాలెంట్ సెర్చ్ స్కీమ్ కింద పంపిస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఎక్స్పోజర్ ట్రిప్ అని నడిచేది. వెళ్ళినప్పుడు 2009 ఫైనల్ నామ్స్ వెంట వెంటనే ఐఎం నామ్స్ వచ్చి ఫస్ట్ జిఎం నామ్ వచ్చింది. జిఎం ఫస్ట్ జిఎం నామ్ కి నా లాస్ట్ జిఎం నామ్ కి మళ్ళీ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ లో కూడా మళ్ళీ ఇదే. ఈ స్పోర్ట్స్ లైఫ్ ఎట్లా ఉంటది అంటే అండి, మనం ఎంత కష్టమన్నా పండేవండి, కరెక్ట్ ఇంగ్లీష్ లో అంటారు రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉండాలి, హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా చాలా ఉండాలి మనకి. ఎందుకంటే ఆ కరెక్ట్ టైం కి సపోర్ట్ రావాలి, కరెక్ట్ టైం కి మీకు అంత రికగ్నైజేషన్ రావాలి, అన్ని అనుకున్నట్టు జరిగితేనే ఒక ప్లేయర్ గా మీరు రికగ్నైజేషన్ అవుతారు. నాకు ఆ 3 ఇయర్స్ లో మళ్ళీ అసలు ఏంటంటే ఒక 9 to 10 టోర్నమెంట్స్ లో జస్ట్ రౌండ్ డ్రా అయితే ఫైనల్ నామ్ వచ్చేది అనేది ఎన్నిసార్లు పోయిందో ఇంకా ఇప్పటికి సైమల్టేనియస్ గా అర్థమైంది. అమ్మగారికి కూడా ఎట్లా అంటే స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదని, నేను 3rd క్లాస్ తర్వాత మళ్ళీ 4th క్లాస్ చదవాల, తర్వాత 5th క్లాస్ చదివాను, దాని తర్వాత 6th లేదు, అప్పట్లో 7th పబ్లిక్, 7th ప్రైవేట్ కి రాసా, 8th 9th లేదు, సో 10th మళ్ళీ ప్రైవేట్ కి రాసా. మళ్ళీ ఫైనల్ నామ్ వచ్చే టైం కి ఎట్లా అంటే ఓకే ఇంకా తర్వాత ఫ్యూచర్ ఏం లేదు, అవ్వకపోతే ఏంటి అనే క్లారిటీ లేదు. అప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ లేవు. అప్పుడు ఒకే సిట్టింగ్ లో 11th అండ్ 12th రాసే టైంలో ప్రాక్టికల్లీ గేవ్ అప్, అంటే ఏదో ఇంకా ఆ స్ట్రెస్ అయిపోయి ఆడుతున్న టైంకి అప్పుడు వచ్చింది గ్రాండ్ మాస్టర్ నామ్, అది కూడా హేస్టింగ్స్ లో. అంటే చాలా హ్యాపీ, ఆఫ్ కోర్స్ ఐ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టోర్నమెంట్ అసలు వస్తుందని కూడా అనుకోలేదు. అలాంటి టైంలో వచ్చినప్పుడు ఇట్ వాజ్ చాలా హ్యాపీ మూమెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ స్ట్రగుల్. అంటే ఆ 10 ఇయర్స్ అప్పటికి చిన్నపిల్ల అంటే మా మదర్ స్పాన్సర్షిప్ కానివ్వండి ఎట్లా తిరుగుతున్నారు నేను చూశాను. మనం పడుతున్న కష్టానికి చాలా చోట్ల మీకు రావు, ఎందుకంటే ఒక టోర్నమెంట్ వెళ్తే అందరు గెలవడానికి వస్తారు కానీ ఒకళ్ళే గెలుస్తారు. అలా అని మనం ఒక డిసిప్లిన్ ఉంటుంది చూసారా, స్పోర్ట్స్ ప్లేస్ కావాల్సింది అది, నెవర్ గివ్ అప్, ఎంత కష్టమన్నా కానివ్వండి టిల్ ద ఎండ్. సో ఆ డిసిప్లిన్ ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన అది ద 2012 గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఇప్పటికి నేను ఎప్పుడు ఏ టోర్నమెంట్ లన్నా ఐ కీప్ రిమైండింగ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏంటి ఎట్లా ఎంత కష్టపడితే ఓకే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట, నాకు కూడా ఒక చిన్న పుష్ లాగా.
1: సార్, ఇంతవరకు అయితే గనక మీరు మీ యొక్క జీవితంలో ఏ దశలో చెస్ వైపు అడుగులు వేశారు, అదే విధంగా మీ యొక్క తొలి గురువుకి సంబంధించిన పూర్తి సమాచారం, వారి ప్రోత్సాహానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా చెప్పారు కదా సార్. మరి 2012 లో గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్నప్పుడు మీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? సో ఆ ఘనత వెనుక ప్రయాణం గురించి మేము వినాలనుకుంటున్నాం సార్.
0: అది ఎలా అంటే అండి, మీరు స్కూల్ కి వెళ్తాం పొద్దున్న 9 లేసి మనం సాయంత్రం వస్తాం ట్యూషన్ కి వెళ్దాం. సేమ్ నాకు స్కూల్ లేదు కానీ మార్నింగ్ ఎట్లా అంటే సార్ చాలా స్ట్రిక్ట్, అంటే ప్రొఫెషనల్ గా స్కూల్ మానేయకుండా ఆడే టైంలోనే పాతకాలంలో కర్రలు ఉండేవి, ఇప్పుడు అంటే పిల్లల్ని ఎవరు కొట్టట్లేదు అనుకోండి, అప్పట్లో తప్పులు చేస్తే అసలు మామూలుగా కొట్టేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నా గానీ పేరెంట్స్ దట్ టైం ఆ భయం ఉంటే గానీ డిసిప్లిన్ ఉండేది కాదు, అంటే ఏమైనా చెయ్యాలన్నా అమ్మో సార్ ఏమని అంటారని. సో అట్లా సార్ ఎట్లా అంటే, మేము అప్పుడు ఇటు విజయవాడ ఓల్డ్ వన్ టౌన్ లో ఉండేవాళ్ళం, సార్ ఇక్కడ సున్నంబట్టిల్ అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఉండేవాళ్ళు. పొద్దున్నే ఏదో ఒక ఎక్సైజ్ కంపల్సరీ, ఎక్సైజ్ మెడిటేషన్ ఆ రోజు మేము చేసి డైరీలో అమ్మ సైన్ పెట్టాలి, లేదంటే ఆ రోజు క్లాస్ ఉండేది కదా, ఏదో ఒక పనిష్మెంట్. ఇట్లా స్టార్ట్ అయ్యి ఎవ్రీడే క్యారేజ్ కట్టుకొని అట్లా బస్ లో వెళ్ళేవాళ్ళం, ఆ చెల్లి కూడా వచ్చేది. దాని తర్వాత వెళ్ళాం కానీ నేను ఒక్కడనే సైకిల్ మీద వెళ్ళేవాడిని, అక్కడ నుంచి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది డైలీ సైకిల్ మీద వెళ్ళి, మళ్ళీ నైట్ 7:30 వచ్చి మళ్ళీ ఎవ్రీడే నో హాలిడేస్ నో మూవీస్ నో ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒక లీవ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ రోజు తీవ్రమైన స్ట్రిక్ట్ అనమాట, ఎందుకు లీవ్ తీసుకున్నావు, అసలు నువ్వు నీ గోల్ ఏంటి, ఎంజాయ్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది, సినిమా అప్పటికి ఏదో ఆది సినిమా రిలీజ్ అయింది, అమ్మని చాలా అడిగేవాడిని వెళ్ళాలంటే నో మూవీస్. నాకు తెలిసి నేను వెళ్ళిన సినిమా మా కోచే తీసుకెళ్లారు మంత్ర సినిమా అని, అంటే ఒక కేజీ వచ్చిందో తెలుస్తారు టార్గెట్ పెట్టేవాళ్ళు, నీ టోర్నమెంట్ లో అచీవ్ తీసుకెళ్తే నీవు ఈ సినిమాకి వెళ్ళావాలి. అట్లా అట్లా సార్ తో నేను ఎక్కువ సినిమాలు చూసింది కూడా, ఫ్రెండ్స్ ఉండేది కాదు ఎప్పుడు. ఇప్పుడు కూడా ఏం లేదు అనుకోండి, చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ చుట్టుపక్కల గానీ ఫ్రెండ్స్ తో నో గ్యాదరింగ్ నో రిలేటివ్స్ ఏం లేదు, ఒక టైం టేబుల్ వెళ్తున్నాం పొద్దున్న వస్తున్నా వెళ్తున్నాం. అట్లా ఒక 4-5 ఇయర్స్ ఇది ఒక డిసిప్లిన్ అండి. తర్వాత కూడా సేమ్ ఇదే, తారు మళ్ళీ ఆయన సొంతూరు పొన్నూరు నిడుబ్రోలు, సో తర్వాత కూడా ఇదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేదంటే ప్రాబబ్లీ ఆ భయం లేకుంటే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కదా. పేరెంట్స్ కంటే నేను యాక్చువల్ మా కోచ్ దగ్గర ఎక్కువ ఉండేవాడిని, సో ఆయన పాత్ర అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటికి నేను మాట్లాడే మాటలు కూడా కొన్ని కొన్ని ఆయన దగ్గర నేర్చుకునే

0: స్ట్రిక్ట్నెస్ కానివ్వండి, ఆ డిసిప్లిన్ కానివ్వండి. ఇప్పుడు ఎవరు అడిగినా నేను కొత్తగా వచ్చే పిల్లలు కూడా ఇదే చెప్తాను, అట్లా ఉండబట్టే ప్రాబబ్లీ ఈ మాత్రం సక్సెస్ అన్న వచ్చిందని నేను నమ్ముతాను. అండ్ అది వచ్చిన తర్వాత కూడా అంటే చెస్ అనేది అప్పటికి అంత రికగ్నైజేషన్ కాదు, ఇప్పుడిప్పుడు కొద్దిగా వస్తుంది కానీ అప్పట్లో గ్రాండ్ మాస్టర్ అంటే కదా వెరీ చాలా కొద్ది మందికే తెలుసు. కానీ ఒక అచీవ్ చేసిన తర్వాత వ్యూర్స్, నేనైతే అసలు చాలా రిలాక్స్ అయ్యా, ఎందుకంటే ఒక టార్గెట్ ఒక 10 ఇయర్స్ దేని నుంచి అయితే ఎంత పడి పడి పడి పడి వచ్చిందో దెన్ చాలా ఆనందంగా ఉంది. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నేను అప్పుడు సిద్ధార్థ కాలేజ్ లో మా అమ్మగారు నువ్వు స్కూల్ లైఫ్ ఎట్లాగో లేదు, నీకు ఫ్రెండ్స్ ఎట్లాగో లేరని, నువ్వు ఇట్లాగో నామ రావట్లేదు అని సిద్ధార్థలో నాకు బీకామ్ కట్టారు. ఇప్పుడు కాలేజ్ మొత్తం నా ఫ్రెండ్స్ అందరు సైన్స్ స్టేషన్ కి వచ్చారు, ఇంక్లూడింగ్ అంకమ్ చౌదరి గారు అప్పుడు మా పిడి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు వచ్చిన సపోర్ట్ గా నేను నాకు మెయిన్ ఫస్ట్ నుంచి మీడియా నేనండి సపోర్ట్. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా అసలు మీడియా, దే ఆర్ వెరీ హ్యాపీ. నేను గెలిచినా కూడా చాలా రోజులు అయింది లలిత్ నుంచి అని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర లైక్ చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్రీ వన్ అండి, ఆ మీడియానే కాదు. తర్వాత మధ్యలో విజయవాడ క్లబ్ లో ఒక ఫారిన్ టోర్నమెంట్ కి వెళ్ళే టైం కి చెప్పాను కదా చాలా, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా, పైగా నేను ఒక్కనే వెళ్ళేది కూడా కదా, అమ్మ కూడా వచ్చేవాళ్ళు. సో విజయవాడ క్లబ్ లో చాలా ప్రాఫిట్ షూమాట్ కంపెనీ పెద్ద పెద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందరు మెంబర్స్ మెయిన్ బి కోటేశ్వరరావు గారు అని ప్రాఫిట్ షూమాట్. సో ఆయన తీసుకెళ్లి ఫండింగ్ చేశారు, ఫండ్ రేజింగ్ ఒక ఫిలిప్పీన్స్ అండ్ దుబాయ్ టోర్నమెంట్ కి. సో అక్కడ తీసుకెళ్లి అక్కడ తెలుగు అసోసియేషన్ పరిచయం చేసి ఇట్లా ఒక పిల్లోడు వస్తున్నాడని. సో ఆ టైంలో ఇట్లా చాలా మంది చాలా వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చామని అయితే కాదు.
1: సార్, 2014లో భారత్ తరపున చెస్ ఒలింపియాడ్ లో పాల్గొని టీమ్ గా కాంస్య పథకం సాధించిన అనుభవం గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే ఆ జట్టు సహకారం మ్యాజిక్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయంటారా?
0: అది వెళ్లే ముందండి, అది ఒక అది కూడా సేమ్ ఎట్లా అంటే బేసిక్ గా మీరు ఇండియన్ టీమ్ లో చెస్ లో వెళ్ళాలంటే ఆ టైంలో 2 నేషనల్స్ జరిగాయి, ఒకటి నేషనల్ బి అని ఒకటి నేషనల్ ప్రీమియం అని. నేషనల్ బి ఏంటంటే ఓపెన్ 12, టాప్ 10 లో ఉండాలి, అవుట్ ఆఫ్ 400-500 మెంబర్స్ లో టాప్ 10 క్వాలిఫై అయితే నేషనల్ ప్రీమియం కి వెళ్తాం. అట్లా రేటింగ్ ప్రకారం ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఉంటారు. సో వాళ్ళకి రౌండ్ రాబిన్ జరిగేది. సో అట్లా లాస్ట్ మూమెంట్ లో ఎట్లా అంటే, సో నాగ్పూర్ లో జరిగింది, పూర్ ఆర్ అహ్మదాబాద్ జల్గాం లో 2013 లో జరిగింది నేషనల్స్. సో వెళ్తే నాకు కరెక్ట్ 10th వచ్చింది, లక్కీగా ఒకళ్ళు డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయితే దెన్ జల్గాం లో జరిగింది, మహారాష్ట్ర జల్గాం లో జరిగితే దెన్ ఐ వాస్ థర్డ్, సెకండ్ గాని ఫస్ట్ గాని రావాల్సింది. దెన్ టోర్నమెంట్ అంతా బాగా ఆడాను కానీ నేషనల్ సిగ్నల్స్ లో థర్డ్ వచ్చింది. అప్పటికి ఏంటంటే ఓన్లీ నేషనల్ ఛాంపియన్ ఇండియన్ టీమ్ లోకి వెళ్తారు, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ విశ్వనాథ్ ఆనంద్ గారు, హరికృష్ణ అన్ని వీళ్ళందరూ ఉన్నారు. బట్ లక్కీలీ ఆ ఇయర్ ఏమైందో మరి ఏమో తెలియదు కానీ 14 ని యంగ్ టీమ్ ని పంపిద్దామని సెలెక్ట్ చేశారు ఆనంద్ గారు వాళ్ళ, హరికృష్ణ అన్న వాళ్ళ. ఆడకపోవడంతో మేమందరం సేమ్ ఏజ్ గ్రూప్, అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను అదిబన్ నేను ఒక్కడనే ఏపీ నుంచి, తర్వాత శశికిరణ్ అదిబన్ సేతురామన్ వీళ్ళు తమిళనాడు నుంచి, పరిమార్జన్ ఎగేని ఢిల్లీ. సో మేము నలుగురు జస్ట్ 93-92 born, సో వెరీ యంగ్. ఇట్స్ డ్రీమ్ అనమాట, మాకు ఒలింపిక్స్ పార్ట్ కాదనే గానీ అది ఒలింపియాడ్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ 184 countries అయ్యారు. అంటే ఒక స్పోర్ట్ లో మనకు తెలియదు నాకు ఎన్ని కంట్రీస్ చేస్తారు కానీ ఇట్ వాస్ హైయెస్ట్ దట్ టైం. అంటే మాకు తెలిసి ప్రతి 184 countries నుంచి వచ్చారు ఆల్మోస్ట్ 3000-4000 పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్, అండ్ వాళ్ళకి మళ్ళీ కోచ్ డెలిగేషన్ మొత్తం. అంటే ఎప్పుడో మేము విన్నాం, ఇప్పుడు ఆనంద్ కాస్పరో వాళ్ళు ఆడిన టైంలో ఒలింపియాడ్ ఒక ప్రిఫరెన్స్ అనేది విన్నాం, కానీ ఫస్ట్ టైం ఎవ్రీ వన్ ఆఫ్ శశికిరణ్ అన్నకు తప్ప ఈజ్ ఆల్రెడీ సీనియర్ మోస్ట్, అందరికి మాకు ఫస్ట్ టైం. మాకు ఆ అట్మాస్ఫియర్ ఏం తెలియదు, అక్కడికి వెళ్తేనే మాకు ఏదో ఒక వింత ప్రపంచం అనమాట. ఎందుకంటే టాప్ ప్లేయర్స్ అప్పుడు దాకా మేము ఫాలో అవుతూ ఉంటాం కదా, టాప్ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్సన్ కానీ అందరూ ఉన్నారు. మేము ఎట్లా అంటే జస్ట్ సరదాగా జోకులు వేసుకుంటూ ప్రతి రౌండ్ ఏదో టోర్నమెంట్. సో ఫస్ట్ నేను 3 rounds ఆడాను, నేను 2 score చేశాను, 2 draws అయినాయి. దెన్ ఎవ్రీ రౌండ్ మీకు టఫ్ టఫ్ ఓపెన్ ఉండే పడతారు, ఈజీ అయితే ఉండదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ 184 countries అంటే మా సీడింగ్ వచ్చేసి చాలా, ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ ఒక చిన్న మూమెంట్ ఏంటంటే ఎవ్రీ 5th round అయిన తర్వాత మాకు టీమ్ డిస్కషన్ ఉండేది, ఎందుకో తెలియదు కానీ ఎవ్రీ రౌండ్ నన్ను అడిగేవాళ్ళు ఈ రౌండ్ ఎవరు ఆడతారు, ఈ రౌండ్ ఏం చేస్తారు. సో బేసిక్ గా నా జాబ్ ఏంటంటే ఆఫ్టర్ 3 rounds ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో మిగతా 4 ఆడతాను, సో 5th player కింద ఐ వాస్ హెల్పింగ్ ప్రిపరేషన్ అందరికి. సో నన్ను అడిగేవాళ్ళు ఈ రోజు ఏ టీమ్ కి ఆడతారు, ఎంత స్కోర్ చేస్తాను, చిన్న గెస్సింగ్ గేమ్ లాగా. సో నేను చెప్తాను నేను మన ఈ టీమ్ తో ఆడతాము, మనం ఎంత గెలుస్తాం అని. సో అట్లా 2 rounds జరిగింది, 6th-7th round జరిగంగానే ఎవ్రీ రౌండ్ నన్ను ఇంకా అడగడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన అన్ని టీములతో మేము ఆడాము, అన్ని టీములు మేము గెలిచాం. ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్సో చాలా పెరింగ్ లక్ జరిగిందండి మాకేంటంటే, అంటే పెద్ద టీములతో ఆడాము కానీ వీఆర్ వెరీ నారోలీ విన్నింగ్. సో అవుట్ ఆఫ్ 4 వీఆర్ లైక్ 2.5 గెలిస్తే మనం టీం గెలిచినట్టు. లాస్ట్ మూమెంట్ లో కూడా మేము ఎట్లా ఎంత మార్జిన్ లో గెలవాలంటే ఉజ్బెకిస్తాన్ టీం మీద ఆల్మోస్ట్ టై బ్రేక్స్ అన్ని కావాలంటే వీ హావ్ టు బీట్ దెమ్ 3.5 off. బోర్డు చూసాను, ఒక 3 board లో మనం పోతుంది, రూమ్ కి వచ్చేసాను నేను. అంటే టెన్షన్ ఆగల, అంటే మేమేదో చిల్ గా చిన్న వెళ్ళాం కానీ సరదాగా కానీ అంత మూమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవర్ అచీవ్మెంట్ హిస్టరీలో ఆల్మోస్ట్ చెస్.

0: హిస్టరీలో నాకు తెలిసి 40 ఇయర్స్ అనుకుంటా, మోర్ దెన్ 40 ఇయర్స్ హిస్టరీలో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆనంద్ గారు ఆడినప్పుడు కూడా రాని అవకాశం మాకు వచ్చింది. నేను వచ్చేసా రూమ్ కి గేమ్స్ చూడలేక అక్కడికి వెళ్ళి. సో మా కోచ్ రమేష్ అన్న కూడా ఉన్నారు అక్కడ, హీ వాజ్ ద టీమ్ కోచ్. సో రూమ్ కి వచ్చేసి నేను టెన్షన్ గా ఎవ్రీ 5 మినిట్స్ కి రిఫ్రెష్ చేస్తాను బోర్డు. సడన్ గా ఒక బోర్డు గెలిచావు ఓకే, కానీ గెలిస్తే సరిపోదు, 3.5 మార్జిన్ లో గెలవాలి. సో లక్కీగా ఏంటంటే ద రిజల్ట్ వాజ్ ఇన్ అగైన్ చెప్తున్నాం కదా, మనం ఒకటి అనుకుంటే ప్రాబబ్లీ దట్ వీ హావ్ టు కీప్ ఆన్ థింకింగ్ దట్ మైండ్ ఏమో తెలియదు, కానీ దట్ రిజల్ట్ వాజ్ ఇన్ ఫేవర్. అండ్ నాట్ ఓన్లీ దట్, మేము గెలిచిందే కాకుండా పక్కన బోర్డ్స్ కూడా వీ హావ్ టు బి ఇన్ అవర్ ఫేవర్ అనమాట, టు గెట్ ఎ సిల్వర్ ఆర్ బ్రాంజ్. గోల్డ్ కి ఛాన్స్ లేదు అప్పటికే, బికాస్ ఒక రౌండ్ మేము ఓడిపోయాం మధ్యలో. సో బట్ ఎనీ మెడల్ ఈస్ గుడ్ ఫర్ అస్, వి వర్ వెరీ హ్యాపీ. రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాం, అందరు గెలిచి వచ్చిన తర్వాత నేను రూమ్ లో పరిగెత్తుకుంటూ వచ్చేసాను, అందరం కలిసి 5 గ్రూప్ డాన్స్ చేస్తాం. బట్ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ ఎవర్ హిస్టారిక్ మెడల్. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇట్ వాస్ నాట్ రికగ్నైజ్డ్, ఎవరికి ఆ మెడల్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి. తర్వాత లాక్డౌన్ లో అందరూ ఆన్లైన్ లో వచ్చి వీకి ఇప్పుడు తెలుస్తుంది కానీ చెన్నైలో ఒలింపియాడ్ అని మెడల్ ఒక ఇది, అట్లాగే ఎట్లా అంటే తవ్వకాల్లో ఎప్పుడో బయటపడి ఇంకా పడాల్సిందే గానీ అట్లా మరుగున పడిపోయింది. బట్ యాజ్ ఎ ప్లేయర్ చాలా మంది డ్రీమ్ అనమాట, ఒక కంట్రీకి సాధించలేంది. చెస్ ఒలింపిక్స్ అనలేదు కానీ వీ కాల్ ఇట్ చెస్ ఒలింపియాడ్ బికాస్ ఒలింపిక్స్ పార్ట్ కాదు కాబట్టి. బట్ స్టిల్ 184 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. స్టిల్ మాకేంటంటే వెన్ ఎవర్ మీట్ వీ గెట్ దట్ గూస్ బంప్స్, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అగైన్ మళ్ళీ మళ్ళీ రాదు. బికాస్ ఎట్లా అంటే లైక్ ఫ్రెష్ బ్యాచ్ అనమాట, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు ఇది కొత్తదనం ఉంటుంది చూడండి, దట్ న్యూ స్టఫ్, సమ్ సో మెనీ డ్రీమ్స్, సో ఆ ఆనందం కాలేజ్ లైఫ్ దట్ సచ్ సేమ్. అదే దాంతో వీఆర్ లైక్ స్మాల్ కిడ్స్, వి వెంట్ టు ఎంజాయ్, బట్ వి కేమ్ విత్ మెడల్
1: సార్. అదేవిధంగా కామన్వెల్త్ గోల్డ్, ఆసియన్ సిల్వర్, నేషనల్ ఛాంపియన్ టైటిల్స్, పట్టయ్యా ఇంటర్నేషనల్ ఓపెన్, ఆరియన్ ప్రో గ్రాండ్ మాస్టర్ ఓపెన్ ఛాంపియన్షిప్స్, సో ఈ అన్ని విజయాల వెనుక ఉన్న కష్ట సాధన, ప్రాక్టీస్ పద్ధతులు, మానసిక స్థైర్యం ఎలా ఉండేవి సార్?
0: సో నాకు యాక్చువల్లీ గోల్డెన్ పీరియడ్ చెప్పాలంటే అండి 2011 నుంచి 14 వరకు, లెట్స్ సే 15, ఎందుకంటే దట్ పీరియడ్ ఒక ప్లేయర్ కింద ఏమేమి గెలవాలో నేను అన్ని గెలిచాను. ఏషియన్ మెడల్ ఉంది, కామన్వెల్త్ మెడల్ ఉంది, దెన్ చెస్ ఒలింపియాడ్, దెన్ ఓన్లీ నేషనల్ టైటిల్ ఒకటే లేదు, ఈ ఓల్డ్ టీమ్స్ అన్ని ఇంకోటి జరిగేది, అది కూడా లేదు. ఐ వాజ్ ఇన్ మై పీక్ ఇండియాలో, ఐ వాజ్ ఇన్ 7th ర్యాంక్ 6th ర్యాంక్, మంచిగా ఐ వాజ్ గోయింగ్. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 16 నుంచి 18 టోర్నమెంట్లు ఆడేవాడి కంటిన్యూస్ గా. అప్పటికి మురళీ సార్, అప్పటికి నేను కొంచెం వెళ్ళాను కాబట్టి మురళీ సార్ దగ్గర ట్రైనింగ్ లేదు, సో నేను ఒక్కండి. మరి ఏమైందో తెలియదు కానీ మేబీ అచీవ్మెంట్స్ ఏమో కంటిన్యూస్ అయ్యేది, నో ప్రాపర్ ట్రైనింగ్, కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను, ఇంకంతే. అది స్టాగ్నేట్, ప్రతి కొండకు టాప్ ఉంటుంది మళ్ళీ డౌన్ అట్లా స్టాగ్నేట్ అయిపోయా. ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక వెళ్ళిన తర్వాత ఒక గేమ్ స్టైల్ ఏదన్నా కానివ్వండి, వెళ్ళిపోయిన తర్వాత అందరికి తెలుస్తుంది ఎట్లా ఆడతారు. సో ఒక కొత్తదనం తీసుకురాకపోతే అందరు ప్రిపేర్ అయ్యి వస్తారు. సో అట్లా హియర్ అండ్ దేర్ చిన్న చిన్న చేంజెస్ చేయగలిగాను, కానీ నా అంతటా నేను ఆ చేంజెస్ తో వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయ్యగలను. బట్ ఫస్ట్ రౌండ్ లోనే ఐ గాట్ ఎలిమినేటెడ్, సో అనుకున్నంత వరల్డ్ కప్ లో కూడా లేదు. ఇట్లా వెళ్ళిన టోర్నమెంట్స్ అలా పెర్ఫామ్ అయితే ఏం లేదు, అచీవ్మెంట్స్ అయితే వస్తున్నాయి కానీ దెన్ అగైన్ రేటింగ్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను సార్ కి వెళ్ళా, సార్ అప్పటికి విజయవాడ నుంచి పోతే ఒక పొన్నూరు వచ్చేయమన్నారు. సో అమ్మ నేను మళ్ళీ 2016 or 17 1 ఇయర్ మళ్ళీ పొన్నూరు వెళ్తే, సో అగైన్ సేమ్ డిసిప్లిన్, ఇక్కడ మనం అంత చేయం కదా, వర్క్ అయితే చేస్తాం కానీ ఇట్స్ నాట్ ఇన్ డిసిప్లిన్ వే, అంటే ఒక మానిటరింగ్ లేదు. ఇప్పుడు మనం మన తప్పు మనం గ్రహించాం చాలా వరకు, ఎవరో చెప్తే తప్ప ఏంటంటే ఓకే ఇదేగా మన తర్వాత చూసుకుందాం అని వదిలేస్తాం. పక్కన ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి మన ఆటోమేటిక్ ఏంటంటే ఫోకస్ ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది. సో మళ్ళీ 1 ఇయర్, సో అప్పుడు నేను యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్ ఎక్కువ ఆడుతుండే, నాకు టేబుల్ టెన్నిస్ కూడా ఇష్టం, స్విమ్మింగ్ కూడా. సో సార్ టేబుల్ టెన్నిస్ బోర్డు ఒకటి ఉన్నాడు, చిన్నది ఒకటి పెద్దది ఒకటి, కాన్సన్ట్రేషన్ కోసం చిన్నది ఆడిచ్చి ఇది. సో మళ్ళీ ఆ ట్రైనింగ్ చేస్తే అప్పుడు వచ్చిన బ్రేక్ త్రూ నేషనల్ ఛాంపియన్షిప్, అది ఓన్లీ మెడల్ విచ్ ఐ వాజ్ మిస్సింగ్, నేషనల్ ఛాంపియన్షిప్. అండ్ వెంటనే చైనాలో ఇంకో టోర్నమెంట్ కూడా. యాజ్ ఏ ప్లేయర్ గా అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి, ఒక ప్లేయర్ కి ఎప్పుడన్నా ఏంటంటే ఒక పీక్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ పీరియడ్, ఏదైతే చేయగలగాలో అన్ని ఆ టైంలో వెళ్ళిపోతాయి, మీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ ఒక స్టాగ్నేట్ అయిన తర్వాత మళ్ళీ రీఇన్వెన్మెంట్ చేయగలగాలి అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఒక ప్లేయర్ గా మీరు చాలా మారాలి. ఇప్పుడు లలిత్ వేరు, అప్పుడున్న లలిత్ వేరు. ఎందుకంటే ఇప్పుడు లలిత్ ఇట్లా ఆడారు అనుకోండి, నెక్స్ట్ వచ్చే లలిత్ అట్లా ఆడడానికి వీలేదు, ఎందుకంటే ఆల్రెడీ దేర్ అందరికి కనిపిస్తుంది, ఎవరైనా కానివ్వండి. సో ఆ గేమ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మార్చాలి. ఆ గేమ్ స్టైల్ ఎట్లా మార్చాలి అంటే మీ మొత్తం మీ క్యారెక్టర్ యాటిట్యూడ్ మొత్తం మారిపోవాలి. ఇప్పుడు నేను భయంగా తీసుకునే డెసిషన్ ఉంది చూసారా, ఆ భయం పోవాలి. ఇప్పుడు ధైర్యంగా డెసిషన్ తీసుకున్నా అనుకోండి, భయం భయంగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ చేంజ్ మేక్ ఓవర్ లాగా అయిపోవాలి. ఒక సినిమాలో మనం క్యారెక్టర్ చూస్తాం చూడండి, అపరిచితుల్లో మూడు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం కొత్తదనం బయటికి తీసుకురా వస్తుండాలి. ఒక చెస్ అనే కాదండి, ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వాట్సాప్ అనేది, ఈవెన్ ఎవరో

0: ఒకవేళ ఏదో ఒక షాట్ వెరైటీగా ఆలోచించిపోతే, కొత్తగా ఆలోచించిపోతే ఇవన్నీ వచ్చేవి కావు. సో ఒక స్పోర్ట్ లో కూడా, చెస్ లో కూడా ఇంతే. మనం ఏదో ఒక చోట మనం కొత్తగా మనం తీసుకురాలేదనుకోండి, ఆ వెనక ఎలుపు పడిపోతుండు. ఆ కొత్త తరంలోకి మళ్ళీ రావంటే ఏం జరుగుతుంది, పక్కన ఏం చేస్తున్నాం, వాటి కొత్తగా ఏం వచ్చినాయి, మనం దాని తగ్గట్టుగా ఏం మారాలి, మనం ఏం తప్పులు చేస్తున్నాం. సో ఇవన్నీ ఆ 1 ఇయర్ ఏదైతే నేను పొన్నూరులో వెళ్ళానో మళ్ళీ రీఫ్రెష్ అయ్యి రీషేప్ అయ్యి మళ్ళీ వచ్చినది. బట్ అగైన్ లాక్డౌన్ లో కొద్దిగా గ్యాప్ వచ్చింది. బట్ యా ఎనీవే నౌ ఐ ఫీల్ మళ్ళీ కొంచెం ట్రాక్ లో పడ్డా అని. సో చూడాలి.
1: సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. సార్ ఇంతవరకు అయితే కనుక మీరు మీకు ఒత్తిడి గెలుపోవటం మధ్య ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారో ఆ వివరాలు మాకు అందించారు కదా. మరి ప్రస్తుత కాలం ఉన్న పిల్లలకు ఈ యొక్క చెస్ ఆటపై మక్కువ ఏ విధంగా ఉందంటారు, వీటికి సంబంధించిన వివరాలు సార్?
0: లాక్డౌన్ తర్వాత ఎందుకో తెలియదు కానీ, మేబీ ఇంట్లో ఆడే గేమ్ కానీ, చాలా మందికి చెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంతముందు పిల్లలు అంటే చెస్ అంటే బేసిక్ ఏంటంటే కూర్చోవాలి, డిసిప్లిన్, కుదురు కావాలి. చిన్నపిల్లలు చాలా మందికి కూర్చోరు, ఎప్పుడప్పుడు ఏదో ఒకటి గెంతాలి అని. కానీ ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా కదా బయట, అంటే రీసెంట్ గా నేను ఆడిన టోర్నమెంట్ లో కూడా యావరేజ్ ఆఫ్ పిల్లలు ఏజ్ తగ్గిపోయింది. 5-6 ఇయర్స్ నుంచి బిట్వీన్ 11-12 ఇయర్స్ అందరు వాళ్ళే, అంటే మీరు నమ్మకపోవచ్చు కానీ చాలా మంది. మాకు ఆ ఏజ్ లో ఎవరు అంత నాలెడ్జ్ లేదు చెస్ అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 11-12 ఇయర్ కే గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి, బిలో 15 మేము గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి అన్న కసిత ఆడుతున్నారు. ఇప్పుడు చాలా మందికి ఎస్పెషల్లీ తమిళనాడులో అయితే వాళ్ళకి కుకేష్ కూడా వరల్డ్ ఛాంపియన్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ ఎక్కువ మంది తెలుస్తుంది కాబట్టి దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అఫీషియల్ స్పోర్ట్. కానీ ఏపీలో కూడా చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, ఎందుకంటే ఒక స్పోర్ట్ అనే కాదు తీసేసేయండి, ఇట్ డిసిప్లిన్, మెమరీ పవర్, ఇవన్నీ చాలా నేర్పుతాయి చెస్ అనే గేమ్. ఎందుకంటే నేను స్టడీస్ కూడా చేయగలిగిన కారణం ఏంటంటే సేమ్ ఆ మెమరీ పవర్, ఆ డిసిప్లిన్ మూలంగా. సో మీరు చెస్ ప్రొఫెషనల్ గా తీసుకోకపోయినా చాలా మంది చిన్నపిల్లలు ఎందుకు తీసుకుంటున్నారంటే, అండ్ తీసుకోవాలి కూడా ఎందుకంటే సేమ్ మీకు మిగతా లైఫ్ డెసిషన్ మేకింగ్ కానీ మీరు జీవితంలో ప్లానింగ్ చేయడానికి కానీ ఏముంది చెస్, ఇది రెండు ఒకటే. మీరు బోర్డు మీద తీసుకుంటారు అక్కడ జీవితంలో. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఇలాంటి చాలా నేర్పిస్తుంది మీకు చెస్. అందుకని చెస్ అనేది నేను చాలా మంది పిల్లలకు కూడా నేర్పించేది ఎందుకంటే మీకు ఒక డిసిప్లిన్, ఒక కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ మీకు మామూలుగానే కాకుండా జీవితంలో కూడా చాలా నేర్పిస్తుంది. సో అందుకని కానీ ఆశ్చర్యపోయిందంటే నెంబర్స్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏంటంటే అసలు చాలా మంది అండి చెస్ చెస్ చెస్ చెస్ అసలు యూట్యూబ్ లో వీడియోస్ కానీ ఎక్కువైపోయింది. ఆ క్వీన్స్ గాంబిట్ షో వచ్చిన తర్వాత అసలు ఇంకా చాలా మందికి, ఎక్కువ మందికి రీచ్ అయింది.
1: సార్ యువత చెస్ లాంటి ఆటల్లో గొప్ప స్థాయికి చేరాలి అంటే అవసరమైన వనరులు ఏముంటాయి సార్? అండ్ ఇందులో మనకి ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు ఏ విధంగా సహకారాన్ని అందిస్తే బాగుంటుంది, అండ్ ఏ విధంగా అందిస్తూ ఉన్నాయి?
0: అనుకుంటే గవర్నమెంట్ అసోసియేషన్ కలిపి చేయొచ్చింది. చెస్ ఇన్ స్కూల్స్ అని వేరే ఇతర రాష్ట్రాల్లో చేశారు కానీ మన ఇంకా మన స్టేట్ లో స్టార్ట్ అవ్వలేదు. కానీ చేయగలిగితే అది చాలా బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మన యోగా ఇవన్నీ ఎట్లా చేస్తున్నామో అట్లాగే చెస్ బోర్డు ఎక్కువేం ఉండదు. అది నేర్పించి ఒక ప్రతిరోజు ఒక 1/2 అవర్ కానీ ఏదో ఒక కోచింగ్ పంపించి నేర్పిస్తే నాకు తెలిసి చాలా మంది కూడా టాలెంటెడ్ ఉన్నోళ్ళు ఉంటారు. మనకి తెలియదు ఎవరు ఎక్కడ ఎట్లా ఏ టైంలో బయటకు వస్తారు. సో అక్కడ కూడా టాలెంట్ తీయచ్చు. ఈ విచిత్రం ఏంటంటే నేను యాక్చువల్లీ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత నన్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మనెంట్ జాబ్ లో తీసుకున్నారు. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పరివర్ధన్ అని, ప్రెసెంట్ పరేడ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. బేసిక్ ఏంటంటే ప్రిజన్స్, జువెనైల్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మేము చెస్ నెట్ లైక్ ఎవరెవరైతే రిక్రూట్ చేసుకున్నారు ఇండియన్ ఆయిల్ లో చెస్ ప్లేయర్స్, నేను పర్సనల్ గా అయితే చాలా ప్రిజన్స్కి వెళ్ళాను. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు చెప్తున్నానంటే మనం అక్కడికే వెళ్ళి నేర్పించలేనప్పుడు గ్రామీణ ప్రాంతంలో, పల్లెటూరుల్లో, స్కూల్లో ఇంకా ఎక్కువ ముందు తీసుకెళ్లొచ్చు. వాళ్ళకి అక్కడ నేను నేర్పించిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉందంటే చాలా మంది ఉన్నారు ముసలి ఉన్నారు ఇది ఉన్నారు, వాళ్ళకి ఒక కొత్త జీవితం. ఓకే బయటకు వస్తే మేము ఏదో ఒకటి చేసుకోవచ్చు, నేను వెళ్ళినప్పుడల్లా మేము ఎట్లా ఆడాలి సార్ అంటే ఆన్లైన్ లో కాబట్టి ఏంటంటే ఇంటర్ ప్రిజన్ అని ఆన్లైన్ లో పెడతారు వీళ్ళు నేషనలైజేషన్. సో వాళ్ళు ఎప్పుడైతే నేను ప్రతిసారి వెళ్తాను కదా, గెలిచిన ప్రతిసారి వాళ్ళు అడుగుతారు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మేము బయటకు వెళ్తే మేము ఎట్లా ఆడచ్చు మీతో. సో మేము బయటకు వెళ్తే ఇప్పుడు మాకు సర్టిఫికేట్, మాకు ఒక జీవితం ఉంది అట్లా. సో వాళ్ళకే మనం వీళ్ళు చేసినప్పుడు మనం ఇంకా స్కూల్స్ లో అయితే చాలా చేయించండి. ఎందుకంటే ఇవాళ రేపు చెస్ అనేది మీరు ఎక్కడన్నా కూర్చొని ఆడచ్చు, ఫోన్ లో ఆడొచ్చు, బోర్డు అనేది అవసరం లేదు. మీకు యాప్స్ వచ్చినాయి చాలా, ఒక కంప్యూటర్ ఉంటే ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బుక్స్ చాలా ఉన్నాయి. సో ఒక చిన్న మినీ లైబ్రరీ మనం క్రియేట్ చేయొచ్చు. సో తీసుకెళ్ళగలిగితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఫిజికల్ స్పోర్ట్ చాలా మంది ఆడొచ్చు ఆడకపోవచ్చు, ఎఫోర్డ్ కూడా చేయలేరు మిగతా ఇవన్నీ. ఇదైతే కరెక్ట్ గా ఫోకస్ చేసి చేస్తే ఒక మంచి ప్రణాళికతో స్కూల్స్ లోకి తీసుకెళ్ళగలిగితే చాలా బెస్ట్.
1: కార్యక్రమంలో చివరిగా ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మన రాష్ట్ర యువతకు మరియు ఆసక్తి ఉన్న కొత్త క్రీడాకారులకు మీరు అందించే సందేశం ఏంటి సార్?
0: ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే అండి, చెస్ ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎక్కువైపోయింది. పేరెంట్స్ కూడా మీరు మీ పిల్లల్ని దేంట్లో జాయిన్ చేసేటప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ గా తీసుకురాగండి.

0: ఎందుకంటే ఏదన్నా ఒక ఫ్రీ మైండ్ తో ఉండాలి. చెస్ కి ఇంకా ఎక్కువ ఉండాలి. మీ పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి. ముందు ఆ రుచి, చెస్ ఒక రుచి మీ పిల్లలకి చూపించండి. ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది ఆడుతుంటారు సరదాగా. సో అట్లా నేర్పించండి. చెస్ అనేది మీకు చాలా చోట్ల మీ మైండ్ కి హెల్ప్ చేస్తూ ఉంటది. నేను చెప్పడం కాదు కానీ మీకు ఆడితే మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అర్థం చేసుకోవడం చాలా స్టార్టింగ్ లో కష్టం ఉంటది, కానీ వన్స్ అర్థం చేసుకుంటే మీరు కూర్చుంటే మీకు టైం కూడా తెలియదు. ఇంట్లో మనం ఈ ఫోన్లు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసేదానికంటే పిల్లలకి ఇది చాలా ఉత్తమం. చెస్ లేదంటే కొన్ని కొన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి. బట్ ఎనీవే, చెస్ ఎందుకంటే అంటే సో యాజ్ ఎ స్పోర్ట్ కింద ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నేను చెప్పే యువతకి కూడా అదే, చెస్ నేర్చుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. రిజల్ట్ ఓరియంటెడ్ అనేది అది మీ ఓన్ డిసిషన్, అందుకు వదిలేస్తాను. కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఆ స్పోర్ట్ ని ఎంజాయ్ చేయండి. సో యాజ్ ఎ టేకప్ ఏదో ఒక టైంలో ట్రై టు ప్లే. మీకు చాలా ఆన్లైన్ లో వెబ్సైట్లు వచ్చినాయి, బట్ వన్స్ మీరు అది చేసింది అది ఓకే నేను సాధించాలనుకున్నప్పుడు డోంట్ గివ్ అప్, వెనకడుగైతే వేయకండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ దారిలో ఒక డిసిప్లిన్ ఏం చేయాలి, ఏం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఇది ఆ ప్రణాళిక ప్రకారం బుక్స్ కానీ ఏది కానీ అన్ని మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. దాని ప్రకారం మీరు రోజు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్ గా మీకు సక్సెస్ ఇమీడియట్ గా వస్తుంది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు చాలా చోట్ల లక్ కూడా ఫేవర్ చేస్తుంది. సో దట్ ఈస్ కంపల్సరీ. ప్రొఫెషనల్ తీసుకునే వారికి ఇది నాకు సలహా, డోంట్ బ్యాక్అప్, ఎప్పుడు నెవర్ గివ్ అప్, పట్టుదల కంపల్సరీ, ద సేమ్ టైం హార్డ్ వర్క్. చాలా మంది ఏమనుకుంటాను పోయి పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చుంటాను సార్ అని, కూర్చుంటున్నారు కరెక్ట్, ఏం చేస్తున్నారు, ఎంత ప్రొడక్టివ్ వర్క్ జరిగింది, అది మనం క్వశ్చన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కానీ కొత్త వాళ్ళకి డెఫినెట్ గా చెస్ అనేది ట్రై చేయండి, బికాస్ ఇట్స్ అ వండర్ఫుల్ స్పోర్ట్. మీరు చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫ్యూచర్ లో కూడా.
1: సార్, ఈరోజు మీరు ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి మీ యొక్క గ్రాండ్ మాస్టర్ జర్నీకి సంబంధించిన ఒడిదుడుకులు, విజయ ఘట్టాలు, ఆత్మస్థైర్యం, అంకిత భావం గురించి మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్.
2: ఇంతవరకు ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మాకు వాట్సాప్ చేయండి 8662488812 ఈ నెంబర్కు. ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుండి రేమణపల్లి నుంచి వేణమ్మ పద్మసాయి బాలయ్య బాబు వీరు అడుగుతున్న పాట అడవి సింహాల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి సాహిత్యం వినిపించండి అంటున్నారు.

ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. మిర్చి మూవీ నుంచి విజయప్రకాష్ అనిత పడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

కార్యక్రమంలో తర్వాత వేటూరి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఎస్పీ శైలజ పాడిన పాట అమ్మ దొంగ చిత్రం నుంచి వినిపించండి అంటూ మెసేజ్ చేశారు టీవీ సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి కృష్ణా జిల్లా కాజా నుంచి.

కార్యక్రమంలో తర్వాత లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినిపించమంటున్నారు.

కార్యక్రమంలో తర్వాత గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు పాప వినాశనం నుంచి మనకి మెసేజ్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం వినిపించండి అంటున్నారు సీతారామరాజు ఈ చిత్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి శ్రోతలు అడుగుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, జగన్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన దాసరి సాహిత్యం వినిపించండి అంటున్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై మంత్రి అనిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 1వ తేదీ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరా బచ్చెన్నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమ మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు సమావేశమవుతున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్టంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడరేవు వద్ద సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 20వ తేదీన ఇటలీలోని బొలాగ్నోలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. 1909 కార్ల్ ఫెడర్నాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ ఆర్జే తేజు. మరిక మనమైతే సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా వివిధ రకాల ఇంట్రెస్టింగ్ విషయాలు

0: మీతో మాట్లాడుతూ మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాను. మరి ఇక ఫస్ట్ అయితే సినిమా కబుర్లో ఏ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం అంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ మూవీ గురించి అనమాట. సో ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పిరిట్ మూవీ అయితే మాత్రం 2027 మార్చ్ 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న న్యూస్ ఏంటంటే ఈ మూవీ అంట చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ట్విస్ట్ తో కూడినట్టుగా ఉంటుందంట. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మాత్రం తెలుస్తోంది వార్తలు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక కేస్ ని ఛేదించే క్రమంలో ఒక హీరో అండ్ విలన్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మాత్రం ఇంటర్వెల్ ముందు వరకు కూడా చూపిస్తారు. ఇక ఇంటర్వెల్ తర్వాత కూడా రివీల్ చేస్తారు అనేది మాత్రం స్టోరీ లైన్ కొంచెం అలా బయటకు లీక్ అయిపోయింది. మొత్తానికి ఇది ఎంతవరకు నిజం అండ్ నిజంగానే సినిమా ఇలానే ఉండబోతోంది అనేది మాత్రం తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ అనమాట. సో ఈ మాటలు అయితే చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ స్పిరిట్ సినిమా అనేది మాత్రం. సో దానికంటే ముందు మరిన్ని అప్డేట్స్ ఇంకా మరి తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వర్షం నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ టైం ఎగ్జాక్ట్లీ 11:14 దాటి అలా సెకండ్స్ పరుగులు తీస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రే నందు, వెళ్ళొక పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమ్మా.
1: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనపడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: विविध भारती एफ एम 101.3।
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండి చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 11:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇందాక మీరు విన్న సాంగ్ 35, ఇది చిన్న కథ కాదు. సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాము. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కేవలం 2 సినిమాలకు మాత్రమే జాతీయ ఉత్తమ బాలల చిత్ర పురస్కారాన్ని దక్కించుకున్నాయి తెలుసా. అయితే అది ఏవే మూవీస్ తెలుసు, అంటే ఏ మూవీస్ కి జాతీయ అవార్డు వచ్చింది అంటే 1996 లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బాల రామాయణం సినిమాకి. అప్పట్లో ఒక తెలుగు ఫస్ట్ తెలుగు సినిమాగా ఘనత దక్కించుకుందనమాట ఉత్తమ బాలల చిత్ర పురస్కారం. అది కూడా జాతీయ అవార్డు అనమాట. సో ఇక 1996 తర్వాత మళ్లీ చాలా ఇయర్స్ తర్వాత 2024 లో వచ్చిన ఈ 35 చిన్న కథ కాదు ఈ మూవీకి గాను. సో రీసెంట్ గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో దీనికి కూడా అవార్డు వచ్చింది. సో ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకోవడం జరిగిందనమాట. సూపర్ కదా. సో 1996 తర్వాత మళ్ళీ 2024 మళ్ళీ ఇంకా ఇలాంటి అవార్డ్స్ పిల్లలకి సంబంధించిన మూవీస్ కి మళ్ళీ ఇంకా రావాలని మనం కూడా కోరుకుందాం. ఎనీహౌ మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం మంగారాజు సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వీటి ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిస్తాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రామ్ పోతనేని నటించిన హీరోయిన్ తమన్నా, మరి ఎందుకంటే ప్రేమంట సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 11:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక ప్రజెంట్ అయితే రామ్ చాలా బిజీగా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. సో రాపో 23 స్వయంగా ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే హీరోగా నటిస్తున్నారు కదా. అయితే తనకు రాబోయే ఈ సినిమాలో ఒక సినిమా గురించి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా హీరోకి ధీటుగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ కి బాలీవుడ్ యాక్టర్ జాకీ స్ట్రాఫ్ అయితే బాగుంటుంది అని మాత్రం ఆలోచించేసి వెంటనే ఆయన సంప్రదించడం కూడా జరిగింది అని కూడా తెలుస్తోంది. మరి చూడాలి, గతంలో జాకీ స్ట్రాఫ్ గారు అస్త్రం సినిమా, శక్తి, పంజా, సాహో ఇలాంటి మూవీస్ లో కనిపించారు మనకి. సో ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. సో రామ్ పొత్తినేని డైరెక్టర్ గా పరిచయం అవుతూ తన ఓన్ ప్రాజెక్ట్ అనమాట. మరి ఇందులో హీరోకి రామ్ కి కరెక్ట్ గా ధీటుగా ఉండే ఒక విలన్ క్యారెక్టర్ జాకీ స్ట్రాఫ్ గారు ప్లే చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. మరి చూద్దాం ఎంతవరకు కరెక్ట్, ఎలా ఉండబోతుంది మూవీ. కొన్ని ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో మీ అందరి కోసం శక్తి ఫిల్మ్ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను వింటూ. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అందరిగా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
0: విండో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నమ్ సినిమా గబుర్లు ప్రోగ్రామ్ లో.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వివిధ్ భారతి 101.3 ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో కదా. మరి నెక్స్ట్ అయితే ప్రభాస్ గారు నటిస్తున్న మూవీస్ గురించి అందరికి ఈగర్ గా బాగా వెయిట్ చేస్తున్నాము. సో వరుసగా చాలా మూవీస్ అయితే లైన్ లో ఉన్నాయి కదా. మెయిన్ గా స్పిరిట్ సినిమా గురించి ఇందాక ఒక అప్డేట్ తెలుసుకున్నాము, తర్వాత ఫౌజీ మూవీ, తర్వాత కల్కి 2 ఎప్పుడు వస్తుందో సో దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ మూడిట్లో అయితే మాత్రం ఫస్ట్ మనకి ఫౌజీ అయితే మన ముందుకు రాబోతుంది అని మాత్రం తెలుస్తోంది. సో మనకి సీతారామం లాంటి క్లాస్ మూవీని అందించిన డైరెక్టర్ హను రాఘవపూడి ప్రెజెంట్ అయితే ఒక రేంజ్ లో ఒక మాస్ రోల్ లో మనల్ని చూపించబోతున్నారు ప్రభాస్ గారిని మనకి. సో ఆల్రెడీ మీరు రిలీజ్ అయిన పోస్టర్ చూసే ఉంటారు కదా, గన్ చేతిలో పట్టుకుని బ్యాటిల్ ఫీల్డ్ లో రక్తంతో తడిసిపోయి ఉండడం, జంధ్యంతో కనిపించడం. సో ప్రభాస్ లుక్ అయితే మాత్రం నిజంగా జనాలందరిలో క్యూరియాసిటీని పెంచేసి

అని చెప్పాలి ఈ మూవీ మీద. ఒక్క పోస్టర్ తో అలా మూవీ మీద భారీ అంచనాలు అయితే వచ్చేసాయి. అండ్ మొత్తానికి ఈ సినిమాని మాత్రం ఈ సంవత్సరం December 3rd న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించేశారు కూడా. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు, విశాల్ మ్యూజిక్ అందిస్తున్నారనమాట. అలాగే ఇమాన్వి ఇందులో హీరోయిన్. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఫౌజీ సినిమా అనేది మాత్రం చూడాలి తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మీకోసం అయితే సీతారామం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను వింటూ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గందరగోళ పరిస్థితులకు తావు లేకుండా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, వర్షాకాలం వర్షాకాల సమావేశాలు ఈ రెండు చురుగ్గా ఉంటే ఫలితాలు గొప్పగా ఉంటాయని, అప్పుడే దేశం సంక్షేమంగా ఉంటుందని అన్నారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి వాటిని పార్కులుగా తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. ఆయన ఈ రోజు ఉదయం నెల్లూరు నగరంలోని చిల్డ్రన్ పార్కును సందర్శించారు. అక్కడ చేపడుతున్న అభివృద్దికి సంబంధించి అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీటిలో 9.20 లక్షల మందిని అర్హులుగా గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి గాను పీఎంఏవై గ్రామీణ ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. వర్షాభావ ప్రాంతాల్లో భూసారం పెంపొందించేందుకు, నీటి భద్రతకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ డబ్ల్యూటీసీ కోసం రాష్ట ప్రభుత్వం 3,520 కోట్ల రూపాయలతో 406 ప్రాజెక్టులు ప్రతిపాదించింది. 19 జిల్లాలు 4 ITDA పరిధిలో 5 ఏళ్లలో 13.10 లక్షల హెక్టార్లలో వాటర్ షెడ్ పనులు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం వీటిని సమర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 136 సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది.

అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. కొమలమ్మ పనుకు మలుపులో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను అనకాపల్లి జిల్లాకు చెందిన వారు గుర్తించారు. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒకసారిగా పెరిగాయి. ఈ రోజు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $90 మార్కును దాటింది. హర్మూజ్ జలసంధి మీదుగా చమురు సరఫరాలకు అంతరాయం కలగచ్చనే ఆందోళనతో మార్కెట్లో కొనుగోలు పెరగడం దీనికి కారణమని భావిస్తున్నారు. టీమిండియా సీనియర్ ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఖండించారు. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే తర్వాత రోహిత్ తన 19 ఏళ్ల వన్డే కెరీర్కు ముగింపు పలుకుతారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, జట్టులో ఈ అంశంపై ఎటువంటి చర్చ జరగలేదని గిల్ స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ చూస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే చాలా మందికి అండి ప్రపంచంలోని దేశాలన్నింటినీ కూడా విజిట్ చేయాలి, అన్ని ప్లేసెస్ చూడాలి అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది, కానీ టైం సరిపోదు. ఒకవేళ అంత దూరం వెళ్ళాక కూడా ఆ దేశం మొత్తం చూడడానికి ఇంకెన్ని రోజు పడుతుందో అమ్మో అని చెప్పేసి భయపడతాం. అయితే మీకు తెలుసా ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలను మాత్రం చాలా తక్కువ టైంలోనే చూసేయచ్చు అనమాట. సో తక్కువ టైంలో విజిట్ చేయగలిగే కంట్రీస్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి బ్యూటిఫుల్ సాంగ్ జయ మనజర సినిమా నుంచి వినేశారు కదా. అండ్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఒక బ్యూటిఫుల్ విశేషాలు అంటే చాలా తక్కువ టైంలో మనం విజిట్ చేయగలిగే ప్లేసెస్ అనమాట. అన్ని దేశాలు తిరిగేయాలి అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏ దేశానికన్నా వెళ్తే చాలా తక్కువ టైంలో ఆ దేశం మొత్తం చుట్టేస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. సో అలాంటి ప్లేసెస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అండ్ విస్తీర్ణంలోనే కాదు పాపులేషన్ లో కూడా చిన్న దేశం అనమాట. ఈ వాటికన్ సిటీ చూడడానికి వెళ్తే కనుక కేవలం 24 అవర్స్ లో దేశం మొత్తం చూసేయచ్చు తెలుసా. సో అంత చిన్న కంట్రీ అనమాట. అండ్ ఈ దేశం ఇటలీ రాజధాని రోమ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే మాత్రం సెయింట్ పీటర్స్ బసలికా అని, సెయింట్ పీటర్స్ స్క్వేర్ అని, వాటికన్ మ్యూజియమ్స్ అని, ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయన్నమాట. సో టోటల్ కంట్రీనే ఒక్క రోజులో తిరిగేసేయచ్చు. సూపర్ కదా, అసలు వింటుంటే ఎంత బాగుందో. ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి ఎలా అయితే అన్ని ప్లేసెస్ చూస్తారో సేమ్ మన వాళ్ళు కూడా అలానే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా వరల్డ్ టూర్ వేయాలి అని చెప్పేసి. సో అలా వేసినప్పుడు మాత్రం చాలా లిమిటెడ్ టైంలోనే మీకు అన్ని తిరిగేసి చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటి కంట్రీస్ ని విజిట్ చేసేయచ్చు. అండ్ మరిన్ని కంట్రీస్ తక్కువ టైంలోనే ఎక్స్ప్లోర్ చేసే కంట్రీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. టైం ఎగ్జాక్ట్లీ 12:23 అయిపోయిందనమాట. అయితే మనమైతే ప్రపంచంలోనే చిన్న చిన్న దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక నెక్స్ట్ ప్లేస్ అయితే మొనాకో, సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. పేరుకు చిన్న దేశమే అయినా కానీ దీని వైభవం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి. అండ్ ఈ దేశాన్ని కూడా 24 అవర్స్ లో అలా సందర్శించేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ నౌరు. ఇదేంటంటే ఒక చిన్న ఐలాండ్ అనమాట. పసిఫిక్ ఓషన్ లోనే ఉంటుంది ఇది. అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, సహజ సౌందర్యంతో ఉంటుంది. అండ్ ఈ ఐలాండ్ ని మొత్తం కూడా 5-6 అవర్స్ లో బై వాక్ లేదా సైకిల్ మీద తిరిగేసేయచ్చు తెలుసా. సో ఇది ఒక కంట్రీని మనం 5-6 గంటల్లో చూసేయచ్చు అంటే ఎంత బాగుందో వినడానికి. అండ్ ఇంకా స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న ఒక చిన్న అందమైన దేశం లిస్టెన్స్టైన్ అని చెప్పేసి ఒక దేశం ఉందన్నమాట. మరి ఈ దేశం కూడా ఏంటంటే టూరిస్టులకి బాగా నచ్చే దేశం, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ దేశం ఏంటంటే దాని సహజ సౌందర్యం, చారిత్రక భవనాలు, సంస్కృతికి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా తక్కువ టైంలోనే మొత్తం దేశాన్ని సందర్శించేసేయచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద వరల్డ్ లోనే ఫిఫ్త్ స్మాలెస్ట్ కంట్రీ అనమాట శాన్ మారినో. మరి ఇది ఏంటంటే ఇటలీ చుట్టూ ఉంటుందన్నమాట ఇది శాన్ మారినో. మరి ఈ దేశంలో మెయిన్ గా పాత కోటలు చూడొచ్చు, చరిత్రకి సంబంధించినవి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది కూడా చాలా తక్కువ ప్లేస్ లోనే అంటే తక్కువ టైంలోనే సందర్శించేసేయచ్చు అనమాట, కొన్ని గంటల్లోనే చూసేయచ్చు. సో ఇవన్నమాట వరల్డ్ లోనే స్మాలెస్ట్ కంట్రీస్ అండ్ చాలా తక్కువ గంటల్లో దేశం మొత్తం చూసే ప్లేసెస్, అది విషయం. అండ్ ఇక మరిన్ని విషయాలు అప్డేట్స్ 12:30 మనం న్యూస్ అయితే వింటాము. న్యూస్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్షా పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త్ కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ్ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష్ భీ హో భారత్ కే లియే గర్వ్ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ

0: దేశంలో మూడవ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन, और विश्व में बहुत कम देश ऐसे हैं कि जिनके पास ये सुविधा है. लेकिन भारत ने जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजिन वाली है.
0: मध्य प्रदेश प्रभुत्वं సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంటు అధ్యకులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్టపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మెసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్టపతి రొమేనియా చేరుకుంటారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త నాలుగేళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్స్ లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్ కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్ లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కార్మికుల కార్యక్రమం.
1: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ తీసి కనపడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, మీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం మనం బ్రహ్మోత్సవం సినిమా నుంచి. అండ్ ఇక 12:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇండియాలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, టికెట్ కన్ఫర్మ్ కూడా అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మనం ఒక్కొక్కసారి ఆ జర్నీ చేయలేకపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి వచ్చే వెంటనే ఐడియా ఏంటంటే, సరే మనం ఎలాగో జర్నీ చేయలేకపోతున్నాం, ఆ టికెట్ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంకెవరికైనా ఇచ్చేస్తే మన బదులు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు కదా అని అనుకుంటాం కదా. కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? మన టికెట్ మీద ఇంకొకరు ట్రావెల్ చేయొచ్చా? ఒకవేళ ట్రావెల్ చేస్తే ఏం జరుగుతుంది? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయి? సో ఇవి కూడా ఖచ్చితంగా అందరం తెలుసుకొని తీరాల్సిందే అనమాట. సో ఒకప్పటిలాగా లేదనమాట ప్రతిదీ. ఇప్పుడు ట్రైన్ జర్నీ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా అందరూ పాటించి తీరాల్సిందే. సో అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉంటేనే బెటర్ అనమాట. సో దీని గురించి మనం తెలుసుకుందాం. మనం బుక్ చేసుకున్న టికెట్ మన పేరు మీద ఉన్న టికెట్తో వేరే ఎవరైనా ట్రావెల్ చేయొచ్చా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ భద్రా సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. భద్రా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:52 దాటి 39 సెకండ్స్ అవుతోంది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు, ఇక మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. సో మనం బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ ఒకవేళ మనం ఆ టైంకి జర్నీ చేయలేకపోతే ఆ టికెట్ వేస్ట్ చేయడం ఎందుకు, ఎవరికైనా ఇచ్చేద్దాం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ అది అలా వర్కౌట్ అవ్వదు. సో ఒకప్పుడు ఏమన్నా ఇలా ఒకరు బుక్ చేసుకున్న టికెట్స్తో వేరొకరు ట్రావెల్ చేస్తుంటారేమో, కానీ ప్రజెంట్ మాత్రం ఇలాంటి ఫెసిలిటీ అయితే లేదన్నమాట. సో రైల్వేస్కి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి, అవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. సో టికెట్ మీద ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రయాణించాలి. టీసీ వచ్చి చెక్ చేస్తారు కదా, సో ఆయనకి ముందుగానే తెలిసిపోతుంది కదా పలానా ట్రావెలర్ ఏజ్తో సహా ఒక్కొక్కసారి అందరిని ఎంక్వైరీ చేస్తారు, మీ పేరేంటి, ఏజ్ ఎంత అనేది కూడా అడుగుతారు కదా. సపోజ్ ఒకరి టికెట్తో ఇంకొకరు కనుక ట్రావెల్ చేస్తే టికెట్ లేని వ్యక్తిగానే పరిగణిస్తారు వాళ్ళని. సో రైల్వే చట్టం ప్రకారం వేరొకరి టికెట్ మీద ట్రావెల్ చేస్తే ఫైన్ విధిస్తారు, అండ్ కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధిస్తారు. అంతటి కఠినమైన నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ టికెట్ని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే బదిలీ చేయించుకోవచ్చు తెలుసా, ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. మీ ఫ్రెండ్స్ ఆర్

బయట ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కుదరదు, కానీ ఓన్లీ మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, అంటే మీ వైఫ్, మీ పిల్లలు, మీ సిబ్లింగ్స్, లేకపోతే మీ పేరెంట్స్, ఇలా మీ రక్త సంబంధికులకు మాత్రమే మీరు బుక్ చేసుకున్న టికెట్ని మీరు దాన్ని మార్చొచ్చు అనమాట. ఎలా అంటే, ఒకవేళ మీరు బుక్ చేసుకున్న టికెట్ని మీ ఫ్యామిలీలోనే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక 24 అవర్స్ ముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని సంప్రదించాలి. అక్కడ వాళ్ళకి మీరు బుక్ చేసుకున్న టికెట్ని చూపించాలి. అట్ ద సేమ్ టైం మీ ఐడి కార్డు, అంటే గుర్తింపు కార్డు ఉంటుంది కదా, సో అదొకటి, అండ్ అలాగే మీరు ఎవరి పేరు మీదకైతే మార్చాలనుకుంటున్నారో, మీ చెల్లి ఆర్ అక్క, మీ పిల్లలు, మీ వైఫ్, మీ పేరెంట్స్, ఇలా మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, వాళ్ళు మీకు మీ సొంత వాళ్లే అని ఉద్దేశం అని ప్రూఫ్ కోసం ఒక కార్డు కూడా, గుర్తింపు కార్డు కూడా చూపించాలన్నమాట. సో ఆ టికెట్ని కూడా, ఆ కార్డ్ని కూడా చూపిస్తే దెన్ ఆ టికెట్ని వాళ్ళ పేరు మీదకి మార్చే ఛాన్స్ ఉంది. అది కూడా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 24 అవర్స్ ముందు. సో ఈ ఒక్క ఫెసిలిటీ మాత్రమే ఉంది మార్చాలి అంటే. ఇంకా లేదు అంటే మనం టికెట్ క్యాన్సిల్ చేసుకోవడమే, లేదు మనం ఈ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలి, సో ఈరోజు నేను అనుకోకుండా ట్రావెల్ చేయలేకపోతున్నాను, టికెట్ బుక్ చేసుకున్నది, సో ఇదే టికెట్ మీద నేను నెక్స్ట్ ఇంకొక రోజున ట్రావెల్ చేస్తాను అని అనుకున్నప్పుడు, దీనికి సంబంధించి కూడా మీరు రైల్వే అధికారులను సంప్రదించి మీ జర్నీని రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. సో అదొక అవకాశం కూడా ఉందన్నమాట. అంతేగాని ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ ఇంకెవరైనా దూరపు బంధువులు కానీ ఎవ్వరూ కూడా మీ టికెట్ మీద ట్రావెల్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు, అది విషయం. సో ఇంకా ఇలాంటివి కనుక చేస్తే, ఒకవేళ ఎవరు పట్టించుకోరలేదు, తెలియదు కదా అని అనుకుంటే మాత్రం రాంగ్. సో ఇప్పుడు అలా నార్మల్గా అయితే లేదనమాట. సో చాలా బాగా చెక్ చేస్తున్నారు కాబట్టి రైల్వే శాఖ వారు కఠిన చర్యలు కూడా తీసుకుంటారు ఎవరైనా దొరికితే, అది మ్యాటర్. ఇంకా ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మీ అందరి కోసం ప్రేమలేఖ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రజెంట్. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని హోంమంత్రి వంగలపూడి అంతా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహార నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి యనగాం సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సన్మానించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. మనగానపల్లిలోని బీసీ బాలికల హాస్టల్ను మంత్రి సందర్శించారు. కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్టంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతపురం జిల్లాలోని హంద్రీ నీవా ప్రాజెక్టు కాలువ చెరువులను రాప్తాడు శాసనసభ్యులు, పెరటాల సునీత, మడకతిరి శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నిల్వలు, కాలువల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పెరటాల సునీత మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అభివృద్ది, సాగునీటి ప్రాజెక్టుల అమలుపై దృష్టి సారిస్తోందని తెలిపారు. అడ్వాన్స్డ్ చిప్ డిజైనింగ్ కోసం భారతీయ చిప్ తయారీ సంస్థలకు సెమికాన్ 2.0 నేర్చిన ప్రోత్సాహకాల వల్ల భారీ స్థాయి పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని భావిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎంఎస్ కృష్ణన్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

రుద్రమదేవి ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వింటూన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1 గంట దాటి 9 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఈ రోజు ధీరాలో ఒక గొప్ప జానపద నృత్య కళాకారిణి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ పేరు వితాబాయి బౌమంగ్ నారాయణ గోయింకర్. సో ఈవిడ మహారాష్ట్ర జానపద కళా ప్రపంచంలో ఒక గొప్ప కళాకారిణిగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మరి ఆవిడ గురించి కొన్ని విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. 1935లో జూలై 1న మహారాష్ట్రలోని పంధర్పూర్లో జన్మించారు వితాబాయి గారు. అయితే ఆమెకు చిన్నతనం నుంచే కళల వాతావరణంలో పెరగడం వల్ల ఏంటంటే ఆమె ఫ్యామిలీకి తరతరాలుగా జానపద కళలతో అనుబంధం కూడా ఉంది. ఆవిడ తాతగారు తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంటే వీళ్ళు మెయిన్గా తమాషా కళలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. తమాషా అంటే అర్థం మహారాష్ట్రలోని ఒక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్. మరి ఆ విధంగా తమాషా, లవ్ని, గవ్లాన్ అనే ఈ జానపద కళారూపాలను వితాబాయి గారు కూడా వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా మొత్తం మా ఫ్యామిలీ అలా కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈవిడ కూడా అవే కళలను నేర్చుకున్నారు. ఇక చాలా ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారు అనమాట వేదికపై చిన్నతనం నుంచి కూడా. సో అలా ఆమె లైఫ్లో ఎన్నో రకాల అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశారు. అంటే లైఫ్ అలా సాఫీగా హ్యాపీగా ఏం సాగిపోలేదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్ని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే ఈ తమాషా ఫోక్ డాన్స్ కానివ్వండి, లవ్ని కళను కానివ్వండి, వీటిని మాత్రం విడిచిపెట్టకుండా వాటి అభివృద్ధికి కూడా ఎంతగానో కృషి చేశారు. మరి మెయిన్గా గ్రామీణ మహారాష్ట్ర జానపద కళలకు ఆమె చేసిన సేవ కారణంగా ఆమెను ఎంప్రెస్ ఆఫ్ తమాషాగా పిలుస్తారు తెలుసా. సో ఎంప్రెస్ ఆఫ్ తమాషాగా పిలుస్తారు వితాబాయి బౌమంగ్ నారాయణ గోయింకర్ గారిని. ఇంకా ఆవిడ పేరు అలా చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పచ్చు. ఇంకా ఆవిడ చేసిన సేవల గురించి మెయిన్గా ఆమెకు కళల పట్ల ఎంత అంకిత భావంతో ఉండేవారో దీన్ని తెలియజేసేవి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఒక సంఘటన కూడా చెప్తాను. అది కూడా మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:15 PM క్లాక్ లో టైం. నేను మీ ఆర్జే తేజు, ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ బాహుబలి సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా, మీకు గుర్తుంటే ఈ బాహుబలి సినిమాలో దేవసేన శత్రువులతో పోరాడే టైంలో ధరించే శారీస్ ఎలాంటి శారీస్ ధరిస్తుంది అంటే, ఎలాంటి స్టైల్లో తను డ్రేప్ చేస్తుంది అంటే, ధోతి స్టైల్లో చీరని ధరించడం మనం చూసే ఉంటాము ఈ సినిమాలో బాహుబలిలో. సో వీరనారులు అందరూ కూడా, ఝాన్సీ లక్ష్మీబాయ్, ఇంకా రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ కూడా చాలా మంది మనకి చరిత్రలో చూసుకుంటే యుద్ధాల్లో పాల్గొనేవారు కదా. సో వాళ్ళు ధోతి స్టైల్లో చీరలను ధరించి గుర్రపు స్వారీ చేయడం కానివ్వండి, యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి ఎంతో మందిని చంపడం కానీ ఇలాంటివి చేశారు. సో అది చాలా కంఫర్టబుల్గా ఉండే స్టైల్ అనమాట. దాన్ని మహారాష్ట్రలో అదొక ట్రెడిషనల్ శారీగా మాట్లాడతారు, నవారీ శారీ అని చెప్పి పిలుస్తారు. సో ఈ నవారీ శారీ అనేది మహారాష్ట్రియన్ ట్రెడిషనల్ శారీగా మాట్లాడచ్చు. సో మెయిన్గా అది ధరించి, అలాంటి ధోతి స్టైల్ శారీస్ని ధరించి వితాభాయ్ గారు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. తమాషా, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఆర్ట్ ఫోక్ డాన్స్ పేర్లు చెప్పాను కదా, తమాషా, లవ్ని, గవ్లన్ అనే ఒక జానపద కళారూపాలను స్టేజ్ మీద ప్రదర్శించేటప్పుడు ఈ నవారీ శారీ ధోతి స్టైల్లో ధరించి వితాభాయ్ గారు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. నిజంగా ఆ శారీ కూడా తరతరాలుగా అలా వస్తోంది, చాలా మందికి ఇప్పుడు ఒక అది ట్రెడిషనల్ వేర్ అనమాట. మెయిన్గా మహారాష్ట్ర వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకా మితాబాయ్ గారి గురించి కొన్ని చెప్పాలి అంటే విశేషాలు, ఆవిడకి కళల పట్ల ఎంత అంకిత భావం ఉండేది అంటే, ఆమె ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉండేవారంట. ఈవెన్ 9th month కూడా, డెలివరీ డేట్ టైంలో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అని ఆమె లైఫ్ హిస్టరీ కనుక చదివితే తెలుస్తుందండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఆమె ఎంత డెడికేటెడ్గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. సో 2002 జనవరి 15 మితాబాయ్ గారు మరణించారు. అయినప్పటికీ మహారాష్ట్ర జానపద కళా చరిత్రలో ఆమె ఒక ప్రతిభావంతమైన, ధైర్యవంతమైన, అంకిత భావం కలిగిన కళాకారిణిగా గుర్తుండిపోయారు. ఇక ఆమె జీవితం కళాకారుల పట్టుదలకు, మహిళల ధైర్యానికి, భారతీయ జానపద కళల గొప్పతనానికి ఒక ఇన్స్పిరేషన్గా చెప్పచ్చు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఒక ఫిల్మ్ కూడా రాబోతోందన్నమాట. ప్రజెంట్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో వితాబాయ్ గారి బయోపిక్ని ఈతా అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మంత్, మేబీ August 24 అనుకుంటా, సో ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమా కనుక చూస్తే ఆవిడ జీవిత చరిత్ర క్లియర్గా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నిజంగా చాలా కష్టపడి ఆమె నేర్చుకున్న ఆ కళలని ఇంకా ముందు తరాల వాళ్ళకి అందించే ప్రయత్నం చేశారనమాట. సో అంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ఇక నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, తర్వాత న్యూస్ అయితే వచ్చేస్తాయి, ప్రాంతీయ వార్తలు 1:20 నిమిషాలకు. వింటూ స్టేడియం 2 వివిధ్ భారతి FM 101.3.

మరింత వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికు దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. సాయంత్రం 5:00 విరిసే మొగ్గ నాటికతో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రుతుపవనాలు వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేలు చేస్తాయో అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం, గుర్తింపు పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ యువత అపారమైన సామర్థ్యం వికసిత భారత నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ,
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త కీ హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి వేగంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో ప్రధానమంత్రికి స్వాగతం చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 43,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము అందించే పౌష్టికాహారం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. అటువంటి పౌష్టికాహారం సాంబార్ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అదే విధంగా వీరికున్న మెనూ ప్రకారంగా రకరకాల మార్పులు చేసి ప్రతిరోజు వారంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా ప్రయత్నం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రజలు కూడా సమాచారం అందించాలని, గుర్తించిన ప్రతి ప్రభుత్వ స్థలాన్ని దశల వారీగా పార్కులుగా అభివృద్ది చేస్తామని చెప్పారు. చిల్డ్రన్స్ పార్కులో పిల్లలను ఆకట్టుకునే ఆధునిక ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్కు తరహాలో నెల్లూరు పార్కును అభివృద్ది చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఆహార నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని మంత్రి సూచిస్తూ,
2: చదువు ఎంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. మీరు మీరందరూ కూడా బాగా చదువుకొని విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలి. మీ తల్లిదండ్రులకు పేరు గౌరవిస్తలు తేవాలి. మీరు చదువుకునేటువంటి స్కూళ్లలో కూడా చేయాలి. ముఖ్యంగా సెల్ ఫోన్లు బాగానే మానేది తల్లి. అందరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒత్తిడికి రావాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
0: దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, వినూత్న విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. లీప్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో చేపడుతున్న రహదారులు, డ్రైనేజీలు, పంట కాలువలు, జల్జీవన్ మిషన్ పనులు, పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.

దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

చేస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సందర్శ నడిలో ఈ రోజు మనం బోల్డ్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరు ఆన్సర్స్ కూడా ఎలా పంపించాలో తెలుసు కదా. 8662488 14 నెంబర్కి మీ ఆన్సర్స్ ని పంపించవచ్చు. మరి ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది, ఇంతకీ ఏంటది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. విన్నారు కదా, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: विविध भारती FM 101.3।
1: చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి సాంగ్ వినేశారు. 2:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందరే సందరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటది? మనకి సమ్మర్ లో రీసెంట్ గా, అంటే సమ్మర్ లో విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్ లో ఒక స్పెషల్ పార్క్ కూడా ఓపెన్ చేశారండి. ఈ థీమ్ నేను చెప్పిన క్వశ్చన్లో ఆన్సర్ అయితే ఆన్సర్కి సంబంధించి నేను ఒక చిన్న క్లూ ఇచ్చానన్నమాట. సో విజయవాడలో ఒక పార్క్ కూడా స్టార్ట్ చేశారు. సో సమ్మర్లో ఏప్రిల్ ఆ టైంలో అందరూ విజిట్ చేసి చక్కగా చూశారనమాట. సో ఇంతకీ ఏంటి, చాలా ఈజీ ఆన్సర్. తోటలో చిన్న చిన్న పార్కుల్లో కనపడుతూ ఉంటుంది. అసలు నిజంగా సిటీస్లో అయితే చాలా తక్కువ కనిపించదు, అసలు ఉండదు కూడా. సో గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. చాలా ఈజీ ఆన్సర్. మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. చాలామంది నేను ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని చెప్పేసి అడిగారు కదా, అందుకోసం నేను రిపీట్ చేశాను. ఇంకొక సాంగ్ అయితే విందాము, దాని తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ కూడా చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటది?

Aarti FM 101.3. యూ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సందర్శనది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. 2:44 PM క్లాక్ లో టైం. ఇక నేను అడిగిన క్వశ్చన్, తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. దీన్ని కూడా స్పెషల్ గా ఒక థీమ్ ఏర్పాటు చేసి ఈ థీమ్ తో ఒక పార్క్ కూడా పెట్టాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. ఎక్కడో పల్లెటూళ్ళలో కనపడుతుంది ఇది, ఒక ప్రాణి, చిన్ని ప్రాణం. సిటీస్ లో అసలు చాలా తక్కువే అనమాట, అసలు కనపడదు. ఇక చూద్దాం ఆన్సర్స్. నేను అడిగిన క్వశ్చన్ కి అందరూ గెస్ చేశారా లేదా. పెడిన జగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రాంగ్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఏదో టైప్ చేస్తున్నారు, చూద్దాం. కనకారావు గారు ఫ్రమ్ పెడిన, రాంగ్ ఆన్సర్ అండి. అందరూ గాలిపటాలు ఎందుకు వెళ్తున్నారు? గాలిపటాలు తోటలో కనిపిస్తుందా? గాలిపటం ఏమన్నా లేదు కదా, సో గాలిపటం అయితే కాదు. నెక్స్ట్, దేవనూరు మజరా చిన్నం.

పెద్దపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు. చెట్టు లేదా చెట్టులో కొమ్మ లేదా ఊయల అంటున్నారు. ఇవేవి కావండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు మెసేజ్ పంపించారు. ఓన్లీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ బంగారాజు గారు ఆదోని నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తమతో మెగట్ లక్ష్మీరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గాలిపటం అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. జయం బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు. ముళ్ళగుర్తి విలేజ్ కోడుమూరు మండలం నుంచి అనమాట, కర్నూలు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు, గాలి అని పెట్టారు మీరేంటో, గాలి కాదు. సాంబ శివరావు గారు వేటపాల నుంచి మెసేజ్ పంపించారు, గాలిపట్టం అంటూ, రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గాలిపట్టం అని చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, గుడ్ ఆఫ్టర్నూన్ బట్ రాంగ్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, రాంగ్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. తేజూజీ మీరు విజయవాడలో అని క్లూ ఇచ్చేసారుగా, అందుకే గెస్ చేయగలిగామని చెప్తూ మెసేజ్ పంపించారు జానకి శ్రీనివాస్ గారు. సూపర్, కరెక్ట్ ఆన్సర్. అదే కదా, ఏప్రిల్లో ఈ థీమ్తో ఒక పార్క్ పెట్టారు ఇక్కడ బబ్బూరి గ్రౌండ్స్లో. సో చాలామంది పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు వచ్చి. సో ఇక నెక్స్ట్ నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, నదీ తీరం అంటున్నారు ఏంటో, కానీ రాంగ్ అండి. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి మెసేజ్, ఇమాంబి, జైనాబ్ అండ్ వలీ బాషా, కరెక్ట్ ఆన్సర్. తెనాలి టు తెనాలి నుంచి కర్ముల గారు, రాంగ్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు మెసేజ్ టైప్ చేయకుండా సింబల్ పెట్టారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు అమలాపురం నుంచి, రాంగ్ అండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు, రాంగ్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, పక్షులు అంటున్నారు, రాంగ్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పిచ్చుకలు అంటున్నారు కోనేరు విష్ణు గారు, అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి, కాదు, రాంగ్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు ఉయ్యాల అంటున్నారు, కాదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్, కృష్ణ సంతోష, ఉయ్యాల అంటున్నారు మీరు కూడా, ఉయ్యాల, రాంగ్ అండి. మువ్వ మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి ఆన్సర్ పంపించారు, తేనె పట్టు అంటున్నారు, కాదు. ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరైతే రాలేదు, ఓకే. హాయ్ అండి అంటూ మునెమ్మ పెద్దపరియ నుంచి తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, పిచ్చుకలు అంటున్నారు మీరు కూడా, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. తర్వాత అయ్యా కరెక్ట్ ఆన్సర్తో దేవనూరు మజరా చిన్నంబల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకలక్ష్మిరెడ్డి గారు, రాంగ్ ఆన్సర్ అండి. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొల్లుపారు నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి, రాంగ్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ తెలియదు అంటున్నారు, ఓకే నేను చెప్తాను. పెడన జోగనందర్ కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. తరాళ్లపల్లి గ్రామం నుంచి హనుమకొండ జిల్లా జరిపోతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. పవన్ పీలేరు అనమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. ఇంకొక 3 ఉన్నాయి చూద్దాం. నెమలి అంటూ గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. తర్వాత ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంతకీ ఏంటంటే,

ఎస్ వింటూ చేస్తున్నారు సందేశనది ఫ్రమ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు బెలూన్ అంటున్నారండి. కాదు కాదు, సాయి కుమారి గారు ఫ్రమ్ రామానగర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్, బటర్ఫ్లై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటి, సీతాకొక్క చిలుక, బటర్ఫ్లై. సో రీసెంట్ గా అంటే ఏప్రిల్లో బటర్ఫ్లై థీమ్ పార్క్ కూడా పెట్టారు కదా విజయవాడలో. సో ఆ క్లూ కూడా ఇచ్చాను నేను మీకు. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ కరిముల్ల గారు ఫ్రమ్ తెనాలి. యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను, చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పెడతారు. సో జాగ్రత్తగా వినండి. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ న్యూస్ పేపర్ కాదు, దీనికోసం పోటీ కూడా పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ ఏంటది? సో వింటే మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్స్ పంపించేసేయచ్చు 8662438114 అనే నెంబర్కి. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు, అదే న్యూస్ పేపర్ కాదు, దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ ఏంటది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ అడ్రస్ని. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ಕೇಳ್ತಿನಾರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: భారతీయ ఫోన్ వన్ పాయింట్ త్రీ వింటో చేస్తున్నారు కదా. స్టాలిన్ సినిమా నుంచి తో భారీ తోబా సాంగ్ నిజం 257 దాటి 30 సెకండ్స్ అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక సందరేసినరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంటి ముందుంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు. దీనికోసం పోటీలు కూడా పడతారు కానీ ఆట కాదు. సో ఏంటది, చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. పోటీలు పడతారు అనగానే అర్థమైపోయి ఉండాలి నాకు తెలిసి. ఇక కరెక్ట్ ఆన్సర్ తో తెనాలి నుంచి కరిముల్లా గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్, మీ సాంగ్స్ సూపర్ మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అసలే మనం ఏంటంటే మధ్యాహ్నం టైంలో భోజనం చేసిన తర్వాత కొంచెం నిద్ర కూడా వస్తూ ఉంటుంది కదా. సో చిన్నగా సూదింగ్గా ఉండే పాటలు వేస్తే నిద్ర కూడా పోవాలనిపిస్తుంది. కాబట్టి నాకైతే ఏమనిపిస్తుంది, ఫాస్ట్ బీట్ మంచిగా ఊపుండే పాటలు వేసుకుంటే హాయిగా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు అలా అనిపిస్తుంది. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పవన్ గారు మెసేజ్ పంపించారు రాజమండ్రి నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి గారు ఫ్రమ్ రామానగర్. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు. కరెక్ట్ ఆన్సర్. మువ్వు మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇక నెక్స్ట్ రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ గొల్లిపారి నుంచి మౌలలి గారు. కరెక్ట్ ఆన్సర్. జయం భాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కర్నూలు నుంచి పాపారావు గారు, టీ నర్సాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత సోమనాథన్ జనార్దన్ రెడ్డి గారు, వనజమ్మ వెంకట భావన, తాటిపత్రి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ విజయవాడ నుంచి భార్గవి గారు. కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి ఫ్రమ్ నందికొట్కూర్. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి గారు, సారీ, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష. కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్న మెసేజెస్ చెప్తాను, మీ నేమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తూ ఉంటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఢిల్లీలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది రుతుపవనాలు సమృద్దిగా కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్టంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బోలాగ్నాలో జన్మించిన ఆయన రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జులై 20వ తేదీన కన్నుమూశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సందరేస్ నదీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు, దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ దీనికి ఆన్సర్ ఏమైంటుంది? ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయి. దేవనూరు మజురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. జగదీష్ కుమార్ గారు ఎమ్మిగన్నూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కొదుమూరు నుంచి ఊర్మిళ అండ్

వీరేష్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్షా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్, బటర్ఫ్లై అంటున్నారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నంద్యాల జిల్లా ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు ఎలా ఉన్నారు తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. ఇక మహేశ్వరి ఫ్రమ్ విజయవాడ వన్ టౌన్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు అయితే రాలేదు, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తన్రావు, దామర్ల చిన్నమస్తన్రావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవకుమారి ఆకుతోటపల్లి నుంచి అనంతపురం కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. పి జానకీరామ్ నందిగామ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి, తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి ఇమాంబి జైనాబ్ అండ్ వలి భాషా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు రాంగ్ ఆన్సర్. లక్ష్మీదేవి గారు ఫ్రమ్ నంద్యాల కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. పెద్దపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు, సీతాకొక చిలుక ఇది వరకు పెట్టారు, అది లేట్గా రీచ్ అయి ఉంటుందండి నాకు, నేను కావాలని చదవకపోవడం కాదు. ఓకే, ఇక ఫస్ట్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్, ఇక నెక్స్ట్ కూడా కరెక్ట్ ఆన్సర్. చీమలపాడు నుంచి జ్యోతిల రాజారావు గారు కరెక్ట్ ఆన్సర్. నుండి నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, రుత్విక కరెక్ట్ ఆన్సర్. తర్వాత పద్మజ గారు వేమూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని కరెక్ట్ ఆన్సర్. గోపి గారు పాతిబండ్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఫ్రమ్ కందకాయపల్లి గ్రామం కరెక్ట్ ఆన్సర్. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. షేక్ గుల్జర్ గారు అండ్ అల్లా భక్షు గారు వేటపాలెం నుంచి పంపించారు, అలాగే సాంబశివరావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పెద్ద కాకాని నుంచి పద్మా శేఖర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ భాషా గారు, అలాగే రాజా కరెక్ట్ ఆన్సర్. గడ్డం మంగయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు వాచ్ అంటున్నారా, కాదండి, రాంగ్ అండి. జేవి సత్యనారాయణ గారు అవినగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట్ట మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ప్రీవియస్ క్వశ్చన్కి అయితే వచ్చింది ఆన్సర్ మీది, సీతాకొక చిలుక అని చెప్తూ. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు టోటల్గా. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ ఏంటంటే,

ఎస్, ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు. రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు. దీనికోసం పోటీలు పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ ఏంటంటే ముగ్గులు. సో ముగ్గు, ముగ్గు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందరు కూడా బాగానే బాగా గెస్ చేసేసారు కరెక్ట్గా. సో ముగ్గు అని చెప్పేసి ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా సో ఇదొక పురాణానికి సంబంధించింది. భక్త ప్రహ్లాద కథ ఉంది కదా, సో భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది? ఏ యుగం అనేది నేను అడగట్లేదు, ఏ పురాణానికి సంబంధించింది? భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది? ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మహర్షి ఫిలం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు. మరి వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక సందర్శన టీ ప్రోగ్రామ్ లో మనమున్న 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది అని అడిగాను కదా, మరి చాలా మంది మెసేజ్లు పంపించేశారు, చూద్దాం కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వచ్చేసాయి. వై గోపి గారు పతిబండ్ల, మేడం నా ఆన్సర్ కరెక్టేనా, నేను వినలేదు ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సరా, కరెక్టే మరి ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడా. ఓకే, కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్ అండి. మోహన్ రెడ్డి గారు కున్నూరు విలేజ్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి ముగ్గు అని చెప్పేస్తూ. ఇక పెట్టిన జోగరంజన కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. హరి గారు పురాణం, హరి పురాణం అని అంటున్నారు. కాదు మీరు ఆన్సర్ పెట్టారా, హరి పురాణం అని చెప్పి పెట్టినట్టున్నారు. ఓకే, ఇంకొక ఆన్సర్ కూడా పెట్టారు, అదైతే కరెక్ట్ ఆన్సరే. పెద్ద కాకాయన నుంచి పద్మశేఖర్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి గారు నందికొట్కూరు నుంచి పంపించారు, కానీ సరిగ్గా చూసుకోవాల్సింది మీరు, అది కాదనుకుంటున్నా. దేవనూరు నుంచి మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోలి నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడన, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పెట్టారు మొత్తానికి, మీరు కూడా ఒకసారి రాంగ్ ఆన్సర్. జగదీష్ కుమార్ ఫ్రమ్ ఎమ్మిగొన్నూర్, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి మెసేజ్ పంపారు.

మించారు. కరెక్ట్ ఆన్సర్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్ అండి. విజయ గారు ఫ్రమ్ రామాపురం. రాంగ్ ఆన్సర్. వైవీ రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి ఫ్రమ్ నంద్యాల. ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి. కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా. కరెక్ట్ ఆన్సర్. కీర్తి ఫ్రమ్ కూచినపూడి. రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాపల్లి గ్రామం. కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటినగర్. రాంగ్ ఆన్సర్ అండి. ఇంతకీ పురాణం పేరు చెప్పలేదు మీరు. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ భాషా గారు జాను. ఓకే కరెక్ట్ ఆన్సర్. స్వప్న గారు. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల. ఓకే ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అండి. వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు విజయలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్. ఏ వెంకటరెడ్డి గారు వై వెంకటరెడ్డి గారు లక్కవరి నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ బాషా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తెనాల నుంచి కరిముల గారు. కరెక్ట్ ఆన్సర్. జానకీరామ్ గారు పి జానకీరామ్ ఫ్రమ్ నందిగమ్మ. కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ. కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. గోనగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత మార్కండేయ పురాణం అని చెప్తున్నారు సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్. కానీ కాదు, భాగవతం. సో భాగవతం నుంచి భక్త ప్రహ్లాద కథ భాగవతానికి సంబంధించింది, లేదా విష్ణు పురాణం అని కూడా చెప్పచ్చు. సో యమున చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇప్పుడే వచ్చింది మెసేజ్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. చాలామంది కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు, కొంతమంది వేరే ఆన్సర్స్ పెట్టారు, కానీ ఇట్స్ ఓకే. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక

0: ఎస్. ఇక నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ రోజు మన సందర్శన నదిలో ఏంటంటే, ఈ రోజు ఇంటర్నేషనల్ చెస్ డే అనమాట. మరి చెస్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం మిమ్మల్ని అనుకుంటున్నాను. మరి చెస్ బోర్డు మీరు చూసుంటే గనక స్క్వేర్ షేప్ లో కొన్ని గళ్ళు ఉంటాయి కదా, సో చెస్ గేమ్ లో ఐ మీన్ చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎన్ని గళ్ళు ఉంటాయి? అండ్ ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ ఒకటి ఉంటుంది చెస్ కాయిన్స్ లో, సో ఆ ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరేంటి అండ్ చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి? సో ఇదన్నమాట నా క్వశ్చన్. జాగ్రత్తగా విన్నారు కదా, చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama, Chanda Mama.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిస్తాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

చెస్ గేమ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. టైం చూస్తే మాత్రం చెస్ బోర్డ్ లో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటి అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు, నాకైతే 55 మెసేజెస్ వచ్చేసాయి ఇప్పటిదాకా. క్యాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, సో అందరూ కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి టకటక మీ నేమ్స్ చదివేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, సరేనా. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అరుణ జగదీష్ ఫ్రమ్ ఎమ్మికొన్నూర్, సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, పీలేరు నుంచి సిద్ధేశ్వరి, శశికుమారి అండ్ పవన్ కుమార్, అనంతపురం.

మీ నేమ్స్ చదివేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, సరేనా? లక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అరుణ జగదీష్ ఫ్రమ్ ఎమ్మిగొన్నూరు, సుందరి గారు ఫ్రమ్ పెనమలూరు, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, పీలేరు నుంచి సిద్దేశ్వరి, శశికుమారి అండ్ పవన్ కుమార్, అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగులేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, భాస్కర్ ఫ్రమ్ పెడన, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. తర్వాత రాంగ్ ఆన్సర్తో మనకి మెసేజ్ వచ్చింది, పేరు ఎక్కడ, పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్. నెక్స్ట్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రాజుల నుంచి జయన్న గారు, తెనాల నుంచి కరిముల్లా. నేను అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టారు, మిగతా సగం రాంగ్ అండి. ఎన్ని గళ్ళుంటాయి అనే దానికి రాంగ్గా గెస్ చేశారు. జయం బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్గంపేట్, నిజామాబాద్. ఇక నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, లక్ష్మీదేవి గారు ఫ్రమ్ నంద్యాల, కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ గోదాడ, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, చైతన్య వేల్వలూరి వాలయపాడ్ అన్నమయ్య డిస్టిక్, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కమతం వెకటి లక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం, అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ, ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాయపల్లె విలేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు, దామర్ల పెదమస్తన్రావు గారు, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ అండ్ వలీ బాషా, వైవిరావు, జయలక్ష్మి, తిరుమలగిరి, సికింద్రాబాద్, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, గడ్డ మాంకయ్య గారు ఫ్రమ్ బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్, పి ఉమా గారు ఫ్రమ్ నందిగామ, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, స్వప్న గారు. ఏకంగా ఎన్ని గళ్ళుంటాయి అంటే మీరేంటి 164 పెట్టారు, అదైతే రాంగ్. నాగార్జున గారు అండ్ లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అందరికి, అందరి దగ్గర నుంచి. తిరుమలేష్ గారు, రవిచంద్ర, సాగర్ అండ్ రాజు ఫ్రమ్ అనంతపూర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, సోమనాథం జనార్దనరావు గారు, వనజమ్మ గారు, వెంకట భావన, తాటిపత్రి గ్రామం నుంచి. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. 164 అని ఒకళ్ళు పెట్టారు అంతే. అండ్ టోర్నమెంట్లో మనము ఈ ఎల్ షేప్లో జంప్ చేసేదాన్ని పేరు వేరుగా పిలుస్తాము, ఆ పేరుతో కూడా నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు, సూపర్ అసలు. ఓకే దెన్, సో ఆన్సర్స్ అయితే ఇంతకీ, ఇంకా ఆన్సర్ ఏంటంటే 64 అనమాట. చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయంటే 64, అండ్ ఎల్ షేప్లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటంటే హార్స్. సో టోర్నమెంట్లో మనం నైట్ అని చెప్పి పిలుస్తాం, అదనమాట విషయం. హార్స్ ఆర్ నైట్, ఈ రెండింటిలో ఏదైనా పెట్టచ్చు. సరే, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు.

ఎస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సందర్శన ఈ ప్రోగ్రామ్ లో అంటే సినిమాలు బాగా చూస్తారు కదా, సో సినిమాల్లో హీరోలు చేసే పనులు ఏంటి, వాళ్ళు ఏ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏంటి, ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా టక్కున ఆన్సర్స్ చెప్పేసేయాలబ్బా. సో సినిమాలు చూసామంటే చూసాం కాదు, అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దృశ్యం సినిమా వెంకటేష్ గారు, మీనా గారు వీళ్ళు అందరు కలిసి నటించారు కదా. సో దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ప్రొఫెషన్ ఏంటి, ఏ పని చేస్తూ ఉంటారు? సో విన్నారు కదా, దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ఏ పని చేస్తూ ఉంటారు? తెలిస్తే నాకు వాట్సాప్లో మీ ఆన్సర్స్ని పంపిస్తూ ఉండండి 8662438114 నెంబర్కి. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: TFM 101.3.
1: భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ నిలుస్తున్నారు. సందరే సుందరి అండ్ మైండ్ బ్లాక్ సాంగ్ వినేశారు ఫ్రమ్ ద మూవీ సరిలేరు నీకెవరు. ఇక నెక్స్ట్ 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి సందరే సుందరిలో నేను అడిగిన క్వశ్చన్, దృశ్య

సినిమాలో వెంకటేష్ గారి ప్రొఫెషన్ ఏంటి? ఈ క్వశ్చన్ అట్లా అడిగాను లేదో టక్కటక్క మెసేజ్లు అయితే వచ్చేస్తే కరెక్ట్ ఆన్సర్సే చాలా మంది పంపించేశారు. సో మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇక కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి కాబట్టి ఓన్లీ నేమ్స్. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు, తర్వాత పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, నెక్స్ట్ పెదకాకారి నుంచి పద్మశేఖర్, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపతి గ్రామం, బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, భాస్కర్ టైలర్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, తర్వాత రాజు, తిరుమలేష్, రవిచంద్ర, సాగర్ ఫ్రమ్ అనంతపూర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, లక్ష్మీదేవి గారు నంద్యాల నుంచి, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, నెక్స్ట్ మెసేజ్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, రామలకోట నుంచి దుబాయ్ భాష గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్, సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, అనంతపురం నుంచి అనురాధ గారు, రాజూరు నుంచి జయన్న గారు, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడన, వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం, మల్లికార్జున్ అలాగే అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు, వైవి రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, రాధ గారు జయరాం కొడుమూర్ కర్నూలు డిస్టిక్ నుంచి, నెక్స్ట్ పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపతి డిస్టిక్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా, పైడిపల్లి శంకర్ గారు ఫ్రమ్ వరంగల్, అరుణ జగదీష్ ఎమిగనూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు కడప జిల్లా, వెంకటచలపతి గారు రమేష్ అనంతపూర్ నుంచి, జయం భాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు, పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్నమాట. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాపల్లి గ్రామం, శ్రీనాథ్ రామాపురం నుంచి, వెంకటేష్ గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, చైతన్య వెల్వలూరి రమాదేవి వయల్పాడ్ అన్నమయ్య డిస్టిక్. ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ రాలేదు. మూవీస్ గురించి అడిగితే ఎంతైనా అసలు భలే చెప్పేస్తారు. చిత్తూర్ పెనుమూర్ చెక్పోస్ట్ చిత్తూర్ అని చెప్తూ మెసేజ్ పంపించారు. ఇంతకీ మీ పేరైతే సరిగ్గా రాలేదు. నుండి నుంచి శోభారాణి గారు, సాగర అవినాష్ రంగారావు వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు ఫ్రమ్ మచిలీపట్నం, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు డిస్టిక్. నెక్స్ట్ మెసేజ్ తెనాలి నుంచి కరిముల్ల గారు, నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ, షబీనా ఇంతగా ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో అర్థం కాల, షబీనా గారు ఓకే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ, సురేష్ ఫ్రమ్ కూచినపూడి, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబీ అక్తర్ అండ్ వలీ బాషా, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ, రాంబాబు గారు పాండురంగ గారు, కిషోర్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, తర్వాత రెడ్డి తిరుపతమ్మ గారు, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి, ఇక కోల నాగలక్ష్మి గారు

నందివెలుగు తెనాలి మండలం నుంచి కీర్తి ఫ్రమ్ కూచినపూడి. అందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేశారండి, ఒక్కడి కూడా రాంగ్ ఆన్సర్ లేదు. సూపర్. అసలు ఇంతకీ దృశ్యం మూవీలో వెంకటేష్ గారు ఏం చేస్తారు, కేబుల్ ఆపరేటర్ గా వర్క్ చేస్తారనమాట. సో కేబుల్ టీవీ ఆపరేటర్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:51 కదా, మనకి ఇప్పుడు 4:00 కి స్పాన్సర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు 2 సాంగ్స్ తో ఈ రోజు మన సందేశ నడికి ఇలా బాయ్ బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో

0: రేడియోనా అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

యూ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:30 అయిపోయింది అనమాట. అయితే ఇక ఈ రోజు వివిధాలో మ్యూజిక్ డైరెక్టర్

యూ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:30 అయిపోయింది అనమాట. అయితే ఇక ఈ రోజు వివిధలో మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మనం వినబోతున్నాం. మరి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ గారి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. టెంపర్ మూవీ తర్వాత సోగ్గడే చిన్న పిల్ల నువ్వు లేని జీవితం, ఇలా వండర్ఫుల్ సాంగ్స్ అనూప్ రుబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినవి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ഭാരതി FM 101.3 వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. ఇప్పుడు వివిధ అయిపోయింది కదా, ఇప్పుడు సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.
1: వెన్నెల

హలో, నమస్తే, ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ ఆర్జే చేతన్, మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు. ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్

0: కేర్ గివర్స్ ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా కానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇదేంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే. కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు. పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే

చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు, వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారు, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with the promise that I'm going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. you can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. this program is produced and sponsored by Adventist Media Center.

విరిసే మొక్క నాటిక. రచన శ్రీ కె విజయప్రసాద్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటికలో చిరంజీవి డింపుల్, శ్రీమతి ఎం వేణుమాధవి, శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, శ్రీయుతులు జగర్లపూడి శాస్త్రి, బిడి పాల్, ఏ శ్రీధర్రావు, ఈ రాజశేఖర్ రెడ్డి, పిడి గిరి పాల్గొంటున్నారు.

0: విరిసే మొగ్గ నాటిక.
1: జడ్జి గారు వస్తున్నారు. సైలెన్స్, సైలెన్స్.
2: ముద్దాయిని ప్రవేశపెట్టండి.
1: సీనో, సీనో, సీనో.
2: మిస్టర్ ప్రాసిక్యూటర్, మీ వాదన ప్రారంభించండి.
3: యువర్ ఆనర్, చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ బాలుడు, ఐ మీన్ సీను, ఒక నేరస్తుడు, బాల నేరస్తుడు. చాలా పెద్ద దొంగతనం చేశాడు, కాబట్టి జువెనైల్ కోర్టు కిందికి రాడు.
4: అబ్జెక్షన్ యువర్ ఆనర్. సీను ఏం నేరం చేశాడో చెయ్యలేదో ఇంకా నిర్ధారించబడలేదు, కానీ ప్రాసిక్యూషన్ వారు అప్పుడే అతన్ని నేరస్తుడిగా ముద్ర వేస్తున్నారు.
2: అబ్జెక్షన్ సస్టైన్డ్.
3: ఇతను బంగారు గొలుసును, ఐ మీన్ రాళ్ళ నెక్లెస్ అమ్మటానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అంతకు మునుపు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తన గొలుసును ఎవరో దొంగలించారని కంప్లైంట్ ఇచ్చారు శ్రీమతి సరస్వతి. పరిశీలించిన ఆధారాలను బట్టి ఆ గొలుసును ఈ బాలుడే దొంగలించాడని తేలుతున్నది. ఇతనికి 14 ఏళ్ల వయసు ఉందో లేదో, పిన్న వయసులోనే ఇంత పెద్ద దొంగతనాలు చేస్తున్న ఈ సీను అనే బాలుణ్ణి దయ్యతలచి వదిలిపెడితే ఇతను పెరిగి పెద్దయి సంఘానికి ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా, నేరస్తుడిగా తయారయ్యే అవకాశం ఉంది. కనుక యువర్ ఆనర్, ఇతనికి సముచితమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను.
4: అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూటర్ గారు కేసు పూర్వాపరాలు విచారించకుండా తొందరపడి సీనును నేరస్తుడిగా ఆరోపిస్తూ అతన్ని శిక్షించమని కోరుతున్నారు. కానీ యువర్ ఆనర్, సరస్వతి గారు పోగొట్టుకున్నటువంటి గొలుసు సీను అమ్మజూపడమే అతను దొంగతనం చేసినట్టు రుజువు చేయదు. శ్రీమతి సరస్వతి గారి గొలుసు లాంటి గొలుసులు ఎంతోమందికి ఉంటాయి, అలాగే సీను మెడలో కూడా ఉండవచ్చు. అవసరం కొద్దీ అతను అమ్ముతూ ఉండవచ్చు.
2: అందుకు సాక్ష్యం
4: ఉన్నారు యువర్ ఆనర్.
2: అయితే ప్రవేశపెట్టండి.
4: సారీ యువర్ ఆనర్, ఈరోజు ఆరోగ్యం బాగులేక రాలేకపోయారు, అందుకని కోర్టును వాయిదా వేస్తే ఆ సాక్షులను ప్రవేశపెడతానని మనవి చేసుకుంటున్నాను.
3: యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు తన అమోఘమైన తెలివితేటలతో కేసును ప్రక్కద్రోవన పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల రికార్డు ప్రకారం, పరిశీలించిన సాక్షుల ప్రకారం సీను నేరస్తుడనని స్పష్టంగా తేలుతూ ఉంటే కేసును వాయిదా వేయమని కోరడం సబబు కాదు.
2: ఒక అవకాశం ఇస్తే నష్టమేమిటి?
3: స్పష్టమైన కేసును ప్రక్కతోవన పట్టించడానికి సమయం అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు, కాలహరణం చేస్తున్నారు. ఇన్నాళ్లు లేని సాక్షులు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తారు సార్?
4: అబ్జెక్షన్ యువర్ ఆనర్, 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. సీను చాలా చురుకైన కుర్రవాడు, జీవితంలో ఎంతో పైకి రావలసిన వాడు. మీరు అవకాశం ఇస్తే అతన్ని నిర్దోషిగా నిరూపించి విడుదల చేయిస్తాను.
5: నో, నో, నేను ఈ తప్పు చేశాను, నాకు శిక్ష పడాలి. జడ్జి గారు, దయచేసి నన్ను జైలుకు పంపండి, నన్ను జైలుకు పంపండి.
2: ఆర్డర్, ఆర్డర్. కేసు జరుగుతున్నప్పుడు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు.
5: నో సార్, నేను ఈ తప్పు చేశాను, నన్ను శిక్షించండి, నన్ను జైల్లో వేయండి.
2: కోర్ట్ ఇస్ అడ్జర్న్. కోర్టు వాయిదా వేస్తున్నాను, సీనును రిమాండ్ హోమ్లో ఉంచండి.
6: అచ్చమ్మ, అన్నం అయిందటే.
7: అన్నమా? ఎలా అవుతుందయ్యా, బియ్యం తెమ్మంటే తేలేదు కదా.
6: అవును, బియ్యం తేలేదు కదూ, అయినా ఏం పెట్టి తెమ్మంటావు?
7: మనకు ఆధారంగా ఉన్న ఆ ఒక్క గొలుసు అమ్ముకురమ్మని సీనుకు ఇస్తే వాడు కాస్త జైలు పాలయ్యాడు.
6: వాడుంటే కులో నాలో చేసి కలో గంజో తాగించేవాడు.
7: నీకా వయసు అయిపోయింది, కాలు చెయ్యి స్వాధీనంలో లేవు. నాకా ఒంట్లో ఓపిక పోయిందయ్యా.
6: అడుక్కు తిందామంటే ఆత్మాభిమానము అడ్డు వస్తుంది. చివరికి ఉన్న ఒక్క నీకు ఇంత అన్నం పెట్టలేకపోతున్నాను.
7: ఎడవకయ్యా, ఎడవకు. ఎంతైనా బ్రతికి చెడ్డవాళ్ళం. కొడుకులా, కుక్కల్లా కోడళ్ళ కొంగులు పట్టుకొని ఊళ్ళకు పారిపోయారు. మన అతీగతి చూడకుండా కనీసం వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని సీనును చేరదీసి పెంచాము. ఈరోజు వాడు కూడా జైలు పాలయ్యాడు. అంతా మన తలరాతయ్యా.

0: సీన్. మూడేళ్ల వయసులో ఒక రైలు పెట్టెలో దిక్కు మొక్కు లేకుండా ఏడుస్తూ ఉంటే జాలిపడి తీసుకొచ్చి పెంచుకున్నాం. 12 ఏళ్ళు నిండేసరికి వాడే మనకు జీవనాధారమైనాడు. పాపం 2 ఏళ్ళుగా ఇంత తిండి పెడుతున్నాడు.
1: అవునయ్యా, వాడి బాల్యంలో మనము వాడికి ఆధారమయ్యాం. ఈ వృద్ధాప్యంలో వాడు మనకు ఆసరా అయ్యాడు. కానీ వీధి బాల్యం,
0: అసలు వాడు దొంగతనం చేయడం ఏమిటో, పోలీసులు ఎత్తుకుపోవడం ఏమిటో అంతా చిత్రంగా ఉంది. మనకు ఎవరూ తెలియదు, స్తోమత లేదు వాడిని విడిపించుకురావటానికి.
1: పోండేవయ్యా, పాపం జైల్లో 2 పూటలా ఇంత అన్నమన్నా పెడతారని విన్నాను. కనీసం వాడి కడుపున్నా నిండుతుందిలే. పైగా వాడికి చదువు కూడా చెప్పిస్తారట కదా. మనమా పండుటాకులు, ఎప్పటికైనా రాలిపోవలసిన వాళ్ళమే.
0: మన పిచ్చి కానీ మనకు సుఖపడాల్సిన రాత ఉంటే కన్న కొడుకులే చూసేవాళ్ళు. ఇలా పెంచిన వాడి మీద ఆధారపడి భంగపడతామా?
1: ఆకలిస్తుందయ్యా.
0: అబ్బే లేదే, నిన్న తిండి ఇంకా అరగలేదు. ఏదైనా ఉంటే నువ్వు తిను.
1: నా దగ్గర ఎందుకయ్యా దాస్తావు? నువ్వు ఆకలికి తట్టుకోలేవు, చిన్నప్పటి నుండి చూస్తున్నాను.
0: ఈ కలికాలంలో మనకు దేవుడిచ్చిన శిక్ష ఆకలి. ఓసే అచ్చమ్మ, అలా బయటకు పోయి ఏదైనా పని దొరుకుతుందేమో చూసొస్తా.
1: నీకోసం అటుకులు దాచానయ్యా. ఈ గుప్పెడు అటుకులు తిని కాసిన్ని మంచినీళ్లు తాగి ఎండ తగ్గిన తర్వాత వెళ్ళవయ్యా.
0: అబ్బే నాకెందుకు లేవే, నువ్వే తినవే.
1: పిచ్చి బుచ్చయ్యా, నువ్వు తిను. నువ్వు తింటే నేను తిన్నట్టే కదయ్యా.
0: వద్దే, ఇద్దరం శరీ సగం తిందాం. బ్రతికినంత కాలం బ్రతుకుదాం. నన్ను బ్రతికించి నువ్వు చస్తే నాకు దిక్కేవరే.
1: అయ్యా చీచీ, అలాంటి మాటలు నీ నోటి వెంబడి రానీయకయ్యా. మనకు మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. సుందరయ్య మన సీను సంగతి కనుక్కుంటానన్నాడు.
0: ఎవరు? బడిపంతులు సుందరయ్య? కనుక్కోమను, మనకు చదువు రాదు. వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతికి చితికిపోయాం. పొలం పుట్టు అంత అమ్ముకున్నోళ్ళం. ఎవరు ఒకరిని నమ్ముకోవాలి కదా. కానీ అలాగే కానీ
2: సేను, నీతో కొంచెం మాట్లాడాలి.
3: ఓ లాయర్ గారా?
2: నా పేరు సురేష్, నీ తరపున వాదిస్తున్నాను. నువ్వు నాకు సహకరిస్తే నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తాను. నాకు నిజం చెప్పు.
3: నాకెవ్వరి సహాయం అక్కర్లేదు.
2: సేను, నన్ను నీ అన్నగా అనుకో. నిజం చెప్పు, నువ్వు దొంగతనం చేశావా?
3: చేశాను, అందుకేగా నన్ను జైల్లో వేసింది.
2: నేను నమ్మను.
3: మరి నన్నెందుకు జైల్లో వేశారు?
2: నువ్వు అబద్ధం చెబుతున్నావు.
3: కనిపించేది అబద్ధం ఎలా అవుతుంది?
2: సేను, నీకెవ్వరి నుంచి భయం లేదు, నీకు రక్షణగా నేనుంటాను. అసలు ఏం జరిగిందో చెప్పు.
3: సురేష్ అన్నయ్య గారు, నా దగ్గర డబ్బు లేదు. కేసు గెలిపించి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారేమో, చిల్లి గవ్వ నా దగ్గర లేదు.
2: సేను, నాకు నువ్వేమి ఇవ్వక్కర్లేదు. కేవలం నీ మీద జాలితో చేస్తున్నాను. నీ ముఖంలో తెలివితేటలు కనిపిస్తున్నాయి. చిన్నవాడివి, జీవితంలో పైకి రావలసిన వాడివి. ఎందుకు దొంగని ముద్ర వేసుకుని భవిష్యత్తును పాడు చేసుకుంటావు?
3: బీద వాళ్ళకేం భవిష్యత్తు ఉంది? కాలే కడుపుకు అన్నం సంపాదించుకోవడానికి టైం ఉండదు.
2: నో, నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, సంఘంలో గౌరవంగా బతకాలి.
3: మీరు నాకు ఆశ చూపుచున్నారా? మీరు చెప్పేవి చూడాలంటే కళ్ళు కనే కన్నుండాలి. కానీ బీదతనంతో మా కళ్ళు ఎప్పుడో గుడ్డివైపోయాయి.
2: సేను, పోనీ నువ్వు ఆ గొలుసు ఎక్కడి నుంచి దొంగిలించావో చెప్పు.
3: నే చెప్పేదేమిటి, పోలీసులు చెప్పారు కదా.
2: నో, నాకు నీ నోటి నుండి వినాలనుంది. ఎలా కాజేశావా గొలుసు? ఏం మాట్లాడవేం.
3: నేను దొంగనైనప్పుడు నేను చెప్పినా మీకేం ఉపయోగం? ఎలాగో వాళ్ళు నాకు శిక్ష వేస్తారుగా.
2: సేను, నీ తెలివితేటలు చదువులో చూపిస్తే పైకి వచ్చేవాడివి. నువ్వు చెప్పనంత మాత్రాన ఆ గొలుసు నువ్వు ఎలా చేజిక్కించుకున్నది నాకు తెలియదనుకున్నావా? నేను తలుచుకుంటే.
3: తలుచుకోవాల్సిన అవసరం లేదండి,

0: పోలీసు రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంటారు. నేను ఎలా కొట్టేసింది?
1: శీను, నీ మొండితనంతో నాలో సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఒక అభాగ్యుడికి శిక్ష పడకూడదన్న తపనతో నేను ఈ కేసు టేకప్ చేశాను. నా వృత్తికి న్యాయం చేకూర్చాలి కాబట్టి నిన్ను బ్రతిమాలుతున్నాను.
0: వృత్తి న్యాయం సార్, మీకు తెలుసా ఏ తప్పు చేయకుండా జైల్లో ఎంతమంది కుళ్ళిపోతున్నారో, చేయని తప్పుకే ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారో మీకు తెలుసా? చాలా మందికి మీ వాళ్లే అన్యాయం చేశారు, డబ్బు కోసం వాళ్ళని నేరస్తులుగా నిరూపించారు.
1: శీను, ఇంత చిన్నవాడివి నీకు ఇవన్నీ ఎలా తెలుసు?
0: జీవితం నేర్పిన పాఠాలు. ఈ 10 రోజుల్లో జైలు గోడల మధ్య నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు మాత్రమే.
1: ఆహా, ఇంకా ఏం నేర్చుకున్నావు?
0: న్యాయదేవతకు చెవులే కాని కళ్ళు లేవని, ఆ చెవులకు కూడా చెవుడుందని, ఎవరు గట్టిగా అరిస్తే వారి మాటే వినిపిస్తుందని.
1: ఆల్ రైట్, నిజం నిద్రపోదని నిరూపిస్తా.
2: ఏయ్ ముసలాడా, ఆ సామాన్ ఇలా వరండాలో పెట్టు.
3: చిత్తం, నా పేరు బుచ్చయ్య అండి, ముసలాడు కాదు.
2: నీకొక పేరు కూడా ఉంది, ఇంత ముసలాడివి, రోషం వచ్చిందే.
3: మేం కూడా నీలాగే యవనంలో ఉండి ముసలాళ్ళం అయ్యామమ్మా.
2: సర్లే, నీ రిక్షాలో రావడమే నేను చేసిన బుద్ధి తక్కువ పని. కారు చెడిపోయిందని పనులు మానుకోలేంగా, కూరలు కొందామని మార్కెట్కి వస్తే అదేం కర్మో, నీ తప్ప ఇంకో రిక్షా దొరకలేదు. ఒంట్లో ఓపిక లేని వాడివి రిక్షా ఎందుకు వేసావయ్యా? నేను నడిచి వచ్చినా నీకంటే ముందు వచ్చేదాన్ని.
3: కానీ సామాన్లు ఎలా వస్తాయండి?
2: అందుకే కదయ్యా నీ బోర్డు రిక్షా ఎక్కింది. సర్లే, ఆ సరుకులు అలా వరండాలో పెట్టు. చిచి, సంచిలో నీ కింద పడేసావే, కూరలన్నీ నేలపాలయ్యాయి. అరే, నువ్వు కూడా పడ్డావే, లేలే.
3: కళ్ళు తిరిగి పడ్డానమ్మా.
2: చచ్చా, అంత ఓపిక లేనివాడివి పనిలోకి ఎందుకు వచ్చావు? హాయిగా ఇంట్లో కూర్చుని తిని పడుకోవచ్చుగా, వధవసంతా.
3: అమ్మా, మీకంటే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఐశ్వర్యం ఉంది, మాకు రెక్కాడితే గాని డొక్కాడదమ్మా. ఈ కూరగాయలన్నీ సంచిలో వేసి లోపలికి తెస్తా.
2: వద్దులే, మళ్ళీ పడేస్తావు. నేను తీసుకుపోతా గాని ఇదిగో నీ కూలి 5 రూపాయలు.
3: చల్లగా ఉండాలమ్మా, ఇవాళ్ళకి మమ్మల్ని బ్రతికించావమ్మా.
2: 5 రూపాయలతో మనుషులు బతుకుతారా? పిచ్చివాడు పాపం. ఈ కాలంలో 5 రూపాయలకి విలువ ఏముంది కనుక?

0: వస్తున్నా.
1: ఎవరు కావాలి?
2: సరస్వతి గారు కావాలండి. మీరు?
1: నా పేరే సరస్వతి. మీరు?
2: నా పేరు సురేష్.
1: నాతో ఏం పని?
2: చెబుతా, ఇలా వీధి గుమ్మంలోనే ఉంచి మాట్లాడతారా, లోపలికి రానిస్తారా?
1: ఓ సారీ, రండి రండి, కూర్చోండి. ఇంతకీ మీరొచ్చిన పని చెబితే.
2: ఈ మధ్య మీ నగలు పోయినట్టున్నాయి కదూ.
1: మీ గని దొరికాయా?
2: ఎంత ఆశ, పాపం.
1: ఆశే ఉందిలేండి, అవి మా పూర్వీకులు చేయించిన నగలు, ఎప్పటికైనా దొరుకుతాయని నా నమ్మకం. ఇంతకు మీకు ఆ నగలకు మీరేమైనా పోలీసులా? ఎక్కడో చూసినట్లేదే.
2: ఆఫ్ కోర్స్, నేను పోలీసును కాదు, కానీ ఆ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న వ్యక్తిని, అంటే న్యాయవాదిని.
1: ఐసీ, మీరు లాయర్ అన్నమాట.
2: ఉన్నమాటే.
1: కానీ మీకు నాతో ఏం పనో అర్థం కావటం లేదు. నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంతే.
2: అదే సీను కొంపముంచింది.
1: సీనునా? ఎవరు?
2: అతడు ఒక బాలుడు. అతడు మీ గొలుసు అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారు.
1: మై గాడ్, నా గొలుసు దొరికిందా? దాంతోపాటు ఇంకా వడ్డాణం, చేతి కడియాలు, ఉంగరాలు వకీరా చాలా ఉన్నాయే.
2: అవి ఇంకా దొరకలేదు. పోలీసులు మిమ్మల్ని ఇంకా పిలిపించలేదా గొలుసు గుర్తుపట్టడానికి?
1: అంతకు మునుపు కొన్ని నగలు చూపించారు, నావి కావని చెప్పాను. నా నగల ఫోటో ఒకటి ఉంటే ఇచ్చేసేవారికి గుర్తుపట్టమని, ప్రతిసారి నన్ను పిలవద్దని, దొరికిన తర్వాత కబురు చేయమని చెప్పానండి.
2: ఎందుకు అలా చెప్పారు?
1: ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ భుజంగరావు కూతుర్ని మాటిమాటికి పోలీస్ స్టేషన్కి వస్తే ఏం బాగుంటుంది?
2: ఓ, ప్రెస్టేజ్ ప్రాబ్లం. ఇంతకు ఆ నగలు ఎలా దొంగిలించబడ్డాయో తెలుపుతారా?
1: ఎన్నిసార్లు చెప్పాలండి మీరు?

0: ఇచ్చిన స్టేట్మెంట్ చదవలేదా?
1: మీ నోటి నుంచి విందామని ప్లీజ్.
0: ఆ రోజు రాత్రి హఠాత్తుగా నాకు మెలకు వచ్చింది. నా బెడ్రూమ్లో ఏదో చప్పుడైంది. కళ్ళు తెరిపిడి పడలేదు. ఇంతలో అల్మారా తీస్తున్న శబ్దం వినిపించింది. ఎవరని గట్టిగా కేకేశాను. చప్పుడు ఆగిపోయింది. మళ్ళీ నాకు నిద్ర పట్టింది. మళ్ళీ అలికిడికి లేచాను. ఎవరో తలుపు తీసుకుని పోతున్నారు. దొంగ దొంగ అని అరిచాను. లైట్ వేస్తూ, కానీ అప్పటికే అతను గోడ దూకి పారిపోయాడు. అల్మారా తీసి ఉంది, కానీ నా నగలు చూస్తే లేవు.
1: అతను ఎలా ఉన్నాడు, పిల్లవాడా?
0: వీపు కనిపించిందండి. మరీ ఎత్తు కాదు, మరీ పొడుగు కాదు, మరీ లావు కాదు, మరీ పొట్టి కాదు. పిల్లవాడైతే కాదు.
1: ఓ, దొంగతనం చేసింది కుర్రాడు కాదన్నమాట.

0: ఇక్కడ సీను అనే కుర్రాడు
1: తెలుసు తెలుసు బాబు, కానీ నీకు వాడితో ఏం పని?
0: మీరు వాడికి ఏమవుతారు?
1: కాస్త ఆగండి బాబు, ఈయనెవరో మన సీనుని గురించి అడుగుతున్నాడు, కొంచెం బయటికి రావయ్యా.
2: లేడని చెప్పి పంపించేయి.
1: పనిలో ఉన్నాం బాబు.
0: నేనే లోపలికి వస్తానమ్మా, మీ పని అయ్యేదాకా కూర్చుంటా.
1: అది కాదు బాబు, గొప్పోళ్ళు మాలాంటి బీదోళ్ల పూరిపాకల్లోకి వస్తారా బాబు?
0: బుచ్చయ్య, మీ అనుమతి లేకుండా మీ ఇంట్లోకి వచ్చాను, ఈ చెక్కపెట్ట మీద కూర్చోవచ్చా?
2: కూర్చోండి బాబు. గొప్పోళ్ళు మాతో ఏం పని? ఓసే బాబుగారికి మంచినీళ్ళు
1: తాగుతారో తాగరో, మన నీళ్లు తాగితే ఏ రోగాలు వస్తాయో పాపం.
0: అచ్చమ్మా, నాకేం అభ్యంతరం లేదు, ఇవ్వండి.
2: నీ పేరేంటి బాబు?
0: నా పేరు సురేష్. అబ్బా, కొండలో నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి.
1: సీను నీకు తెలుసా బాబు?
2: వాణ్ణి ఎప్పుడన్నా చూసావా బాబు?
0: జైల్లో ఉంటే చూశా. మీరు వాణ్ణి పెంచుతున్న వాళ్ళు అంతేగా?
1: నీకంతా తెలిసినట్లుంది బాబు, సీను మా బిడ్డ కాదు, మాకు దొరికిన బిడ్డ.
2: 3 ఏళ్ల వయసులో దొరికాడు, మేమే సాక్కుంటూ ఉన్నాం.
0: మరి దొంగతనాలు చేయకూడదు అని చెప్పలేదా?
1: దొంగతనమా? నా బిడ్డ, నా బిడ్డ చెయ్యడు బాబు.
2: సీను చాలా మంచి కుర్రాడు, అస్సలు చెడు తలపెట్టాడు. చిన్నప్పటి నుంచి కాస్తో కూస్తో పనిచేసి మా పొట్ట నింపుతున్నాడు.
0: వాణ్ణి బడికి పంపించలేదా? ఇంత చిన్నప్పుడే పనిలో పెట్టారా?
1: బడా మింగడానికి మెతుకు లేదు. వేలకు వేలు పోసి ఫీజులు కట్టి పుస్తకాలు కొని వాణ్ణి స్కూలుకు పంపడానికి మాకు స్తోమత ఎక్కడ ఉంది బాబు?
2: బ్రతికి చెడ్డవాళ్ళు, ఒకప్పుడు బడుగు రైతులం. ఈ కరువు కాటకాలతో వ్యవసాయం వచ్చిరాక ఉన్న పొలం అమ్ముకొని నమ్ముకున్న కొడుకులు రెక్కలొచ్చి ఎగిరిపోతే పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఊరొచ్చి బ్రతుకుతున్నాం బాబు. మాకు తలకొరివి పెడతాడనుకున్న సీను జైలు పాలయ్యాడు బాబు, జైలు పాలయ్యాడు.
1: తిండికి లేక ఉన్న ఒక్కగాను ఒక్క గొలుసు అమ్మి డబ్బు తెమ్మని పంపిస్తే పోలీసులు పట్టుకుపోయారు.
0: మీరు గొలుసు ఇచ్చి పంపారా? ఎలా ఉంటుందా గొలుసు?
2: సన్న గొలుసు, మా అచ్చమ్మ తన తల్లి గుర్తుగా దాచుకున్న నగ ఓ 2 తులాలు ఉంటుంది. ఓ 6-7 వేలు వస్తే చిన్న వ్యాపారం పెట్టిద్దాం అనుకున్నాం సీనుతో.
0: బాగా ఆలోచించుకోండి, 10 తులాల రాళ్ల నెక్లెస్ కదా మీరు ఇచ్చి పంపించింది.
1: మా దగ్గర అంత ఖరీదైందే ఉంటే ఇంత బాధపడతామా బాబు? ఆ గొలుసు అమ్మడం కూడా నాకు ఇష్టం లేదు. ఏదో మా తలకొరికి పనికొస్తుందనుకున్నా, కానీ సీనుకు ఒక జీవనోపాధి కల్పించాలని అమ్మమని ఇచ్చాను.
0: సీను జులాయిగా తిరగడా? అనాథ బాలుడు కదా, దొంగతనాలు అలవాటు చేసుకోలేదా?
2: ఏమన్నావు బాబు? సీను అనాథ, ఇంకో మారా మాట అంటే నే ఊరుకోను. మేం బ్రతికుండగా వాడు అనాథ ఎలా అవుతాడు బాబు, ఎలా అవుతాడు?
1: సీను జులాయి కాదు బాబు, రోడ్డు మీద దొరికినప్పుడు మేము పెంచుకోకపోతే నువ్వు చెప్పినట్టు జులాయిగా మారేవాడు. చిల్లర దొంగతనాలకు అలవాటు పడి రౌడీలాగా మారి సంఘానికి బరువు అయ్యేవాడు. కానీ మేము

0: తెలుసుకొని వాణ్ణి అనాథలు కాకుండా చేశాం బాబు.
1: మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా. మీరు ధనానికి పేదలు కావచ్చు, గుణానికి కాదు, బాధ్యత గల పౌరులుగా ఒక బాలుణ్ణి తీర్చిదిద్దారు. నేటి బాలలే రేపటి పౌరులు.
2: ఇంతకీ మీరెవరు బాబు?
1: నేను లాయర్ని. సీనుని నిర్దోషిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నవాణ్ణి.
0: చల్లగా ఉండాలి బాబు. ఏ అమ్మకందో, దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు, చల్లగా చూడాలి.
3: తమ్ముడు.
4: ఎవరు నువ్వు? నాకెవరు అక్కర్లేరు.
3: నన్ను సరస్వతి అని అంటారు.
4: నాతో నీకేం పని?
3: చెబుతాను. సీను, కొంచెం ఆ గది చివరిదాకా వెనక్కి తిరిగి నడిచి చూపించు.
4: ఎందుకు?
3: ఏం లేదు, నువ్వెలా నడుస్తావో చూద్దామని. ప్లీజ్, బుజ్జు కదూ, వెనక్కి తిరిగి అలా చక్కగా వెళ్ళమ్మా.
4: నడిచాను చాలా.
3: హో, నువ్వు కాదైతే. ఆ నడక నీది కాదు, నా నగలు దొంగతనం చేసింది నువ్వు కాదు. నువ్వు నిర్దోషివి సీను.
4: సురేష్ గారు,
3: సీను దొంగ కాదు.
1: థ్యాంక్ యూ సరస్వతి గారు. సీను, ఇప్పటికన్నా చెప్పే నిజం, ఆ గొలుసు నీ చేతికి ఎలా వచ్చింది?
4: అరే, నేను దొంగతనం చేశానంటూ ఉంటే?
3: అరే, నువ్వు చెయ్యలేదని పోగొట్టుకున్నదాన్ని నేనే చెప్తున్నాను కదా.
1: సీను, నీకోసం నీ బుచ్చయ్య అచ్చమ్మ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వాళ్లకు తిండి లేక ఎన్ని రోజులు పస్తులున్నారో నీకు తెలుసా?
4: తాతయ్య నాన్నమ్మ పస్తులున్నారా? అయితే వాడు 10,000 ఇవ్వలేదా?
3: ఎవరు, ఎవరి ద్వారా 10,000 పంపించావు?
4: ఏం లేదు, ఏం లేదు, నాకేం తెలీదు.
1: సేను, నువ్వేదో దాస్తున్నావు. ఎవరు 10,000 ఇస్తానన్నారు మీ తాతయ్యకు? వాడెందుకు ఇస్తానన్నాడు? చూడు, ఎవరినో నమ్మావు? తినడానికి తిండి లేక ఒంట్లో ఓపిక లేకపోయినా రిక్షా లాగుతున్నాడు మీ తాతయ్య. ఇవాళ్ళో రేపు అన్నట్లున్నారు. వాళ్ళను వాదుకోవా? ఎల్లకాలం ఇలాగే జైల్లో ఉండిపోతావా?
3: సీను, నువ్వు దొంగలు కాదని నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు జైల్లో ఉండాలనుకుంటున్నావో అర్థం కావటం లేదు. సరే, అయితే నిన్ను విడిపించడానికి నా నగలు పోయాయని నేను పెట్టిన కేసు వాపస్ తీసుకుంటాను. పోతే పోయాయిలే 10,00,000.
4: వద్దు వద్దు, అసలు ఏం జరిగిందంటే,

0: ఒరే సీను, ఇటు రారా.
1: ఓ జగ్గు మావా,
0: ఎక్కడికి రావా పరుగు?
1: గొలుసు అమ్మమ్మని తెలిసిన అంగడి పేరు చెప్పి పంపించాడు మా తాతయ్య. ఉత్తరం కూడా ఇచ్చాడు.
2: అలాగా? ఒరే, నా దగ్గర గొలుసుంది, అమ్మి పెడతావా?
1: ఎద్దులా ఉన్నావు, నువ్వే పోయి అమ్ముకో.
0: ఒరే పిల్లగాడుదా, ఊరికే కాదురా, నీకు డబ్బిస్తా.
1: ఎంత?
0: ఓ 1000 రూపాయలు ఇస్తా. చాలా?
1: చాలదు, 10,000 కావాలి.
0: సరే ఇస్తాను, కానీ ఊరికే కాదు. నీవు పోలీసులు దొరికితే నా పేరు చెప్పకుండా ఉండటానికి, నా బదులు జైల్లో ఉండటానికి. మీ తాతయ్యకి ఇస్తాను డబ్బు.
1: అది జరిగింది. తాతయ్య వాళ్ళు ఇచ్చిన గొలుసు అమ్మడం నాకిష్టం లేదు. దాన్ని భద్రంగా దాచి జగ్గు ఇచ్చిన గొలుసు తీసుకుని అంగడికి వెళ్ళాను. కానీ పోలీసులు ముందే అన్ని అంగడ్లకు సమాచారం అందించినట్లున్నారు. అంగడివాడు ఫోన్ చేసి పోలీసుల్ని పిలిపించి నన్ను అరెస్ట్ చేయించాడు.
3: సరే, రేపు కోర్టులో నువ్వు మాకు చెప్పిందంతా చెప్పాలి.
4: ఆర్డర్, ఆర్డర్.
5: యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన చాకచక్యంతో సీనుతో ఓ కట్టుకథ చెప్పించాడు. పాపం కోర్టు ఆ కాకమ్మ కథలు నమ్మి సీనును విడిచిపెడుతుందని భ్రమపడుతున్నాడు.
3: నో యువర్ ఆనర్, సీను జరిగింది చెప్పాడు, కట్టుకథ కాదు. యువర్ ఆనర్, సీను అన్నెం పుణ్యం ఎరుగని బాలుడు. జగ్గు కనిపించి డబ్బులిస్తానని ఆశ చూపాడు. ఆ ఆశతో ఆ నెక్లెస్ అమ్మడానికి ప్రయత్నించాడు, అంతే. అంతకుమించి ఈ దొంగతనానికి ఆ బాలుడికి ఏ సంబంధం లేదు.
5: యువర్ ఆనర్, దొంగ సొమ్మలు అమ్మడం కూడా నేరమే. సీను అమాయకుడేం కాదు, పోలీసుల ఇంటరాగేషన్లో కూడా పెదవి విప్పలేదు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు పెద్ద క్రిమినల్గా మారే అవకాశం ఉంది. అందుకని యువర్ ఆనర్, సీనును బాల నేరస్తుల చట్టం ప్రకారం శిక్షించండి.
3: యువర్ ఆనర్,

0: ఈ చట్టాలు శిక్షలు ఎందుకోసం ఉన్నాయి? దారి తప్పిన పౌరుణ్ణి దారిలోకి తీసుకురావడానికి. కోర్టు కేవలం నేరస్తుడి శరీరానికే శిక్ష విధిస్తున్నది, వక్రించిన అతని బుద్ధిని సంస్కరించడం లేదు.
1: మిస్టర్ సురేష్, నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి?
0: యువర్ ఆనర్, సీను బాల నేరస్తుడు అని ప్రాసిక్యూషన్ వారు వాదించారు. కానీ అతడు ఆ తప్పు చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తించలేదు. కేవలం తన వాళ్లను పోషించుకోవడానికి తాను జైలు పాలయ్యాడు. అతనికి జైలు శిక్ష విధించి అతని సున్నితమైన మనస్సును దెబ్బతీసే బదులు గౌరవనీయులైన జడ్జి గారు అతడు గౌరవంగా జీవించడానికి, తన వారిని పోషించుకోవడానికి సరైన వసతులు కల్పించాలని కోరుతున్నాను.
2: ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇలా ప్రతి నేరస్తుని శిక్షించకుండా వదిలిపెడుతూ ఉంటే చివరికి సంఘంలో నేరస్తులే మిగులుతారు. ప్రతి నేరం వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకని
0: యువర్ ఆనర్, అసలు క్రిమినల్స్గా ఎందుకు మారుతున్నారు? బడాబడా వ్యాపారస్తుల పిల్లల్ని ఈర్ష్యా ద్వేషాలతో కిడ్నాప్ చేస్తున్నారు. కొందరి అవయవాలు ఖండించి అడుక్కు తినేవాళ్లుగా మారుస్తున్నారు. బుచ్చయ్య అచ్చమ్మలు సీనును దత్తత తీసుకుని సాకుతున్నారు. కాబట్టి సీను నేరస్తుడిగా మారలేదు. ఆ ముగ్గురు మిగతా వారికి ఆదర్శమయ్యారు.
1: సరస్వతి గారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా?
3: ఎస్ యువర్ ఆనర్, సీనును చూస్తే చిన్నప్పుడు కిడ్నాప్ అయిన నా తమ్ముడు గుర్తుకొచ్చాడు. సీను నా తమ్ముడు అవునా కాదో తెలీదు, కానీ యువర్ ఆనర్, విరిసే మొగ్గ ఎప్పటికీ వాడకూడదు. మొగ్గ వికసించి పుష్పించి పరిమళాలు పంచాలి. అందుకే యువర్ ఆనర్, మీరు వాణ్ణి విడుదల చేస్తే నా తమ్ముడుగా స్వీకరించి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దుతాను. వాడి తాతయ్య నాయనమ్మలకు కూడా సాయం చేస్తాను.
1: వాదోపవాదనలు విన్న మీదట సీనుని నిర్దోషిగా గుర్తించి విడుదల చేస్తున్నాను. జగ్గును పట్టుకోవలసిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను. ఇన్నాళ్ళు సీనును పోషించిన అచ్చమ్మను బుచ్చయ్యను అభినందిస్తూ సరస్వతి గారి నిర్ణయాన్ని హర్షిస్తున్నాను. సురేష్ లాంటి వృత్తికి అంకితమైన లాయర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను.
3: సురేష్ గారు, చాలా థ్యాంక్స్.
0: నేనే మిమ్మల్ని అభినందించాలి. సరస్వతి గారు, సీనును వాడి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. విరిసే మొగ్గను వాడనీయకూడదన్న మీ నిర్ణయం అభినందనీయం.
4: అమ్మా సరస్వతి, కొడుకులు కోడళ్లు కూడా పట్టించుకొని మమ్మల్ని చీరదీస్తానంటున్నావు, చాలా సంతోషం.
5: ఈ వృద్ధులకు అవసాన దశలో ఇంత ఆశ్రయం ప్రసాదించావమ్మా. 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లమ్మా.
6: విరిసే మొగ్గ నాటిక విన్నారు. రచన శ్రీ కె విజయప్రసాద్. ఈ నాటికలో సీను చిరంజీవి డింపుల్, సరస్వతి శ్రీమతి ఎం వేణుమాధవి, అచ్చమ్మ శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, డిఫెన్స్ లాయర్ సురేష్ శ్రీయుతులు జగర్లపూడి శాస్త్రి, బుచ్చయ్య బిడి పాల్, ప్రాసిక్యూటర్ ఏ శ్రీధర్రావు, జడ్జ్ ఇ రాజశేఖర్ రెడ్డి, జగ్గు పిడి కిరి, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటిక ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
7: మీరు ఇంతవరకు విరిసే మొగ్గ నాటిక విన్నారు. ఇప్పుడు విందాం ఓ ప్రకటన.
8: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై. దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి తీన్మార్ ఈ చిత్రం నుండి మణిశర్మ సంగీత నిర్వహణలో కారుణ్య పాడిన పాట

విన్న పాట రామయ్య వస్తావయ్య చిత్రంలోంది. గానం రంజిత్ బృందం. సంగీతం సమకూర్చిన వారు ఎస్ఎస్ తమన్. కార్యక్రమంలో తర్వాత విందాం మంచి మనసులు. ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం, స్వరకల్పన ఇళయరాజా.

శ్రుతులు సంధ్యరాగం వింటున్నారు, తర్వాత విందాం. మణిశర్మ సంగీత సారథ్యంలో రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, చిత్రం పేరు అతడు.

తర్వాత విందాం. సాహిత్యం ఈ స్మృతి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గానం రాజేష్ శ్రేయ ఘోషాల్, చిత్రం అందాల రాముడు

0: సంధ్యారాగంలో చివరిగా మీరు విన్న పాట తాజ్మహల్ చిత్రంలో ఉంది. ఇంతటితో సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలుంటాయి. ఢిల్లీ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకోవచ్చు. అభిరుచి కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. 8:00 మహిళా ప్రభలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణలో మహిళల పాత్ర గురించి శ్రీమతి సి లీలావతమ్మ గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ. 8:30 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలుంటాయి. 9:00

0: 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:30 తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. హలో కర్నూలు ఎఫ్ఎం. 10:00 ఏకచిత్రగానంలో అల్లరి మొగుడు చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలు రాత్రి ఎప్పటిలాగే 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
0: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.

പരോപകാരം പരമധർമ്മം. കോപം ശത്രുവു, ശാന്തം മിത്രുഡു. വിനയമേ മനുഷ്യക്ക് ഗൊപ്പ ആഭരണം. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి.

0: President Drobdi Murmu today called for deeper economic engagement between India and Moldova, saying the two countries have immense potential to expand cooperation in several high-growth sectors. The president was addressing the India-Moldova Business Forum in Chisinau today. Referring to the vision of Viksit Bharat 2047, President Murmu said India seeks partnerships based on trust and shared prosperity, while Moldova's strategic location and skilled workforce offer promising opportunities for the Indian business. Earlier, President Murmu and her Moldovan counterpart, Maia Sandu, held delegation-level talks. She also paid floral tributes at the monument of Stefan Cel Mari Sfânt in Chisinau. The Supreme Court has asked the Solicitor General to take instructions if a special investigation team, SIT, can be set up to probe the alleged embezzlement of donations at Ram Temple in Ayodhya, Uttar Pradesh. It also asked the parties not to politicize the Ram Temple donation row. The court said that the Ram Temple donation row is a simple case of commission of crime and the court is just to ensure proper investigation. The Solicitor General told the court that SIT was constituted to probe allegations and now the state police is investigating it. The apex court will hear the plea again on 27th of this month when Uttar Pradesh government will apprise it about the SIT probe in matter. Union Minister Jagat Prakash Nadda today met the representatives of protesters in New Delhi. In a social media post, Mr. Nadda said a proposal came from the protesters to hold talks with the government and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial atmosphere and initial verbal discussion was held in detail with their delegation and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్
5: ఆర్బిఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. వార్తల వివరాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఈ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా దీపం 2.0 పథకం

0: లబ్ధిదారులకు ఇచ్చే రాయితీని క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49% లోటు వర్షపాతం ఉందని చెప్పారు. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో 2వ రోజు పర్యటిస్తున్న మంత్రి దుర్గేష్ టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్లో పర్యాటక ఆతిథ్య రంగాలకు విశేష ప్రాధాన్యం కల్పించిందని, అందులో భాగంగా పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10,000 మంది యువతకు పర్యాటకం, ఆతిథ్య రంగంలో స్కిల్ కౌన్సిల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్ ఇండియా టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారిని ప్రొఫెషనల్ టూర్ గైడ్స్గా తీర్చిదిద్దాలని మంత్రి దుర్గేష్ ఆయనను కోరారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ఈరోజు రాసిన లేఖలో కోరారు. అదేవిధంగా జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతినివ్వాలని కూడా కోరారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన మూడు సరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని ఆ లేఖలో వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేలా ఆక్వాకల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామంలో స్థానికంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 32 మండలాల నుంచి ఎంపికైన 237 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం 47,40,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రశంసా అవార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యార్థులే బలమైన పునాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యాచక వృత్తిలో ఉన్న బాలలను తిరిగి పాఠశాలలకు రప్పించి చదువుకునేలా ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్ చెప్పారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, బస్టాండ్, సంత మార్కెట్లలో భిక్షాటన చేస్తున్న 11 మంది బాలలను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 4 బీహార్, 4 ప్రకాశం జిల్లా, మరో 3 తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. కొంతమందికి పాఠశాలల్లో పేర్లున్నాయని, వారందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు మార్కెట్ ఏరియాల్లో రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం 11 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 4 బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, 4 మనకి ప్రకాశం జిల్లా పిల్లలు ఉన్నారు, మిగతా వారు ఇక్కడ పిల్లలే. అయితే వీరు స్కూలు నమోదైతే జరిగింది, కానీ చదువు అనేది కొనసాగించట్లేదు. ఈ పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేరెంట్స్ ద్వారా ఎక్కడైతే నమోదయ్యారో ఆ పాఠశాలలో వీళ్ళు రెగ్యులర్గా చదివేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: దేశంలో 91% పోర్టులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో విజయవంతంగా నడుస్తున్నాయని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు 29 ఏళ్లుగా పీపీపీ విధానంలోనే విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విధానం ద్వారానే పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు.

0: రామాయపట్నం పోర్టు పనులు ఇప్పటికే 80% వరకు పూర్తి చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తప్పుపట్టారు. పీపీపీ విధానం అంటే అమ్మడం కాదని స్పష్టతనిచ్చారు. ఈ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా రూపొందించబడ్డాయని మంత్రి తెలిపారు. 1500 కోట్ల రూపాయల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస గ్యారంటీ ఆదాయం ఎంజీఆర్, 12% తగ్గని ఈక్విటీ వాటా వంటి నిబంధనలను ఒప్పందంలో స్పష్టంగా పొందుపరుస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే విఘ్నేశ నరేంద్ర వర్మరాజు తదితరులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి సమాన విద్యావకాశాలు కల్పించాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమన్నారు. మానసికంగా బుద్ధిమాంద్యం పిల్లల ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు భవిత సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని మంత్రి వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. భక్తిరంజని కార్యక్రమం రేపు ఉదయం 6:10 ఉంటుంది. ఇందులో సిద్ధార్థ శ్రీనివాస్ ఆలపించిన శ్రీరామస్వరాలు భక్తి గీతాలుంటాయి. సూక్తి సుధా కార్యక్రమంలో 6:30 డాక్టర్ డి నాగరాజు గారి హితోక్తులు. పొలం పనుల కార్యక్రమం ఉంటుంది 6:35. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు. 7 గంటలకు లలిత గీతం. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు రిలే అవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే సైకో సొమాటిక్ డిసార్డర్స్ గురించి, అలాగే మెదడు చేసే ఆలోచనలు, శారీరక రుగ్మతల గురించి సైకాలజిస్టు డాక్టర్ సి జ్యోతిర్మయ గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు మున్నగా అంశాలుంటాయి రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:30 విజయవాడ కేంద్రం నుండి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో మానసిక శారీరక దివ్యాంగుల కేంద్రం కర్నూలు అంబికాశేషు కేంద్రం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11 గంటలకు వివిధ్ భారతి

విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాల్లో ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 ప్రసార వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుల అనుభవాలుంటాయి. అలాగే సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ జానపద గీతాలు ప్రసారమవుతాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. 8:00 తుంగభద్ర కథలు. ఇందులో ఎరుక శ్రీ కె విజయప్రసాద్ గారి కథానిక ప్రసారమవుతుంది. 8:15 చిత్రసీమ. 8:30 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు రిలే వింటారు. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్రగానంలో గోవిందుడు అందరివాటిలే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా గజదొంగ ఈ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినండి. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి చంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, అల్వార్ శ్రీనివాసరెడ్డి, దశరథిరెడ్డి, రుక్మారెడ్డి, గాలిరెడ్డి, కుసుమ, సుమిత్ర, కవిత, వసుంధర, జయంతి, రాధ, అయ్యన్నగౌడ్, దుర్గయ్య గౌడ్, నాగేంద్రగౌడ్, నాగమణి, కృష్ణకుమార్, రాఘవేంద్ర, రమేష్, ప్రవీణ్, ప్రసాద్, మమత, శిరీష, జ్యోతి, జోష్ణ, ఆరాధ్య, కుర్మయ్య, మహేందర్, రవికుమార్, శిరీష, సాయి, శంకర్, లక్ష్మి, లక్కీ, లాషా, కీర్తి, చిన్న, మహేష్, మానస, భాగ్యమ్మ, మణెమ్మ, వెంకటస్వామి, వేణు. ఇంకా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, భన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సన్నత్ ఉల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్. వీరంతా కోరుతున్న పాట గజదొంగ చిత్రంలోంది.

అభిరుచులు. తర్వాత శ్రోతలు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల్లో లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాసా నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక్క, బండి కిషోర్, హరిప్రియ, ఏ నవీన్ గౌడ్, వర్షిణి, చిన్నారి, ఇంకా గుజ్జేటి శ్యామ్ కుమార్, రక్షణ వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట మూడు ముళ్ళు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీతం సమకూర్చిన వారు రాజన్ నాగేంద్ర.

అభిరుచిలో తర్వాత కల్పన ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం వినండి. గీత రచన వేటూరి, స్వరకల్పన చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా బాబురావు, రజనీ నరసింగరావు, వెంకటేష్, జందం నరహరి, రవికుమార్, జీడి పెంటయ్య, కోటి రాము, పైడితల్లి పువ్వల ఈశ్వర్రావు వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, బుజ్జి, సాత్విక్, కార్తికేయ, పవిత్ర, భువన్. వీరేందరి కోరిక మేరకు కల్పన చిత్రం నుండి ఈ పాట.

అభిరుచిలో తర్వాత ఇదాలోకం ఈ చిత్రం నుండి వీరామకృష్ణ పేసుశీలు ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్, నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ళ యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. వీరంతా కోరుతున్న పాట ఇదాలోకం చిత్రంలోంది.

తర్వాత కర్నూలు జిల్లా కర్నూలు చిత్తరివీధి నుండి శ్రుతులు భీమద్దయ్య సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, ఇంకా వారి కుటుంబ సభ్యులు. సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి కేసక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరంత కోరుతున్న పాట డ్రైవర్ రాముడు చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీత నిర్వహణ చక్రవర్తి.

తర్వాత శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, భానుశ్రీ, రింకీ, రితిక, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శుభరాణి, అశోక్ బాబు. వీరంతా కోరుతున్న పాట మహారాజు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పేసుశీల. వేటూరి సాహిత్యం ఇది. చక్రవర్తి సంగీతంలో మీరు వింటున్నారు.

తర్వాత అంతులేని కథ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, సాహిత్య మాత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిత్తూర నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రజనీకుమార్, వెన్నెలమ్మ, దుర్గారావు వారి కుటుంబ సభ్యులు. అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కుమ్రయ్య, గంగాధర శ్రీనివాస్ వారి మిత్రులు.

వికట కవిని నేను వినండి, ఒక కథ చెబుతాను. కాకులు దూడని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో చక్కని

వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. నాలుగు వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. పట్ట పుట్టేనుగు పచ్చగ నూరేళ్ళు వర్షి.

భాగము చేసిన చిలుకమ్మ తొలగినమ్మా. మీరు వినే పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి అభిరుచి కార్యక్రమం రేపు ఉదయం 8:35 ఉంటుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అలాగే 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోల్డేవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతిదేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షో తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక ఖతర్ కి నీవ్ రఖి. ఉన్నోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో

స్పీకర్ సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచి పెట్టడంతో సభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపైన పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోలోని స్టెఫెన్ సెల్మారేసీస్ ఫాంట్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్టపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపైన తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం

0: చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచీరలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 56 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో ఎల్ నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక ఈ అంశం వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమ.
3: రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు ఎల్ నినో ఈ నేపథ్యంలో పంటల ప్రణాళిక అన్న అంశం పైన రైతు సోదరులందరికీ అవగాహన కల్పించడానికి ఈ టాపిక్ ఎన్నుకోవడం జరిగిందండి. ఇది మనం మొదటగా ఎల్ నినో అంటే ఏంటి అని, ఆ ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో మన ప్రణాళిక ఎలా ఉండాలి, ప్రస్తుతమున్న ఖరీఫ్ సీజన్లో పంటల ప్రణాళికలపైన రైతులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జాగ్రత్త వహించాలి అన్న అంశం పైన మనము ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఎల్ నినో అనేది ఏంటంటే తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక సముద్ర సహజ ప్రక్రియ ఇది. ఈ కారణంగా ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఎల్ నినో అనేది. కాబట్టి ప్రపంచంలో ఎన్నో దగ్గర్ల కొన్ని చోట్ల అధిక వర్షపాతము, తుఫానులు, వరదలు, మరికొన్ని చోట్ల లోటు వర్షపాతము, కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, నీటి వనరులపైన ప్రభావము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వెరసి మొత్తంగా వివిధ దేశాలపైన ఆహార భద్రత పైన గణనీయమైన ప్రభావం చూపిస్తుందండి ఈ ఎల్ నినో. సాధారణంగా కొన్ని సంవత్సరాలలో ఎల్ నినో ఏర్పడి అది బలహీనంగా, మధ్యస్థంగా, బలమైనదిగా ఉన్నప్పటికి కూడా హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్ అన్న దాని మూలంగా భారతదేశం పైన ఈ ప్రభావం కొంచెం తగ్గి సాధారణ వర్షపాతం సంభవించిన సంవత్సరాలు అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి లోటు వర్షపాతం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 2026వ సంవత్సరము జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా కొంత ఎక్కువ తీవ్రత కలిగిన ఎల్నినోగా పరిగణిస్తూ సూపర్ ఎల్నినోగా దీన్ని పిలుస్తున్న నేపథ్యంలో జాతీయ అంతర్జాతీయ సంస్థ

సంస్థలు లేదా మన భారత వాతావరణ సంస్థ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి ముందస్తు సూచనలు జారీ చేశారండి. ఇదేంటంటే ఏప్రిల్లోను మే నెలలో జారీ చేసిన దాన్ని బట్టి మనకు ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు కొంత అధికంగా సాధారణం కంటే నమోదయ్యే అవకాశం ఉందని, ఉక్కపోత, వేడి గాలులు ఇలాంటి ప్రభావం ఉంటుందని మనకు తెలియజేశారు. దీని మూలంగా ఏంటంటే ఈ ఎల్నినో 2026 గురించి ఈ భారత వాతావరణ సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో వర్షపాతము ఓవరాల్గా, అంటే మనం చూసుకున్నట్టయితే ముందు సంవత్సరాల్లాగా కాకుండా కొంత సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొంత ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనము అనుభవిస్తున్నట్టుగా సమ్మర్ వంటి వేడి ఎక్కువగా ఉన్నటువంటి దినాలు కంటిన్యూ అవుతున్నాయి. జూన్ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా ఈ జూన్ జూలైలో కూడా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ వర్షము లేకోని సీజన్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఎక్కువగా సాధారణం కంటే ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ పైన కొంత అప్రమత్తత కలిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అసహజ వాతావరణ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిని అధిగమించుకుని పంటలను సంరక్షించుకునే దిశగా మన పంటల ప్రణాళిక లేదంటే మనం సాగు పద్ధతుల్లో కొంత మార్పులు, చేర్పులు ఇలాంటివి చేపట్టి కొంత విజ్ఞత కలిగి వాతావరణాన్ని గమనిస్తూ వ్యవసాయం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు మనం పంటలను ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకుని కొంత సుస్థిర దిగుబడులు సాధించేదానికి మనకు అవకాశం ఉంటుందండి. మామూలుగా మనం చూసుకున్నట్లయితే సీజన్ మొత్తం, ఖరీఫ్ సీజన్ మంచి వర్షాలు పడి సాధారణ వర్షాలు పడ్డప్పుడు ఉన్న పంటల స్థానంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు, అసాధారణ వాతావరణ పరిస్థితులతో పాటు ఎలాంటి పరిస్థితులు కూడా సాగుకు అనుకూలించినప్పుడు ఇలాంటి వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కోవటానికి మనం వేసుకునే పంటల్ని ప్రత్యామ్నాయ పంటలు అంటారండి. మామూలుగా సీజన్ గనుక మనకు మంచిగా ఉండి వర్షపాతం మనకు సాధారణ వర్షపాతమే నమోదైనప్పుడు మనం అన్ని రకాలైనటువంటి నీటి వసతి కింద పండే పంటలు, ఆరు తడి పంటలు, అదేవిధంగా వర్షాధార పంటలు అన్ని కూడా మనము సాగు చేసుకుంటాము. అలా అయితే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి పంటలన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ మన నేలలు ఎలా రకాలు ఉన్నాయి, మన నేల రకం ఏంటి, మన వర్షపాత లభ్యత గతంలో ఎలా ఉంది, నీటి అనుకూలత, ఏదైనా మనకు కష్టపరిస్థితి పంట మధ్యలో వచ్చినప్పుడు దానికి ఏదైనా రక్షక తడులు ఇచ్చుకోవటానికి నీటి అనుకూలత లేదా రిసోర్సెస్ ఏమైనా మనకు దగ్గరలో ఉన్నాయా అని, పంట కాలాన్ని బట్టి మనం ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంపిక చేసుకుంటే ఇలాంటి గడ్డు పరిస్థితులు, ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి అనిశ్చిత పరిస్థితినైనా ఆ పంట ఎదుర్కొని తట్టుకొని ఉంటుంది అని మనం ఆలోచించుకుంటూ ఇలా ఎదుర్కోవటానికి, ఇలాంటి కష్ట పరిస్థితులు తట్టుకోవటానికి రూపొందించుకునే ముందస్తు పద్ధతులు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, అన్నింటినీ కలిపి మనం సమగ్రంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అని పిలుస్తాము. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎన్నుకునే ముందర లేదా సాధారణ పంటలు వేసుకున్నా కూడా ఒకవేళ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు కొంత ముందస్తుగా ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఎలా ఉంది, బెట్ట పరిస్థితులు ఏ సమయంలో మనకు వచ్చేందుకు ఆస్కారం ఉంది, పంట పెరిగేందుకు అనువైన కాలం ఏది, మనకు ఆ సాధారణ పంటలు విత్తుకునే సమయం మనకు అనుకూలించినప్పుడు దానికి బదులుగా విత్తేటటువంటి రెండవ అనుకూలిత సమయం ఎప్పుడు, అన్న పరిస్థితులన్నిటిపైన కూడా రైతు సోదరులు కొంత అవగాహన కలిగి ఉండాలండి. అనిశ్చిత వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా ఇలాంటి వాతావరణ మార్పులైనా కూడా తట్టుకుని దిగుబడి అందించేటటువంటి పంటలు, రకాలు, తర్వాత నీటి వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు ఈ ప్రణాళికలో ప్రధాన భూమిక పోషిస్తాయండి. మామూలుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో ఎదురయ్యేందుకు మనకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అంశాలు ఏంటి అని గనుక మనం గమనించినట్లయితే మనకు వర్షపాతము అనిశ్చితి ఏర్పడే పరిస్థితి, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, పంట మధ్యలో ఏదైనా బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి అన్న పరిస్థితులు కానివ్వండి, పంట చివరి దశలో మనకు ఏదైనా బెట్ట పరిస్థితి ఏర్పడుతుందా అలాంటి పరిస్థితులు కానివ్వండి, లేదా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయా, అధిక వేడి దినాలు వస్తాయా, ఇలాంటి పరిస్థితులన్నీ మనం గమనించాలండి. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి మనకు ఋతుపవనాలు ఆలస్యంగా మొదలవ్వచ్చు, మొదలైనా కూడా అస్థిరంగా ఉండొచ్చు, ముందుకు కదలకుండా అక్కడితో ఆగిపోయి
పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి.

తర్వాత సాధారణం కంటే కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకు కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. వర్షపాతాలు దినాలు ఖరీఫ్ సమయంలో మనకు 25 నుంచి 30 రోజుల్లో మనకు వర్షం పడాల్సిన దినాలు తగ్గి సరైన వర్షపాత విస్తరణ అన్నది లేకోకుండా పోవడం వల్ల కూడా పంటలు ఆయా దశలలో కొంత ఈ లోటు వర్షపాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తరువాత పంట విత్తేదానికి కానివ్వండి లేదా పంట మధ్యకాలంలో కూడా తగినంత తేమ లేకపోవడం వల్ల సకాలంలో మనం పంటలు విత్తుకోకపోవడం, ఒకవేళ విత్తుకున్నా కూడా సరైన తేమ లేనప్పుడు మొక్కలు ఎదుగుదల లేకపోవడం వంటి మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా పంట మధ్యలో లేదా చివర దశలో బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం ఏం ప్రణాళిక తీసుకోవాలి, ఎలాంటి మందుల పిచికారీ చేపడితే మన పంటను మనం కాపాడుకోగలము అన్న అంశాల మీద కూడా రైతులు కొంత అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకు తెలిసినట్లుగా ఈ అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలులు వీచే దినాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధిక నీటి అవసరత పంటలకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి మనకు మొక్కల ద్వారా లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, నేలలో నుంచి లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా పంటలో కొంత ఎదుగుదల లోపించి మనకు గడ్డు పరిస్థితులు మన ముందర ఉన్నట్లుగా మనకు కనబడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వర్షపాతంలో వచ్చేటటువంటి ఇలాంటి సమస్యలు అన్నిటి మూలంగా కూడా కొంత పంటలు ఆలస్యంగా విత్తుకోవడం జరగచ్చు. తర్వాత విత్తిన పంటలు సరిగ్గా మొలకెత్తకుండా పోవచ్చు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పొలాలలో సరైన మోతాదులో మనము సరైనంతగా మొక్కల సాంద్రత సరిపడినంతగా మనము లేకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పంట గిడసబారిపోయి పెరుగుదల లేకుండా ఉండడము, తర్వాత పంట పోషక లోపాలకు గురి కావడము, అధిక వేడి ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు మొక్కలలో సంపూర్తిగా ఎదుగుదల లోపించేసి పూత రాలిపోవడము, గింజ కాయలపైన ప్రభావం చూపడము, వీటన్నిటి మూలంగా దిగుబడులు కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మనం సాధారణ దిగుబడులు తీసుకోవటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలండి. వీటిని మనం గనక ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వస్తే నేలలో తేమ శాతం మనము ఎలా పెంచుకోవాలి అనే దానికి అవలంబించవలసిన చర్యలను కనుక మనం చూస్తే మన వర్షాధార భూముల్లో ప్రత్యేకంగా వర్షము సరినంతగా పడిన దగ్గరలా కొంత లోతు దుక్కులు చేసుకుంటాము. వర్షం తక్కువగా ఉన్న సమయాలలో మనం తేమ సంరక్షణ కోసం ప్రతి 3.6 మీటర్లకు ఒక నాగటి చాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే పడ్డ ప్రతి వర్షపు చినుకును కూడా మనము నేలలో దాచుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగా తేమను మనకు నేలలో పడ్డ చినుకు పడ్డట్టుగా మనము దాచుకునే విధానంగా సబ్సాయిలర్ కూడా మనకు చిజిల్ ప్లో అంటారు. దీంతో 45 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనము సాళ్లు చేసుకున్నట్లయితే మనకు అది మనకు దాచిపెట్టి పంటకు కావలసిన సమయంలో లోతు నుంచి కూడా ఇది పంట మొక్కలకు అందించగలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు వాలును బట్టి పొలంలో నీటి కుంటలు ఏర్పరచుకోవడము, తర్వాత వాలును బట్టి చిన్న చిన్న మడుల్లాగా తయారు చేసుకోవడం వల్ల కూడా మనకు పడ్డ నీటిని తేమని మనం దాచుకోవటానికి అవకాశం ఉంటుందండి. మనకు ఒక్కోసారి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ వర్షపాతము తక్కువ రోజుల్లో కురిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ నీటిని అంతటినీ కూడా మనం ఈ నీటి కుంటల్లో దాచుకోవడం వల్ల ఈ పొలంలో ఏర్పాటు చేసుకున్న నీటి కుంటల్లో మనము పంట ఎప్పుడైనా మంచిగా మనకు విల్టింగ్ అయినప్పుడు, డ్రై పరిస్థితులు వచ్చి బెట్టర్ పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం కొంత రక్షక తడులు ఇచ్చుకోవటానికి ఈ నీటిని వినియోగించుకోవడం వల్లంటి చర్యలు కూడా మనం చేపట్టి నేలలో తేమను నిల్వ చేసుకొని మనం పంటలకు వినియోగించుకోవచ్చండి. అదేవిధంగా ఈ వర్షాధార పంటలు ప్రత్యేకంగా మనం సాగు చేసుకునేటప్పుడు నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరైపోకుండా పంట వ్యర్థాలు, వేరుశనగ పొట్టు, ఎండుగడ్డి, ఎండాకులు మన పొలాలలో మనకు లభ్యమయ్యేటటువంటి ఈ వ్యర్థాలతో ఈ వరుసల మధ్య గనక మనము పంట వరుసల మధ్య గనక మనము కప్పి ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ రకంగా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటలు రకాల విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. ఏంటంటే ఇలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు కొంత తక్కువ నీటి అవసరం ఉన్నటువంటి ఎక్కువ వేడిని తట్టుకునేటటువంటి వంగడాలను ఎంచుకుంటే అది చాలా సమంజసంగా ఉంటుంది. మనకు ఎన్నో రకాలైనటువంటి రకాలు మనకు ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక రకాలుగా కాకుండా కొంత స్వల్పకాలిక రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలు కానివ్వండి, బిడ్డను తట్టుకునేటటువంటి రకాలు వేసుకోవడం చాలా ముఖ్యమండి. కాబట్టి నీటి లభ్యతను బట్టి ఎక్కువ నీటి వినియోగం ఉన్నటువంటి పంటలు మనకున్నాయి. ఈ వరి, వేరు, చెరుకు వంటి పంటలు, ఇలాంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి కొంత ఆరుతడి పంటలు మనకు తెలుసు, వేరుశనగ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి,
కానివ్వండి, చిరుధాన్య పంటలు ఇలాంటి పంటలను సాగు చేసుకోవడానికి మనం ప్రోత్సహించాలండి.

కాబట్టి రైతు సోదరులు కొంతవరకు వరి చెరక వంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి కొంత ఆరుతడి పంటలను ప్రోత్సహించుకుంటే మంచిది. మనకు తెలుసు, ఒక ఎకరా వరి పంట తీసుకుంటే మనము వాడేటువంటి నీటిని 4 ఎకరాల ఆరుతడి పంటలను పండించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బెట్ట పరిస్థితులు, ఇలాంటి వర్షపాతము మనకు తక్కువగా ఉన్న ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంత ఈ ఆరుతడి పంటలతో పాటు మనము పప్పు ధాన్యాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక పప్పు ధాన్యాలు అయినటువంటి ఈ మినుము కానివ్వండి, తర్వాత పెసర కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ప్రత్యేకంగా వర్షాధార భూముల్లో మనం గనక చూసుకున్నట్లయితే వేరుశనగ కానివ్వండి, కంది కానీ, ఆముదము, సజ్జ, రాగి, కొర్ర ఇలాంటి పంటలు, ఎన్నో పంటలు కొంత వేడిని తట్టుకుని, బెట్టను తట్టుకునే పంటలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పంటలను కొంత ఏక పంటగా కాకుండా ఈ ఏక పంటతో పాటు కొన్ని అంతర పంటలుగా, ఇప్పుడు ఆరుతడి పంటలతో అంతర పంటలుగా మనము ఇలాంటి పంటలన్నింటినీ కూడా సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు మనము ఈ గడ్డు పరిస్థితులను దాటుకోవటానికి, తట్టుకోవటానికి కూడా మనకు వీలుబాటు ఉంటుందండి. అదేవిధంగా మనము పంటలకు చాలా దగ్గరలో వరి పంట వేశారు ఈ సీజన్లో. ఈ వరి పంట నాట్లు కూడా చాలా దగ్గరలో ముగించారండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే రైతులు మామూలుగా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కొంత గాలి, పడమటి గాలి కూడా ఎక్కువగా ఉంటుంది, ఎండ కూడా ఎక్కువగా ఉన్న కారణంగా మనము నీరు కట్టేటప్పుడు కొంత ఉదయ సాయంత్ర వేళల్లో కట్టుకోవడం మంచిది. వర్షం లేని దగ్గర చాలా దగ్గరలో కూడా మనకు సెలైనిటీ ప్రాబ్లం వచ్చి వరి పంట ఎదుగుదల కొంత లోపించే అవకాశం కూడా ఉన్నందువల్ల రైతు సోదరులు సాయంత్రపు వేళల్లో కట్టిన నీటిని, వేడిగా ఉన్న నీటిని తీసివేసి చల్లవేళల్లో పొద్దున పూట నీరు కట్టుకోవడం చాలా మంచిది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా ఎక్కడైనా వరి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా కొంత వెట్ సీడెడ్ ప్యాడీ, ఆరుతడి పద్ధతిలో కానివ్వండి, నేరుగా విత్తే వరి, ఇక్కడైతే కొంత నీటి అవసరత తగ్గుతుందో అలాంటి పద్ధతుల్లో వరి సాగు చేపట్టుకుని నీటిని ఆదా చేసుకోవడం మంచిదండి రైతులు. అదేవిధంగా మనకు తెలుసు, కొన్ని ఆరుతడి పంటలు వేసుకునేటప్పుడు, వర్షాధార పంటలు వేసుకునేటప్పుడు నీరు మామూలుగా నిలవ కట్టుకోకుండా సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు ఉన్నాయి మనకు. బిందు సేద్యం ద్వారా, తుంపర్ల సేద్యము ఇలాంటి వాటితో నీటిని అందించినట్లయితే పంటకు తక్కువ నీటితో కొంత ఎక్కువ పంటను మనం రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకు తెలుసు మనం పండించే పంటలకు అన్ని వేళలా నీరు పెట్టాల్సినటువంటి అవసరత లేదు. కేవలము పంట తేమకు ఎక్కడ సున్నిత దశ, ఆ దశలను బట్టి నీటి మనకు ఎంత లభ్యత ఉందో దాన్ని బట్టి 1-2 రక్షక తడులు అందించుకోవడం ద్వారా కూడా మనం పంటను పూర్తిగా కోల్పోకుండా కొంతవరకు పంటను కొంచెం రక్షించుకోవటానికి మనకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ మనం పంట వేసినప్పుడు మధ్యస్థంగా కనుక డ్రై స్పెల్స్ వచ్చినట్లయితే, బెట్ట పరిస్థితి వచ్చినట్లయితే మనం కొంత రసాయనాలు పిచికారీ చేసుకోవడం మంచిది. మనకు తెలుసు, ఏదైనా బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు పొటాషియం నైట్రేట్ కానివ్వండి, 3-19 3-19 కానీ 0.5%, అంటే 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి అవసరం మేరకు మనం పిచికారీ చేసుకోవడం, ఆ బెట్ట పరిస్థితుల నుంచి కొంత మనము విడుదల వస్తుంది పంటకు. అదేవిధంగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా మనం ఎరువులు వేసుకోకుండా నేలలో సరిపడినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే కొంత ఎరువులు వేసుకున్నట్లయితే కూడా అది పంటకు కొంతవరకు మంచిదండి. ఋతుపవనాలు గనక మనకు ఒకవేళ ఆలస్యం గనక అయ్యి, ఋతుపవనాలు మొదలయ్యి ఆ తర్వాత వర్షాలు రావడం లేట్ అయినప్పుడు కూడా మనం వరి పంటలో నత్రజనిని సాధారణ పద్ధతిలో వేసుకుని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేసుకుని, 1-2 వంతులు దమ్ములో వేసుకొని, 1 వంతు అంకురం దశలో వేసుకుంటే కూడా మంచిది. అదేవిధంగా మనము ఈ ప్రత్యామ్నాయ పంటలు సాగులు చేపట్టడం, ఇప్పుడు సాధారణంగా మనకు వర్షాధార భూములు అంతట్లో కూడా జూలై ఆఖరి వరకు కూడా వేరుశనగ వేసుకోవచ్చండి ఒక బ్రాడ్ సోయింగ్ విండోలో. అయితే ఈ జూలై దాటిన తర్వాత మనము ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సి వచ్చినప్పుడు మనకు నేలలో ఉన్నటువంటి తేమను బట్టి మనము పంటను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒక్కోసారి మనం పంటలు తక్కువ వర్షపాతంలో విత్తిన తర్వాత కూడా దీర్ఘకాల బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ పంటకు తేమ కొరత ఎక్కువైనప్పుడు పంట మరి నిర్జీవంగా మారే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తిరిగి మళ్ళీ మనము దున్నుకొని విత్తుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో మనం బెట్టను తట్టుకునేటటువంటి స్వల్పకాలిక రకాల పంటలను మనము సాగు చేసుకుంటే మంచిది. ఈ వర్షపాత లోటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొంత వేరుశనగ కానివ్వండి, కంది కానివ్వండి, చిరుధాన్యాలు, అపరాలు, మరి ఉలవ లాంటి పంటలను గనక ఏక పంటగా వేసుకోకుండా అలసంద, అనుము, గోర్చిక్కుడు ఇలాంటి పంటలతో కొంత అంతర పంట సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా మంచిదండి. కాబట్టి

మనము ఖచ్చితంగా ఈ ఎల్నినో ఉన్న పరిస్థితుల్లో మనం ఈ కంటింజెంట్ ఏదైతే ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్నామో ఈ కంటింజెంట్ క్రాప్స్ అనేటి వాటి మీద మనము దృష్టి సారించాలి. ఈ ప్రత్యామ్నాయ పంటలు ఖచ్చితంగా వేసుకునేటప్పుడు మనము సరైన తేమలో చూసుకొని విత్తుకోవడం మంచిది. మనకు జూన్ రెండో పక్షం నుంచి జూలై రెండో పక్షం వరకు కూడా సాధారణంగా మన రైతు సోదరులందరూ కూడా వేరుశనగ విత్తుకుంటారు వర్షాధారంగా. అయితే ఆగస్టు నెలలో మాత్రము వేరుశనగ విత్తకుండా ఖచ్చితంగా ఈ కంది, ఆముదము, చిరుధాన్యాలు, అలసంద, అనుము వంటి పంటలను మనము విత్తుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో గనక మనం చూసుకున్నట్లయితే ఉలవ పంటను విత్తనం కొరకు మనము విత్తుకునేదానికి అన్ని జిల్లాలకు కూడా మనకు ఎంతో అనుకూలం ఉందండి. ఈ దక్షిణ మండలంలో మనకు తిరుపతి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, నెల్లూరు ఇలా ఈ 5 జిల్లాలలో కూడా మనకు వరి, వేరుశనగ ప్రధాన పంటలు అయినప్పటికీ కూడా ఈ నైరుతి ఋతుపవన ప్రభావము మనకు తక్కువగా ఉన్నప్పుడు మన నేలలను బట్టి మనకు కొంత

మండలంలో మనకు తిరుపతి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, నెల్లూరు, ఇలా ఈ 5 జిల్లాలలో కూడా మనకు వరి, వేరుశనగ ప్రధాన పంటలు అయినప్పటికీ కూడా ఈ నైరుతి ఋతుపవన ప్రభావము మనకు తక్కువగా ఉన్నప్పుడు మన నేలలను బట్టి మనకు కొంత తేలికపాటి నేలలు ఉన్నాయి, మన ప్రాంతంలో కొంత బరువు నేలలు కూడా ఉన్నాయి. కాబట్టి వాతావరణ పరిస్థితిని బట్టి మనము ఆయా పంటలు విత్తుకోవాలండి. ప్రత్యేకంగా మనం అన్నమయ్య జిల్లా మనం కనుక చూసుకున్నట్లయితే సాధారణ పంటలు మనకు వేరుశనగ, కంది, సజ్జ, ఈ చిరుధాన్యాలు ఇవన్నీ కూడా మనకు సాధారణ పంటలు. అయితే మనకు జూన్ మాసం అయిపోయింది. జూన్ మాసంలో వేరుశనగ, కంది, లేదా వేరుశనగలో కంది, లేదా వేరుశనగలో ఆముదము 7:1 నిష్పత్తిలో మనము అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. జూలైకి వచ్చేటప్పటికి కంది, సజ్జ, వేరుశనగ, కొర్ర, గోరుచిక్కుడు వంటి పంటలను 15 వరకు మనము వేసుకోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ వేరుశనగ, కంది, సజ్జ, గొర్ర, గోరుచిక్కుడు వీటన్నిటితో పాటు ఈ వేరుశనగ, కంది, లేదా వేరుశనగ, ఆముదము అంతర పంటలుగా మనం వేసుకోవాలండి. ఎందుకంటే పూర్తిగా వర్షాధారంగా ఆధారపడేటప్పుడు ఈ అంతర పంటలు మనం సాగు చేసుకున్నప్పుడు ఒక పంట మనం నష్టపోయినా కూడా ఇంకో పంట తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు మనము 2 పక్షంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కంది, ఆముదం వంటి పంటలను చిరుధాన్య పంటలతో పాటు వేసుకోవచ్చు. వీటితో పాటు కొంత అలసంద, అనప వంటి పంటలు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అన్నమయ్య జిల్లాలో కొంత బరువు నేలలున్న ఏరియాలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పంటలన్నిటితో పాటు కొంత జొన్న, పెసర కూడా మనము కాంబినేషన్లో అంతర పంటలుగా వేసుకోవచ్చు. రాగి పంటను కూడా ఆగస్టు మాసంలో వేసుకోవచ్చండి. వీటితో పాటు తప్పనిసరిగా ఏ జిల్లా అయినా కూడా ఇప్పుడున్న ఖరీఫ్ సీజన్కు కొంత పశుగ్రాస పంటలు పండించుకొని మన పశువులను కూడా మనము పశువుల ఆహారం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. తర్వాత కడప జిల్లా గనుక మనం వచ్చినట్లయితే సాధారణంగా వేరుశనగ, ఆముదము, కంది, సజ్జ ఇలా ప్రొద్దుతిరుగుడు పంటలు వేస్తారు. అయితే 15 వరకు కూడా వేరుశనగతో పాటు కందిని 7:1 నిష్పత్తిలో మనం అంతర పంటగా, 10:1, 11:1 నిష్పత్తిలో కూడా మనము వేసుకోవడానికి అవకాశం ఉందండి. 30 వరకు కూడా పై పంటలన్నిటితో పాటు మనము కొర్రలు కానివ్వండి, తర్వాత గోరుచిక్కుడు, అలసంద వంటి కూరగాయ పంటలు కూడా సాగు కూడా మనం చేపట్టచ్చండి. సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి మనము పెసర పంటను కూడా చిరుధాన్య పంటలతో పాటు మనం వేసుకోవచ్చు. అయితే మనకు ఈ ఖచ్చితంగా ఈ కడప జిల్లాలో కంది, పెసర పంట 1:5 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నా కానీ ఆముదము, కొర్ర 1:3 నిష్పత్తిలో వేసుకున్నా కూడా మనకు ఇలాంటి ఎల్నినో పరిస్థితి వచ్చినా కూడా ఈ పంటలు కొంతవరకు మంచిగా మనకు ఉండే అవకాశము ఉంటుందండి. చిత్తూరు జిల్లాకు విషయానికి వస్తే గనక చిత్తూరు జిల్లాలో కూడా కొంత వేరుశనగ, కంది 1 పక్షం వరకు, వేరుశనగ, కంది, ఆముదము 2 పక్షం వరకు వేసుకోవచ్చు. అయితే అంతర పంటలుగా వేరుశనగ, కంది, వేరుశనగ అనపను, వేరుశనగ కంది అయితే 7:1, వేరుశనగ అనప అయితే 10:1 నిష్పత్తిలో మనం వేసుకోవాలండి. జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు, C4 పంటలు కొంత ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి కాబట్టి ఇలాంటి పంటలను కూడా మనము చిత్తూరు జిల్లాలో సాగు చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఆగస్టు 1 పక్షం వచ్చినప్పుడు మాత్రము ఈ వేరుశనగ, కంది, వేరుశనగ అనప వంటి అంతర పంటలతో పాటు జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అలసంద కానివ్వండి, ఇలాంటి పంటలన్నీ కూడా మనము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు పశుగ్రాస పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చండి. తర్వాత ఆరుతడి పంటలు అయినటువంటి రాగిని కూడా మనము సాగు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ రాగి పంట వైపు కూడా కొంత మనము ఏరియాను మనం కేటాయించుకోవచ్చు. పెసర పంట కానివ్వండి, కొర్ర పంట కానివ్వండి, సెప్టెంబర్ మాసం అయితే కనుక ఉలవ పంట కూడా మనము చక్కగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత తిరుపతి జిల్లా విషయానికి వస్తే గనక మనము జనరల్గా ఇక్కడ నార్మల్ క్రాప్స్ వచ్చి మే నుంచి కూడా ఈ వేరుశనగ, నువ్వులు, కంది, ఆముదం అండి. అయితే జూన్ 2 పక్షం వరకు ఈ నువ్వులు పంట వేసుకుంటారు, వేరుశనగ వేసుకుంటారు నీటి వస్త కింద. 1 పక్షానికి వచ్చేటప్పటికి ఈ వేరుశనగ, కంది, తర్వాత చిరుధాన్యాలలో కొర్ర పంటను కానివ్వండి, అరికలు, సామలు, వరిగ పంట ఇలాంటి చిరుధాన్యాలన్నీ కూడా 1 పక్షం
పక్షం వరకు వేసుకోవచ్చు. తర్వాత జూలై 2వ పక్షంలో ఈ చిరుధాన్యపు పంటలు వేరుశనగ కందితో పాటు ఆముదాన్ని కూడా ఈ జూలై 2వ పక్షంలో మనం విత్తుకోవచ్చండి. అదేవిధంగా ఆగస్టు 2వ పక్షం వరకు కూడా కంది, ఆముదము, అలసంద, అనప, ఉలవ వంటి పంటలను విత్తుకోవచ్చు. అయితే ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ అంతా కూడా మనం ఉలవ పంట వేసుకోవడానికి, విత్తన పంటగా వేసుకోవడానికి ఉలవ చాలా అనుకూలమైన పంట అండి. అన్ని జిల్లాలలో కూడా

0: మన ఫోకస్ కొంత ఫాడర్ క్రాప్స్ కానివ్వండి, కొంత వెజిటబుల్స్ కానివ్వండి. సెప్టెంబర్ మాసం అయితే కనుక ఉలవ పంట మీద కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా మనకు ఈ ఉద్యాన పంటల ఆర్చర్డ్స్ ఉన్న దగ్గర కూడా మనము సెప్టెంబర్ మాసంలో కానీ లేదా ఆగస్టు 2వ పక్షం నుంచి కూడా మనము ఉలవ పంట తీసుకున్నట్లయితే మంచిది. ఈ వీటితో పాటు ఇంకా మనము కొన్ని ఇతర అంశాలను కూడా మనము దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు విత్తేందుకు తక్కువ సమయము, తక్కువ తేమ, కొంత తక్కువ పీరియడ్లోనే ఉంటుంది అనుకున్నప్పుడు మనము సీడ్ డ్రిల్ వంటి పరికరాలని కస్టమ్ హైరింగ్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకుని కొంత ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుంటే మంచిది. అదేవిధంగా మన పంటలలో నీటి వినియోగ సామర్థ్యం, మనకు తక్కువ తేమ, తక్కువ నీరు ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ ఎల్నినో కండిషన్స్ సెప్టెంబర్ వరకు కూడా ఒకవేళ ప్రొలాంగ్ అయిన పక్షంలో మనము మనకు ఈ బోర్లల్లో బావుల్లో ఉన్న నీటిని మనము దాచుకోవడము చాలా ఇంపార్టెంట్, పంటను చివరి వరకు కాపాడుకోవడం. కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండేటటువంటి ఈ డ్రిప్ స్ప్రింక్లర్ లాంటి వాటిని మనం చేపట్టడము, వరి పంటలో కూడా మనము ఆరారగా నీరు కట్టుకుంటూ ఉండడము మనకు మంచిదండి. అదేవిధంగా మనం బెట్టం తట్టుకుని సుస్థిర దిగుబడులు సాధించాలంటే మనకు ఎప్పుడు పాటించాల్సినటువంటి సూత్రము ఈ నేల ఆరోగ్య సంరక్షణ. కాబట్టి కొంత సేంద్రియము, జీవన ఎరువులు వాడడము, పచ్చిరొట్ట ఎరువుల వాడకం పెంచి మన సేంద్రియ కార్బన్ శాతం పెంచుకోవడం కూడా మనందరి అనితర బాధ్యత. రైతు సోదరులందరూ కూడా దీనివైపు దృష్టి ఉంచాలి. కాబట్టి ఖచ్చితంగా గడ్డి జాతి పంటలు కూడా కొంతవరకు వేసి మన పశువులు, జీవాల సంరక్షణ చేపట్టాలండి. వీటన్నిటికంటే మనం ఈ ఖరీఫ్ సీజన్ లో వివిధ యాప్స్ మనకు లభ్యమవుతున్నాయి. భారత వాతావరణ సంస్థ వాళ్ళు ఇతర సంస్థల సహకారంతో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ ఆధారిత వాతావరణ సూచనలు, ఇలా రకరకాలైనటువంటి సూచనలు, సలహాలు రైతులకు అందజేస్తున్నారండి. ఇలాంటి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఏమి రసం పీల్చు పురుగులు వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఎలాంటి రాబోయే వారంలో వర్షం వస్తుందా రాదా, టెంపరేచర్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకోవాలి, ఎక్కడైనా రక్షక తడులు అందించుకునే అవకాశం ఉందా, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాల స్థానాల నుంచి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మనము ఇలాంటి సూచనలు, సలహాలన్నీ రైతులకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యాజమాన్య చర్యలు కానివ్వండి, పురుగు తెగుళ్ల నివారణలు కానివ్వండి, ఏదైనా కానీ ఈ ఎల్నినో సమయంలో మనకు ఈ గడ్డు పరిస్థితులు వచ్చిన విధానంలో మనం వీటన్నిటి మీద దృష్టి పెట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మనం వ్యవసాయం కనుక చేసినట్లయితే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి మనము కొంత దిగుబడులు తీసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. పంట నష్టపోకుండా కొంత అంతర పంటల సాగు వైపు దృష్టి సారించినప్పుడు మనము ఒక పంట కొంత నష్టపోయినా ఇంకో పంట నష్టపోకుండా దీంతోపాటు కొంతవరకు ఈ కూరగాయ పంటల సాగు కూడా చేపట్టి సమగ్రంగా వ్యవసాయాన్ని గనుక మనము చేసుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి తక్కువ వనరులని ఎక్కువ సమర్థతతో గనక మనము వినియోగించుకొని మనకున్న నీటి వసతిని కూడా సమర్థవంతంగా మనం గనక వాడినట్లయితే పంటలు ఈ ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అనిశ్చిత వాతావరణ పరిస్థితులను తట్టుకొని కొంతవరకు మనం దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావం ఉన్న ప్రాంతాలన్నిటి వైపు కూడా మనం వేస్తున్న పంటలపైన, మనం వేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటలపైన కూడా మనం దృష్టి సారించి మంచి అవగాహన కలిగి మనకు గతంలో కూడా ఎన్నో ఎన్నెన్నో సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా రైతులకు చాలా వరకు అప్పుడు పంటలు ఏం పంటలు వేశారు అన్నటువంటి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని పంటల యాజమాన్యం చేపట్టి రైతులు లాభసాటిగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానండి.
1: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరింతవరకు ఎల్నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక ఈ అంశం విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరం.

0: అంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
5: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్చంద్ర గారు.
6: నమస్కారం అండి.
5: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
6: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1801 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని, లేదంటే వీడియో తీసుకొని కూడా, లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ, శాస్త్రవేత్తలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
5: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
6: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు,

0: వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెను వెంటనే దాన్ని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్నీ మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.
1: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
0: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ కానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
1: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
0: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో, మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది, నేరుగా మాట్లాడవచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెను వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మీ డేటాబేస్లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తున్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
0: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్లో ఉంటుంది, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము, తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదనేది మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి

0: అనేది ముఖ్యంగా. మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా, లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
1: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు. వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు, లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ, మేము ఎప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
0: ఒకసారి కిసాన్ సారథి లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకేని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేశాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేశాడు, అంటే డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేశాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారథ్ అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి. ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటూ ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు. ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చేర్చొచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము. చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి, మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండే రెగ్యులర్ గా ఇప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్గా మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
0: మహిళా రైతుల విషయం,
1: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా, వాళ్ళ మొబైల్స్ నంబర్స్ డేటాబేస్లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి, మనకు పూర్తి నెంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు. మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామో దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
0: కిసాన్ సారథి యాప్ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులు కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకి వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్లో ఉంటుందంటారా?
1: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గానీ వ్యవసాయం పరంగా, గ్రామీణ అభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ, కలెక్టరేట్ ద్వారా గానీ, లేదంటే ఐటీడీఏ గానీ, ఇతర ఎన్జిఓలు గానీ, చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధానించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మన నోటీసులో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అనేది మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే, సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు. మేము వాళ్ళకి డైరెక్షన్

0: అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి, భవిష్యత్తులో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయవచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
1: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింత వరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి మహిళా ప్రభలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణలో మహిళల పాత్ర గురించి శ్రీమతి సి లీలావతమ్మ గారి ప్రసంగం వింటారు.
1: అనగనగా ఒకప్పటి మనిషి ఎండ తగలకుండా, వానకు తడవకుండా, చలికి వనక్కుండా ఉండేందుకు ఓ గూడు, తినటానికి సరిపడా పంట, పండించుకోవటానికి కాస్తంత నేల ఉంటే చాలనుకునేవాడు. అందుకే ఏ మొక్క వేసినా విరగపడేంత సారవంతంగా ఉండేది నేల. అడవులు విస్తారంగా ఉండి వర్షాలు కురిపించేవి, నదులు జీవనదులై ప్రవహించేవి. అన్నీ కలిసి ఔషధంలా మారి మనిషి నూరేళ్లు హాయిగా బ్రతికేందుకు తోడుగా ఉండేవి. కానీ మనిషిలో రాను రాను ఆశ పెరిగింది. చివరకు బంగారు కోడిగుడ్డు కథలోలా దురాశపరునిగా మారి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అవును, ప్రకృతి కూడా కొన్ని నియమాలుంటాయి. కాదని అవసరానికి మించి ముందుకెళ్తే అనర్థమే. మనం నివసించే ఈ భూగోళం వ్యర్థ పదార్థాలతో నిండిపోయి చెత్తకుండి అన్నట్లు మారినది. సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రతి ఇల్లు జీరో వేస్ట్గా ఉండేది. ఎక్కడా కూడా కాస్తైనా వృధా అన్నమాట ఉండేది కాదు. పాలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా గాజు సీసాలలో అమ్మేవారు. ప్లాస్టిక్ బ్యాగ్లలో చెత్తను తీసుకువెళ్లడం అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు ఏ ఇంట్లోనూ బయట పడేసేంత చెత్త కనిపించేది కాదు. మార్కెట్కి వెళ్లేటప్పుడు వారి వెంట జనపనారతో తయారైన సంచి తప్పనిసరిగా ఉండేది. ప్లాస్టిక్ కవర్లు కనిపించేవి కాదు. ఏది వృధా అయ్యేది కాదు. మళ్ళీ మళ్ళీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంత పద్ధతిగా మన పూర్వీకులు జీరో వేస్ట్ జీవితాలను గడిపారు. మరి ఇప్పుడో రోజులు మారాయి. ఇళ్లన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ కవర్ల పాలు, ఉప్పు, పప్పు, పెరుగు, నెయ్యి అయినా, నూనెయినా, చారైనా, కూరైనా, చివరికి భోజనం కూడా పాపాయి బిస్కెట్లు, పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి తెచ్చుకుంటూ పాడు రోగాలను కూడా వెంట తెచ్చుకుంటున్నారు. ఘోరంత మేలు చేస్తూ కొండంత కీడును చేస్తోంది ప్లాస్టిక్ వ్యర్థం. వ్యర్థాల తగ్గింపు పర్యావరణాన్ని కాపాడుతుంది. వ్యర్థాన్ని తగ్గించే క్రమ పద్ధతుల్లో ముఖ్యంగా నిరాకరించడం, తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైక్లింగ్ మరియు కంపోస్టింగ్ మొదలైన విధంగా వ్యర్థాన్ని తగ్గించవచ్చు.

సంఘర్షాలను సృష్టించకుండా నివారించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గృహస్థులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వ్యర్థ పదార్థ సాధనాలను ప్రోత్సహించరాదు. పర్యావరణ హితం కోరని సరైన లేబులింగ్ లేని ఉత్పత్తులను కొనుగోలు చేయరాదు. ప్యాకేజింగ్ వినియోగాన్ని తగ్గించే ఉత్పత్తులను ఎంచుకోవాలి. వ్యర్థ పదార్థాలు ఏర్పడకుండా నిరోధించటం కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణలో చాలా ముఖ్యమైన పద్ధతి. వ్యర్థాలు ఏర్పడకుండా తొలగించే పద్ధతుల్లో రెండవ అంచె ఉత్పత్తుల పునర్వినియోగం. ఉదాహరణకు ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులకు బదులుగా నూలు బ్యాగులు వాడడం. ప్రకృతి దేవుడిచ్చిన వరం కాబట్టి చెత్తే కదా బయట పారేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ మున్సిపాలిటీలకు పంచాయతీలకు ఇదే పెద్ద సమస్యగా మారింది. చెత్త వేయటానికి సరైన అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అనే చెత్త రకాలను నిర్వీర్యం చేయటం చాలా పెద్ద సమస్యే. మనం చేయవలసిన పనిని చేయకపోవటం, చేయకూడని పనిని చేయటం, ఈ రెండు పర్యావరణం మీద ఏదో ఒక రూపంలో ప్రభావాన్ని చూపుతాయి. రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ అంటే వాడకాన్ని తగ్గించు లేదా వ్యర్థాలని తగ్గించు, తిరిగి ఉపయోగించు, కొత్త రూపంలోకి మార్చి వాడు. ఈ విషయాలను మనం అనుసరించాలి. మన ఇంట్లో, చదువుకునే బడిలో, పనిచేసే కార్యాలయంలో వస్తువులను జాగ్రత్తగా వాడుతున్నామా? ఏ వస్తువులను ఒక్కసారి మాత్రమే వాడి అవతల పారేస్తున్నాం? ఏ వస్తువుల నుంచి కొత్త రకం వస్తువులను తయారు చేస్తున్నాం? ఇలాంటి విషయాల మీద దృష్టి సారించి వ్యర్థాన్ని అర్థవంతంగా మలుచుకొని జీవనాన్ని సాగిద్దాం. మరి మన భూమిని కలుషితం చేస్తున్నదెవరు అంటే అది 100% మానవుడే. అతని అపారమైన మేధా సంపత్తితో, కొత్త ఆవిష్కరణలతో పునాది వేస్తూ మరొక వైపు వినాశనానికి బాటలు కూడా వేస్తున్నారు. మరి మానవుడు కలుషితం చేస్తున్న భూమిని మానవుడే సరిచేయాలంటే అందులో ప్రముఖ పాత్ర వహించేది స్త్రీ మాత్రమే. అందుకే ముందుగా భూమిని కలుషితం చేస్తున్న పదార్థాల విషయానికొస్తే అవి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సులు, కలుషితమైన చెత్త, ఫ్యాక్టరీల నుండి విడుదల చేసే కలుషితమైన నీరు మొదలైనవి. ఇవి రెండు రకాలు. అవి జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి. సమాజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వినియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అంటారు. వాటి వల్ల పర్యావరణానికి హాని తక్కువ శాతంలో ఉంటుంది. జీవ విచ్ఛిన్నం చెందనివి అంటే ఇవి సహజ ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చెందదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన పదార్థమే ప్లాస్టిక్. ఈ అందమైన వస్తువు ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే దీనివల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ప్లాస్టిక్ ఇది కేవలం పదం కాదు, వస్తువు కాదు, ఇది ఒక సంచలనం. భూమిని నాశనం చేసే నంబర్1 వస్తువు ప్లాస్టిక్. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు కావడంతో సిమెంటు మూటలు, బియ్యం మూటలు, ఒకటేమిటి, దాదాపు ఆహారపు ధాన్యాలన్నీ ప్లాస్టిక్ బ్యాగ్లలోనే ప్యాక్ చేయడం జరుగుతున్నది. షాప్స్లో, హోటల్స్లలో కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నది. ఇంతగా ప్లాస్టిక్ పదం మానవుని జీవితంలో ముద్ర వేసుకుపోయింది. ఉదాహరణకు ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ బాటిల్స్, ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్ మయమైపోయింది. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం భూమిలో అస్సలు కలవదు. ఈ విధంగా కలవని ప్లాస్టిక్ భూమిపైన ఒక పొరగా ఏర్పడి భూమి ఉపరితలంలోని నీరు భూమిలోనికి ఇంకకుండా, మొక్కలలోని వేర్లు భూమిలోనికి వెళ్లకుండా ఒక పొరగా అడ్డుకుంటున్నాయి. ఈ విధంగా నీరు ఇంకుపోకుండా చెట్ల పెరుగుదలకు మనిషి మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి దాపురిస్తుంది. ఇంత సమస్యగా మారిన ప్లాస్టిక్ అనే వ్యర్థ పదార్థాన్ని నిర్మూలించడంలో, రీయూస్ చేయడంలో స్త్రీ పాత్ర గురించి తెలుసుకుందాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఏర్పాటు చేస్తున్న చెత్త సంపద తయారీ కేంద్రాలు వేగం పుంజుకోవలసిన అవసరం ఉంది. 2015

తొలి విడతగా ప్రతి మండల కేంద్రంలో ఒకటి ప్రకారం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి తడి పొడి చెత్తను వేరు చేసి, వేరు చేసిన చెత్త వానపాముల ద్వారా వరి కంపోస్ట్లను తయారు చేయాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం హితోధికంగా నిధులు మంజూరు చేస్తోంది. ఇటీవల కాలంలో శుభశ్రీ పరమేశ్వరన్ వంటి మహిళలు ఇంజనీరింగ్ చదివారు. ఐటీ రంగంలో 10 సంవత్సరాలు పనిచేశారు. లెట్స్ టాక్ ట్రాష్ పుస్తకం ద్వారా జీరో వేస్ట్ గురించి ప్రచారం చేస్తున్నారు. వృధాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఆచరణ ద్వారా చూపుతున్నారు. ప్రధానంగా 3 సూత్రాలు. ప్లాస్టిక్ సీసాలలో నీళ్లు తాగడం మానేయాలి. ప్లాస్టిక్ స్ట్రాలు నిషేధించాలి. ప్లాస్టిక్ బ్యాగులను తిరస్కరించాలి. బాత్రూమ్, కిచెన్, వార్డ్రోబ్ వంటి ప్రదేశాలలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం చూడాలి. ప్రయాణాలలో పసిపిల్లలకు సంబంధించిన వస్తువులను కూడా జీరో వేస్ట్గా చూసుకోవాలి. ముఖ్యంగా డిస్పోజబుల్ డయాపర్స్, ప్లాస్టిక్ బొమ్మలను నివారించాలి. గతంలో ఏది వృధా అయ్యేది కాదు. గతంలో వస్త్రాలతో చేసిన సంచీలను మళ్ళీ మళ్ళీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. గాజు సీసాలలో స్త్రీలు పాత్రలతో వస్తువులను నిల్వ చేసుకునేవారు. పాతబడిపోయిన వస్త్రాలను ఇల్లు శుభ్రం చేయడానికి వినియోగించేవారు. బొగ్గులు కాలిన బూడిదతో గిన్నెలు తోముకునేవారు. వేప పుల్లలతో పళ్ళు తోముకునేవారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల ఆకులు, అలుములతో సొంతంగా కంపోస్ట్ తయారు చేసుకుని మొక్కల పెరుగుదలకు వాడవచ్చు. తాగి పారవేసిన కొబ్బరి బోండాలను పారవేయకుండా వాటిని ఎండబెట్టి వంట చెరకుగా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ వినియోగంతో వెదురు వస్తువులకు డిమాండ్ కరువు అవుతోంది. దీంతో వెదురు కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. గతంలో భవన నిర్మాణాలకు, ఇంట్లో ధాన్యపు నిల్వలకు, పొలాల్లో మట్టి పనులకు, ఇలా ప్రతి పనికి వెదురు గంపలు, బుట్టలు, అల్లికలతో కూడిన వస్తువులను వినియోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో వెదురుకు ఆదరణ తగ్గింది. ఇంటిలోని గాజు వస్తువులను దుమ్ము పడకుండా ప్లాస్టిక్ కవర్స్తో ప్యాక్ చేసుకోవడం, ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక యాప్ ద్వారా ప్లాస్టిక్ కవర్లలో భోజనం ఇంటికి వస్తుంది. భోజనం అయ్యాక అన్ని కవర్లను బయట పడేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో రోజుకు 1 టన్నుకు పైగా చెత్తను బయట పడేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్. ప్లాస్టిక్ బాటిల్స్ని, విరిగిపోయిన వాటిని ప్లాస్టిక్ స్ట్రాలను అందమైన ఆకారాలలో కట్ చేసి గృహ అలంకరణకు మరియు ఫ్లవర్ వాజ్గా ఉపయోగించవచ్చు. పగిలిపోయిన పెద్దవైన ప్లాస్టిక్ డబ్బాలలో మట్టిని వేసి చిన్న చిన్న పూల మొక్కలను నాటి పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ గ్లాసులతో ప్రయోగాలు కూడా చేయవచ్చు. తెగిపోయిన జడ రబ్బరు బ్యాండులను డ్రెస్ ముక్కలతో కొత్త రబ్బరు బ్యాండులను తయారు చేసుకోవచ్చు. గాజు వస్తువుల వినియోగం. పగిలిన గాజులను దారాలతో చుట్టి కూడా వాడవచ్చు. గాజులను దారాలతో చేసిన తరువాత దానిపైన స్టోన్ లేస్ కూడా పెట్టుకోవచ్చు. మామూలు గాజుల కంటే కూడా దారాలతో చేసిన గాజులు చేతులకు అందాన్ని ఇస్తాయి. పగిలిన గాజులను ఒకదానితో ఒకటి కూర్చి వాటిని గృహ అలంకరణకు వాడుకోవచ్చు. ఫలములు. ఫ్రూట్స్ని మనం ఎంత ఇష్టంతో తింటామో కదా, కానీ వాటి మీద ఉండే తోలును మాత్రం పారవేస్తున్నాము. కానీ ఈ పండ్ల తోలును పారవేయకుండా వాటిని ఎండబెట్టి పేస్ట్ చేసుకొని వాటిని ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్, నారింజ పండు అంటే వ్యాధుల నివారణకు అడ్డుగోడలా నిలిచే రక్షణ కవచాలని అర్థం. తడి చెత్త, పొడి చెత్త. ఇంట్లో పోగు చేయబడిన చెత్తలో ముందుగానే తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి తడి చెత్తని కంపోస్ట్ ఎరువుగా ఉపయోగించి మొక్కల పెరుగుదలకు ఉపయోగించవచ్చు. పొడి చెత్తను పోగు చేసి రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఆదాయాన్ని సంపాదించిన తెనాలి గ్రామ పంచాయతీ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ముగింపు. మరణిస్తాము అనే మాట నిత్యం గుర్తించుకుంటే మనిషి ఋషిలా జీవిస్తాడు అని పెద్దలు చెప్పినట్లు, ప్లాస్టిక్ భూతం పట్ల భయం ఉంటే ఈ అనర్థకర వ్యర్థాలను చాలా త్వరగా దూరం ఉంచగలం.
తద్వారా

0: ప్లాస్టిక్ రహిత జీవనం సాధించగలం. మిత్రులారా, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం నిర్మిద్దాం, పర్యావరణ హితకారకులం అవుదాం.
1: ప్లాస్టిక్ వ్యర్థాల నివారణలో మహిళల పాత్ర గురించి శ్రీమతి సి లీలావతమ్మ గారి ప్రసంగం విన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా మానవాళి ముందున్న అతిపెద్ద పర్యావరణ సవాళ్లలో ఒకటి. మన దైనందిన జీవితాల్లో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవటం వల్ల నేల, నీరు, గాలి తీవ్రంగా కలుషితమైపోతున్నాయి. ప్లాస్టిక్ అనేది తక్కువ ఖర్చుతో తేలికగా లభించే పదార్థం కావటం వల్ల కూడా అన్ని రంగాల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ప్లాస్టిక్ సులభంగా భూమిలో కలిసిపోదు. ఒక ప్లాస్టిక్ బాటిల్ లేదా కవర్ పూర్తిగా విచ్ఛిన్నం కావాలంటే 400 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. మనం ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులే మొత్తం వ్యర్థాల్లో దాదాపు 50% కంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని నిత్య జీవితంలో ఆపేయాలి.

ఇంతటితో మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్తసీమ కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, అడవి సింహాలు చిత్రం పేరు, సంగీత నిర్వహణ చక్రవర్తి.

విన్న పాట చిల్లర దేవుళ్ళు చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీత నిర్వహణ కేవి మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఘర్షణ. ఈ చిత్రం నుండి వాణి జయరామ్ ఆలపించిన గీతం.

0: అమర స్వరమే సాగే శృతిని నేనే.
1: మీరు విన్న ఈ పాటతో ఈనాటి చిత్తసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్తల వివరాలు. భారతదేశం వికసిత్ భారత్ 2047 దార్శనికత దిశగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ క్రమంలో విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సుపై ఆధారపడిన ఇతర దేశాల భాగస్వామ్యాన్ని భారత్ కోరుకుంటోందన్నారు. రాష్ట్రపతి తన 3 దేశాల పర్యటనలో భాగంగా మోల్డోవాలో అధికారిక కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ మోల్డోవా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తూ 1992 దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుండి భారత్ మోల్డోవా దేశాల మధ్య ఆత్మీయ స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం పట్ల ఉమ్మడి నిబద్ధతపై 2 దేశాల భాగస్వామ్యం ఆధారపడి ఉందన్నారు. మోల్డోవా కంపెనీలకు వాణిజ్యం, పెట్టుబడుల కోసం భారతదేశం మంచి వ్యాపార అవకాశాలను అందిస్తోందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: My visit to Moldova is the first state visit by an Indian president reflects India's commitment to deepening engagement with Moldova in all spheres, including political, economic, cultural, and people-to-people ties. I am accompanied by a large business delegation from India. Their presence demonstrates the growing confidence of Indian industry in Moldova's economic potential and its commitment to building long-term partnerships.
0: అంతకుముందు కిష్నావ్ నగరంలో రాష్ట్రపతి భవనంలో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ద్రౌపది ముర్ము మోల్డోవా రాష్ట్రపతి మయా శాండూతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా ప్రతినిధి బృంద స్థాయిలో ఈ చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే విపక్షాల ఆందోళనల వల్ల లోక్సభ రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల మరణించిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులు అర్పించింది. ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానికి కూడా సభ నివాళులు అర్పించింది. భారత్ ఖతార్ సంబంధాలను బలోపేతం చేయడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంతాప తీర్మానం అనంతరం ప్రశ్నోత్తరాల అంశాన్ని స్పీకర్ చేపట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్

సమాజ్వాదీ పార్టీలతో సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, హుందాతనాన్ని పాటించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరగా మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజ్యసభలో కూడా పలుమార్లు వాయిదాలు జరిగిన తరువాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే నూతనంగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను సభలో చర్చించాల్సి ఉందన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు అంతా సహకరించారు.

0: సభలు కూడా పలుమార్లు వాయిదాలు జరిగిన తరువాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే నూతనంగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ నివాళులు అర్పించింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను సభలో చర్చించాల్సి ఉందన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు అంతా సహకరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. దేశ యువత సామర్థ్యం అంతరిక్ష ప్రయోగాల దాకా సాగుతోందని గుర్తు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల వల్ల ప్రపంచానికి పెద్ద సంక్షోభం ఏర్పడిందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాలకు సంబంధించి అనేక అడ్డంకులను దేశం ఎదుర్కొందని చెప్పారు. అయినప్పటికీ భారత్ 7.7% వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియాం ప్రాప్త కీ హై. పిచ్లే వర్ష్ మాన్సూన్ సత్ర కే ఠీక్ పహలే భారతీయ నాగరిక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పర్ పహుంచా థా. భారత్ కా ఏక్ యువా స్టార్ట్అప్ అంతరిక్ష్ మే నయీ ఉడాన్ భరీ హై జో భారత్ కో ఆత్మవిశ్వాస్ సే భర్ దేతీ హై. విశ్వ మే భారత్ కా ప్రొఫైల్ సర్వమాన్య సర్వస్వీకృత బన్తా జాతా హై.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలిపింది. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈరోజు మాట్లాడుతూ, అధిక ఇథనాల్ మిశ్రమాలపై శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలను నిర్వహించడంతో పాటు సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన మీదటే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. E20 అనేది కొత్తగా లేదా అకస్మాత్తుగా ప్రవేశపెట్టిన ఇంధనం కాదని సురేష్ గోపి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10 శతాబ్దానికి పైగా ఇథనాల్ను రవాణా ఇంధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. భారతదేశపు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP కార్యక్రమం 2001లో ఒక పైలట్ ప్రాజెక్టుతో ప్రారంభమైందన్నారు. E20కి మారే ప్రక్రియ దశలవారీగా క్రమబద్ధంగా జరిగిందని కేంద్ర సహాయ మంత్రి వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPIలో చేరారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని తెలిపారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా, పారదర్శకంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వివిధ కార్యక్రమాలను చేపట్టాయన్నారు. మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి పెంచడానికి 1950 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం లక్ష్యంగా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించిన ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయిమాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు. వాతావరణం. రానున్న 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. IMD అంచనా ప్రకారం రాబోయే

0: రోజుల పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కేరళం, మాహే, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,151 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 443 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 24,238 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45 గా వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: relations in Eastern Europe. The participants were Professor Anshu Joshi, international affairs expert, and Nishit Kumar, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnstalks@gmail.com or WhatsApp on 928-909-4044.
1: Spotlight. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో కర్నూలు ఎఫ్ఎంకు స్వాగతం. టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినీ గీతాలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 259611, ఇంకొక నెంబర్ 259612. దూర ప్రాంతాల వారికి ఎస్టీడీ కోడ్ 0851. హలో కర్నూలు ఎఫ్ఎం.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి చేస్తున్నారండి?
2: కర్నూలు నుంచి.
1: కర్నూలు నుంచి చెప్పండి, ఏ పాట విందా?
2: పన్నెండు కాపురండి, సినిమాలో ఈనాడు కట్టుకున్న బొమ్మలేదండి.
1: పండంటి కాపురం వచ్చేస్తుందండి ఆ పాట. ఎవరెవరి కోసం?
2: పద్మావతి, ధనరాజు, వేణు, భవేశు, చరణ్, చంద్ర, గణేష్, రేణుక, విజిత, చరణ్.
1: ఇందరికోసం పాట వచ్చేస్తుందండి, వినేద్దాం. రైట్ అండి.

0: హలో కన్నుల ఎఫ్ఎం,
1: నమస్తే అండి. బాగున్నారండి?
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మైదపట్నం మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: అమ్మ రాజీనామా చేస్తున్నానండి. ఇక ఎవరు అని ఉంటుందండి ఆ పాట కావాలండి.
0: అమ్మ రాజీనామా
1: అవునండి,
0: చూసారా సినిమా?
1: చూసానండి.
0: అమ్మ రాజీనామా చేస్తే ఏమవుతుంది?
1: సంవత్సరంలో భావనండి అమ్మ మాస్తుంది కదండి. సంవత్సరంలో భావనండి అమ్మ మాస్తుంది కదండి. కానీ మీకు దైవం కదండి.
0: ఏ పాట అన్నారు? ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి మన దగ్గర.
1: ఇది ఎవరు అని ఉంటుందండి, ఎవరికి ఎవరు వేడుకోవాలని ఉంటుంది.
0: ఎవరు రాయగలరు ఆ పాటనా మీరు అడిగేది?
1: కాదండి, ఎవరు ఎవరు వేడుకోవాలని ఉంటుందండి.
0: ఇక్కడ వచ్చేసి నాలుగు పాటలు ఉన్నాయి, చెప్తాను చూడండి. ఎవరు రాయగలరు, ఇది ఎవరు అనేది ఒకటి ఉంది
1: ఇది ఎవరు అదండి
0: కాదా, సృష్టికర్త ఒక,
1: కాదండి ఇది ఎవరు,
0: ఇది ఎవరు వచ్చేస్తుంది ఆ పాట వినిపిస్తుంది తప్పకుండా.

0: హలో
1: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
0: నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
0: నా పేరు ధీరేందర్ యాదవ్ మేడం, కాంచనగర్ నుంచి మేడం.
1: చెప్పండి
0: మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. చేస్తుంటారా
0: మేడం? ఈ మధ్యలో కొంచెం బిజీ అయిపోవడం వల్ల వింటనే వింటున్నాం కానీ ఫోన్ చేయడం నిద్ర రాయడం తగ్గింది మేడం.
1: చెప్పండి
0: మేడం. మేడం చాలా అద్భుతమైన పాట విన్నా మేడం ఇందాక. మీరే మీకు నచ్చిన అమ్మ పాట మరొక పాట ప్రసారం చేయండి మేడం.
1: అమ్మ పాటనా?
0: అవును మేడం.
1: ఏది విందాం మరి? అమ్మ పాటలు చాలా ఉన్నాయి
0: మేడం. అది ఎవరు రాయగలరు అనే పాట ఉంది కదా మేడం, అమ్మను.
1: అమ్మ రాజిన మంచి కదా, ఎవరు రాయ ఆ పాటే కదా ఇప్పుడు విన్నింది.
0: ఇది వేరు మేడం.
1: కాదు కాదు, అవునవునండి. కానీ సినిమా పేరు ఐడియా ఉందా మీకు?
0: ఇదే మేడం, అమ్మ రాజీనామానే.
1: అందులోనే ఉందా?
0: అందులోనే ఉంది.
1: ఎవరు రాయగలరు? ఓకే విందాం మరి.
0: ఓకే మేడం, చాలా సంతోషం మేడం. చాలా రోజుల తర్వాత మాకు లైన్ కలిసినందుకు చాలా సంతోషం మేడం.
1: ఓకే అండి, మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు తగలని వాళ్ళకు తగిలితే రియల్లీ హ్యాపీ. మేము కూడా
0: చాలా సంతోషం.
1: రైట్ అండి, విందాం మరి.
0: ఓకే మేడం, నమస్కారం మేడం.
1: నమస్తే అండి.

0: హలో కన్నుల ఎఫ్ఎం,
1: హలో.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. చెప్పండి
1: మేడం. కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం.
0: చెప్పండి సార్.
1: మాకు సందడే సందడే సినిమా ఉంది మేడం.
0: ఉందండి.
1: దాంట్లో రావే రాజకుమారి అన్న సాంగ్ ఉంటుంది.
0: రావే రాజకుమారి పాట. ఇందులో చాలా పాటలు ఉన్నాయి. మీరు రేర్ గా ఈ పాట అడిగారు.
1: ఎందుకంటే ఇది బాగా జోక్ ఉంటది. వీళ్ళు జట్కా బండిలో వెళ్తా ఉంటారు, ఈ పాట పాడుకుంటా ఎంజాయ్ చేస్తారన్నట్టు సాంగ్ లో. అంటే ఇక్కడ హీరోయిన్లు ఆమె కొద్దిగా బొద్దుగా ఉంటది ఊర్వశి, అయినా కానీ సినిమాలో నటనే ముఖ్యం కాబట్టి ఆ నటనకి మనం నటనే ఆస్వాదించాలి. వాళ్ళు సైజ్ లో ఎలా ఉన్నారంటే
0: సందడే
1: వింటున్నారు అందరి కోసం. సందడే సందడి మేడం.
0: ఓకే అండి, విందాం మరి.
1: ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి. గుడ్ నైట్ అండి.
1: గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్.

0: సార్?
1: భక్త తుకారం మేడం, శ్యామసుందర అనే పాట.
0: భక్త తుకారం
1: మేడం
0: స్టార్టింగే ఉందా? శ్యామసుందర
1: సుందర ప్రేమ మందిర అనే పాట
0: ఉందండి, వచ్చేస్తుంది మరి.
1: మంచిది మేడం.
0: రైట్ అండి, విందాము.

0: హలో కర్నూలు ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేడం, మా పేరు జయన్న. మేడం, రాజేంద్ర అండి.
0: చెప్పండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: మంచిగా ఉన్నా మేడం.
0: అయిందా భోజనము?
1: అయింది మేడం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి?
1: మేడం, పల్నాటి సింహం మేడం.
0: పల్నాటి సింహం
1: ఉందా మేడం? కృష్ణాది.
0: పల్నాటి బ్రహ్మనాయుడు ఉంది, పల్నాటి పౌరుషం ఉంది, పల్నాటి సింహం ఉందండి. ఇందులో ఆయమ్మ అనే పాట ఒకటి ఉంది, ఈ కుంకుమతో ముక్కు పుడక. ముక్కు పుడకనా? వచ్చేస్తుంది ఆ పాట.
1: కోరుతున్నారు మేడం. రాజోళ్ళు జయన్న.

0: హలో కన్నుల ఎఫ్ఎం. హలో.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేడం నా పేరు నరేష్. మేడం కప్పూర్ నుంచి.
0: నరేష్ గారు, మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు, చేస్తూనే ఉన్నారు.
1: మేడం మీరు రేడియో వింటుంటే తెలుసుంటారు మేడం, ఇందాక చేసినాక రెగ్యులర్ చేస్తూనే ఉన్నారు మేడం. నేను
0: అంటే వాళ్ళు అదే ఒకరు వద్దు, మనం కరెక్ట్ ఉండాలి అని చెప్తున్నా కదా. నేను ఇందాక ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఒకరు చేస్తున్నారని మనం చేయకూడదు కదా. కరెక్ట్, మీరు వాళ్ళు చేస్తున్నారని మళ్ళీ మనం చేయాలనా? తప్పు మీద తప్పు, ఒక చేస్తున్నారని మనం చేయాలనా?
1: నాలుగు రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు మళ్ళీ.
0: నేనంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలనా? లేదు కదా, అది మరి మనం కరెక్ట్ ఉందాము, మనం కరెక్ట్ ఉంటే అయిపోయి కదా. రైట్ అండి, రైట్ అండి. హలో కర్నూల్ ఎఫ్ఎం.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు రవి మేడం.
0: చెప్పండి.
2: పాటలు వేస్తే అర్థం అవుతుంది మేడం, కొంచెం గుణం వేస్తారు మీరు.
0: ఏమండి?
2: పూర్తి వేయగలదు మేడం పాట.
0: ఏ పాట అండి, ఇందాక వచ్చిందా? అన్ని అన్ని 4 మినిట్స్ వరకు వస్తున్నాయండి పాటలు, అన్ని 4 మినిట్స్ వరకు. అప్పుడు కాల్స్ తీసుకోలేమండి, మొత్తం 4 కాల్స్ వస్తాయి ఇప్పుడు, 4 ఆర్ 5.
2: చేస్తారు మేడం, మరి అన్ని కొంచెం ఉన్నా సరిపోతుంది మేడం.

0: అన్నీ
1: చెప్పండి.
0: సాంబార్కి కట్ చేస్తారు మేడం. పూర్తి చేయండి మేడం.
1: సరే సరే అండి, ఇది టైం అయిపోతుంది, ఇంకో కాల్ తీసుకుందామని ఇదొక్కటి నేను తగ్గించేశాను
0: అదే
1: 3 మినిట్స్కి.
0: పాట తీసుకోండి మేడం.
1: పాట అయిపోయినాక చెప్పండి చెప్పండి, ఇప్పుడు ఏ పాట వింటారు?
0: పాండురంగడు పాట వేయండి మేడం.
1: అందులో ఏ పాట అండి?
0: బాలకృష్ణది అది మాతృదేవ అనేది మేడం.
1: మాతృదేవో భవ. స్టార్టింగ్ అది లేదు, అమ్మానా మీరు అడిగేది అదే పాట కదా. వచ్చేస్తుందండి, మనకు టైం కూడా లేదు, కొద్దిగా విందాం పాట. పూర్తిగా అంటే ఇప్పుడు ఒక సాంగ్ 5 మినిట్స్ ఉంటుంది, 5 1/2 ఉంటుంది, అప్పుడు కాల్స్ తగ్గిపోతే మనకు మెయిన్ కాల్స్ తీసుకోవాలి కదా, చాలా మంది చేస్తుంటారు, అందుకు దాదాపు 4 మినిట్స్ వస్తుంది పాట అయితే. పాట 4 మినిట్స్ పైన వస్తుంది కదా మనకు. నిన్న నాకు డ్యూరేషన్ కనిపిస్తుంది, 4 మినిట్స్ అయితేనే నేను తీసేస్తా. సరేనా, రైట్ అండి, విందాం మరి పాట, టైం కూడా లేదు. రైట్ అండి.

మీరు విన్నై పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం కార్యక్రమంలో అల్లరి మొగుడు చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం సిరివెన్నెల భువనచంద్ర, ఎంఎం కీరవాణి. సంగీతం ఎంఎం కీరవాణి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర వినండి అల్లరి మొగుడు చిత్రం నుండి పాటలు.

ఏకచిత్రగానం కార్యక్రమంలో మీరింతవరకు అల్లరి మొగుడు చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల భువనచంద్ర, ఎంఎం కీరవాణి. సంగీతం ఎంఎం కీరవాణి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 10 గంటలు దాటి 29:22. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి పాతాళ భైరవి. ఈ చిత్రం నుండి ఘంటసాల స్వీయ సంగీతం.

తర్వాత పగబట్టిన పడుచు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల అలపించిన గీతం వినండి. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎం రంగారావు.

పాట వినిపించినందుకు చింతిస్తున్నాం. కార్యక్రమంలో తర్వాత విందాం పిబి శ్రీనివాస ఆలపించిన ఆరుద్రగీతం. చిత్రం పేరు పక్కలో బల్లెం. సంగీతం సమకూర్చిన వారు ఎస్పి కోదండపాణి.

పగబట్టిను పడుచు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం విన్నారు. సంగీత నిర్వహణ ఎం రంగారావు. తర్వాత విందాం పాండవ వనవాసం. ఈ చిత్రం నుండి ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి సుశీలతో కలిసి పాడిన పాట

తర్వాత ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో పవిత్ర బంధం ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల అల్పించిన గీతం.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Poonch districts. That is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:10 ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.